ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 10వ రోజు. క్రీస్తుశకం 2026వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు ప్రారంభం. శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం దేశభక్తి గీతం ఎంత చక్కని తల్లివే బృందగాన వింటారు. రచన శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు, సంగీతం శ్రీ తిరుపతి రామానుజస్వామి.

0: ధమ్మపదం విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తిరంజన కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చింతన బౌద్ధ సూక్తులు వింటారు. వ్యాఖ్యాత శ్రీ దొమ్మటి సుధాకర్ గారు.
1: ప్రపంచ జనాభా పెరుగుతున్న క్రమంలో కుటుంబ నియంత్రణ అవసరాన్ని గుర్తించి దాన్ని ఆచరించడానికి ప్రభుత్వపరంగా అమలు చేయడానికి ఎంతో కొంత ప్రయాస జరుగుతుంటే కొన్ని మతాల వారు ఈ ప్రయాసను ఆక్షేపిస్తున్నారు. సంతానం దేవుడిచ్చిన వరం కాబట్టి దాన్ని తప్పక అంగీకరించాలి అనేది వారి వాదన. సామాజికంగా ఆర్థికంగా అనేక సమస్యలతో ముడిపడినప్పుడు కుటుంబ నియంత్రణ సమస్య మతాల పరిధిలోకి లాగడం ఎంతవరకు సమంజసం? సామాజిక అంశాలకు మతాలకు ఎట్టి సంబంధము ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో మన వ్యవహారిక జ్ఞానాన్ని ఉపయోగించకుండా ప్రతి విషయానికి సమస్యకి మత గ్రంథాల మీద ఆధారపడితే మనం ఊహించని కష్టాల్లో పడిపోతాం. ఈ సందర్భంగా బౌద్ధంలోని ఒక కథ ఇలా చెబుతుంది. ఒక మత గురువు కొన్ని వేల శిష్యులతో ఉండేవాడు. ప్రతి విషయంలోనూ ఆయన చాలా కఠోరంగా వ్యవహరించేవారు. అతను మాట్లాడే ప్రతి మాట ఒక చట్టంగా ఉండేది. ఆయన శిష్యులు చేయవలసిన పనులు, చేయకూడని పనులు అన్నింటినీ గురువుగారు గ్రంథస్థం చేశారు. శిష్యులు ఏ పని చేయాలన్నా గురువుగారి గ్రంథాన్ని చూడకుండా చేయకూడదనే శాసనం విధించారు. ఒకరోజు గురువుగారితో పాటు కొంతమంది శిష్యులు అతి తక్కువ వెడల్పు గల వంతెన మీద ఒక నదిని దాటుతున్నారు. ఆ సమయంలో గురువుగారు కాలు జారి నదిలో పడిపోయి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ గురువుగారి శిష్యులు, "ఆగండి ఆగండి, ఇటువంటి పరిస్థితిలో మన పవిత్ర గ్రంథాల్లో మీరు ఏమని రాశారో చూస్తున్నామని" సమాధానమిచ్చారు. శిష్యులు పవిత్ర గ్రంథాల్లో వెతికేలోగా గురువుగారు నదిలో మునిగిపోయారు. మనం ప్రతి విషయం కొరకు పవిత్ర గ్రంథాలపైనే గుడ్డిగా ఆధారపడితే అటువంటి ప్రమాదాలే మనకు కూడా ఎదురవుతాయి. తమ తమ కుటుంబ వ్యవహారాల్లో ప్రజలే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ, స్వాతంత్రత ఉండాలి. ఈ నిర్ణయం తన కుటుంబానికి, తన చుట్టూ ఉండే సమాజానికి హాని కలిగించేదిగా ఉండకూడదు. పవిత్రమైన మత గ్రంథాలు కొన్ని వందల వేల సంవత్సరాల క్రిందట వ్రాయబడ్డాయి. ఈ రోజున

0: మనం ఎదుర్కొంటున్న సరికొత్త సమస్యలకు బహుశా సమాధానం ఆ గ్రంథాల్లో దొరక్కపోవచ్చు. కొందరు మతబోధకులు ఆధునిక ప్రపంచంలో విజ్ఞాన శాస్త్రపరంగా వస్తున్న మార్పులను, రుజువుకు నిలబడే సత్యాలను చాలా కాలం మీరు అంగీకరించినవి, అంటే ప్రపంచావిర్భావం, స్త్రీల యొక్క పరిస్థితి, పాపులను క్షమించుట, ప్రజల మధ్య అసమానతలు, ఇటువంటి సత్యాలను అంగీకరించి వారి వారి గ్రంథాల్లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. బౌద్ధంలో ఎప్పుడూ ఇటువంటి సమస్యలు ఎదురు కాలేదు. ఎందుచేతనంటే విజ్ఞాన శాస్త్రానికి రుజువు కాని ఏ ఒక్క విషయాన్ని బుద్ధుడు చెప్పలేదు. బౌద్ధం ఈరోజు విజ్ఞాన శాస్త్రవేత్తల మధ్య ఎక్కువగా వ్యాప్తి చెందడానికి ఒకే ఒక కారణం, సత్యాన్ని సత్యంగా దర్శించడానికి బుద్ధుడు విజ్ఞాన శాస్త్రవేత్తలు అవలంబించే విధానం ఒకటే అవటం. అదే యథాభూత దర్శనం. పక్షపాతం లేకుండా, పై మెరుగులనే వాస్తవాలను కాకుండా, ఎటువంటి కల్పితాలకు బానిస కాకుండా తటస్థ భావంతో సత్యదర్శనం చేయటం. హేతువుకు నిలబడిన దానిని దేనిని బుద్ధుడు ప్రకటించలేదు. తాను చెప్పిన దానికి కూడా గట్టిగా నమ్మవద్దని చెప్పిన మహాపురుషుల్లో లేదా ప్రవక్తల్లో ఒకే ఒక ప్రవక్త ఆయనే గౌతమ బుద్ధుడు. బౌద్ధాన్ని నమ్మే ముందు స్వయంగా వచ్చి చూడమని ఎహి పశ్చికో ఆహ్వానించిన గొప్ప ప్రబోధకుడు బుద్ధుడు. బుద్ధుని ప్రబోధనలు ఆచరించే బౌద్ధులు భావోద్వేగానికి, మతమౌఢ్యానికి గుడ్డిగా ఆచరించరు. ప్రకృతిలో గోచరమైన ప్రతి దానిని ప్రశాంతంగా మరియు వివేకవంతంగా పరిశీలిస్తారు. మూఢనమ్మకాలకు, మతమౌఢ్యానికి దూరంగా ఉండమని, అదేవిధంగా ఇతర మతాలను దూషించవద్దని బోధించేదే బౌద్ధం. బుద్ధుని బోధనలు ఆచరించాలనుకునే వారికి కావలసిన మొదటి లక్షణం నమ్మకం కాదు, అవగాహన కావాలి. విజ్ఞాన శాస్త్ర అధ్యయనంలో ఒక శాస్త్రవేత్త ఏ విధంగా నిగూఢమైన దాన్ని తెలుసుకున్నటకు ఏ విధంగా ప్రయత్నిస్తాడో అదేవిధంగా బౌద్ధంలో ఎవరినైనా తెలియని దానిని ప్రశ్నించి తెలుసుకోవడానికి స్వతంత్రత ఉంది. ఇటువంటి విలువలతో కూడిన బుద్ధుని బోధనలు 25 శతాబ్దాల తరువాత కూడా ఈ ఆధునిక యుగంలో విజ్ఞాన శాస్త్రవేత్తలు బౌద్ధంలోని ప్రతి విషయాన్ని అంగీకరిస్తున్నారు.
1: చింతన బౌద్ధ సూక్తులు విన్నారు. వ్యాఖ్యాత శ్రీ దొమ్మేటి సుధాకర్ గారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ఈనాటి పొలం పనుల్లో కాంప్లెక్స్ ఎరువుల వాడకంలో జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు విందాం.
2: మనము భూమి సత్తు పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం. ముఖ్యంగా ఎక్కువగా ఇప్పుడు మనం చేసేటువంటి ప్రయత్నాల్లో రసాయనక ఎరువు మందులతోటి భూమి సత్తు పెంచాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పోతా ఉన్నాం. కానీ మన నేలలో మనము ఈ వేసినటువంటి ఎరువు మందులన్నీ ఉపయోగపెట్టుకునేలాగా చూడాలి అంటే మటుకు భూమి ఆరోగ్యం కూడా బాగుండాలి. అంటే రసాయనక ఎరువుల్ని ఎక్కువ మొత్తంలో వేసినప్పటికీ కూడా నేల సత్తువు అవసరమైనంత మేర పంటలకు ఉపయోగపడేలాగా పెరగదు అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు పెరుగుతుంది? నేల ఆరోగ్యం బాగుండి, నేల గుల్లబారుండి, మనం వేసినటువంటి పోషకాలు పంట తీసుకునే రూపంలో కనుక ఎక్కువ కాలం ఉన్నట్లయితే పంటకు ఉపయోగం. ఎట్లా ఉంటుంది నేల ఆరోగ్యం, ఎట్లా బాగుపడుతుంది అంటే నేలకు కావాల్సినటువంటి సేంద్రీయ కర్బనం సరైన మోతాదులో ఉండేలాగా మనం నేలకు సేంద్రీయ పదార్థం కలుపుతూ అప్పుడు అవసరమైతే మనము ఈ రసాయనిక ఎరువు మందులు కలుపుకోవాలి. అంతేకాకుండా ఒకవేళ సేంద్రీయ పదార్థం కలపడానికి మనకి ఈ మధ్యకాలంలో గెత్తం అది ఇది దొరకపోతే మనం పచ్చి రొట్టె పంటనన్నా పెంచి పూత దశలో ఉన్నప్పుడు తొక్కేసి నేలలో మురిగిపోయేలాగా చేసినట్లయితే కూడా మనం నేలలో ఉన్నటువంటి సేంద్రీయ పదార్థం పెంచవచ్చు, సేంద్రీయ కార్బనం పెంచవచ్చు. ఒకవేళ అది కుదరకపోతే మనము పచ్చి ఆకు, మనకి చిన్న చిన్న చిట్టడవుల్లో వాటిలో వీటిలో చెట్ల నుంచి ఆకులు తెచ్చేసి గానుగా అవి ఇవి తెచ్చేసి భూమిలో తొక్కేసి మురగబెడితే కూడా సేంద్రీయ పదార్థం పెరుగుతుంది. దాంతోపాటుగా మనం రసాయనిక ఎరువులు వేసినట్లయితే కనుక వీటి ప్రయోజనం

0: గా ఉంటుంది. ఇక్కడ మనము కొంతకాలం నుంచి గమనించినటువంటి ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. ఈ మధ్యకాలంలో మనం రసాయనిక ఎరువు మూటలు ఎక్కువ వేస్తూ ఉన్నాం, పక్కన వాళ్ళతో పోటీ పడి కూడా వేస్తూ ఉన్నాం. ఈ వేసేటువంటి ఈ ఎరువుల్లో ముఖ్యంగా కాంప్లెక్స్ ఎరువుల్ని పైపాటుగా కూడా వేస్తూ ఉన్నాం. ఈ కాంప్లెక్స్ ఎరువు, ప్రతి కాంప్లెక్స్ ఎరువులో కూడా భాస్వరం అనేటువంటి పోషకం ఉంటుంది. కానీ ఈ భాస్వర పోషకం సాధారణంగా మనకి పంట మొదటి దశలో వేరు పెరుగుదల కోసం బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కాస్త కూస్తూ ఉపయోగపడుతుంది, కానీ ఎక్కువ మొత్తంలో పంటకు ఎప్పుడు అవసరం? పంట మొదటి దశలో అవసరం. కానీ మనం 30-40 రోజుల తర్వాత కూడా కాంప్లెక్స్ ఎరువుల రూపాన మనం ఎరువు మందులు ఎప్పుడైతే వేస్తామో, పంటకు అవసరం ఎక్కువగా లేనటువంటి ఈ భాస్వరం ఆ దశలో మరి భూమిలో ఉండి ఏం చేస్తుంది? మట్టి రేణువులు కతుక్కుపోతుంది. మట్టి రేణువులు కతుక్కుపోయి కొంతకాలానికి లోపల జరిగేటువంటి జీవరసాయనిక చర్యల వల్ల పంటకు ఉపయోగపడనటువంటి పరిస్థితులకు మారిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ పంటకు ఉపయోగపడింది కదా అనుకోవచ్చు మీరు. కానీ అప్పటిలోపే పంట తీసుకోలేని రూపానికి మారిపోవటం వలన పంట మళ్ళీ తిరిగి తీసుకోలేదు, దాన్ని మళ్ళీ వేసుకోవాల్సి వస్తుంది మనం. అంటే అవసరం లేకపోయినా ఎక్కువ ఖర్చు పెట్టి మనం ఇవి పైపాటుగా వేసుకోవటం వలన మనము అనవసరంగా పెట్టుబడి పెంచుకుంటా ఉన్నాం. ఇకపోతే మనకున్నటువంటి నేల సారాన్ని బట్టి, భూసార పరీక్ష ఫలితాలను బట్టి కనుక మనం ఎరువు మందులను వేసుకున్నట్లయితే తక్కువ ఖర్చుతోటి పంటకు అవసరమైనటువంటి పోషకాలని మనము సరైన మోతాదులో సరైన సమయంలో వేసుకోవడానికి వ్యవసాయాధికారులు సిఫార్సులు చేస్తారు. సరే, ఒకవేళ పైపాటుగా ఎరువు మందులు ఏదన్నా వేసుకోవాల్సిన అవసరం వస్తే ఎట్లా? సూటి ఎరువులు ఉన్నాయి మనకి. భాస్వరానికి సంబంధించినటువంటి సూటి ఎరువులు ఉన్నాయి, నత్రజనికి సంబంధించిన సూటి ఎరువులు ఉన్నాయి, పొటాషుకు సంబంధించిన సూటి ఎరువులు ఉన్నాయి. సాధారణంగా నత్రజని పొటాషుల్ని మనం దఫాలుగా వేసుకుంటాం. యూరియా రూపంలో మనం నత్రజని వేసుకోవచ్చు, పొటాష్ని మరి మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేసుకోవచ్చు. ఇక భాస్వరం వేసుకోదలుచుకున్నట్లయితే మొదట్లో కూడా మనం సూపర్ రూపంలో వేసుకోవచ్చు. కాకపోతే నేల గుణాలను బట్టి కూడా మనము వేసుకున్నటువంటి దఫాల్ని కాస్త పెంచుకోవటం ఉంటుంది. ముఖ్యంగా ఇసుక నేలలు ఇవి ఉన్నాయనుకోండి, వీటిల్లో మనం వేసినటువంటి పోషకాలన్నీ కూడా మరి కింద పొరల్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి, నేలలో కలిసిపోయి అది నేల పట్టుకోవడానికి వాటికి అవకాశం తక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ దఫాలుగా వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి దీంతోడు మన ప్రాంతాలను బట్టి నేల గుణాలు మారుతూ ఉంటాయి. ఉదాహరణకి ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువ వానలు పడుతూ ఉంటాయి, మరి ఆమ్లతత్వం పెరుగుతూ ఉంటుంది. అలాంటి వాటిల్లో మనం వేసుకోవాల్సినటువంటి ఎరువులు ఏమిటి అనేది దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి మీకు సిఫార్సు చేస్తారు. మనం ఎరువు మందులు మార్చుకోవాలి. ఆమ్లతత్వం ఉన్నటువంటి ఎరువు మందులు వేసుకున్నట్లయితే ఇంకా ఆమ్లతత్వం పెరుగుతుంది. అదే మనము ఆమ్లతత్వం ప్రభావితం చూపించినటువంటి ఎరువులు కొన్ని ఉంటాయి, వాటిని ఎంచుకొని మనం పంటలు సాగు చేసుకోవాలి. అలాగే మనం వేసుకునేటువంటి ఈ ఎరువు మందులు వాలు ప్రాంతాల్లో వేసుకునేటప్పుడు నీళ్లతో పాటు వానలతో పాటు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాయి. అందుకనే వాలులో వేసినటువంటి పంటలకి ఎప్పుడు కూడా ఎరువులు పైపైన చల్లకూడదు. మొక్కల మొదలకు కాస్త దగ్గరలో గుంత తీసి గుంతలో ఎరువు మందు వేసి మళ్ళీ మట్టితో కప్పేస్తూ ఉంటాం. కనీసం కొంతకాలం ఆ ఎరువు కొట్టుకుపోకుండా ఉంటుంది, మన పంటలకు ఉపయోగపడుతుంది. ఇంకొకటి, సాధారణంగా మనము ఈ జింకుని అలాగే భాస్వరం ఎరువుల్ని కలిపి వేయకూడదు. ఈ రెండు వేసినట్లయితే ఒకదానికొకదానికి చర్య జరిగి రెండు పనికి రాకుండా పోయేటువంటి అవకాశం ఉంది. దానికి దీనికి కనీసం 2-3 రోజులు ఎడం ఉండాలి అని శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. ఇలా మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఈ ఎరువు మందులను వాడటం కనుక అలవాటు చేసుకుంటే, అవసరమైనప్పుడే ఎరువు మందులు వాడుకునేది కూడా మనం అలవాటు చేసుకుంటే మనకు మంచి ఫలితాలు వస్తాయి, ఖర్చు తక్కువగా ఉంటుంది. దాంతోపాటుగా ముఖ్యంగా ఇందాక అనుకున్నట్టుగా సేంద్రియ పదార్థం మటుకు నేలలో కలుపుతూ అవసరమైతేనే రసాయనిక ఎరువు మందులు వాడుకునే తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మనకి తక్కువ ఖర్చులో నాణ్యమైన పంటని మనం నేల ఆరోగ్యంగా ఉంచుకుంటూ వ్యవసాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇంతవరకు కాంప్లెక్స్ ఎరువుల వాడకంలో జాగ్రత్తలు, ఈ అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన సూచనలు విన్నారు. వాతావరణం. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు జిల్లాల రైతులకు వాతావరణ సూచన. రాగల 24 గంటల్లో ప్రాంతంలో కొన్ని చోట్ల వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. భారీ వర్ష సూచన ఏదీ లేదు. ఈ ఉదయం నుంచి వచ్చే 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. రైతులకు వాతావరణ సూచన విన్నారు.

ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే వారికి వాతావరణ సూచన. ఈరోజు రేపు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆ తర్వాత 2 రోజులు అంటే 3-4 తేదీలలో ఉత్తరాంధ్ర యానం తీరం తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. వీటి ఉధృతి 60 కిలోమీటర్ల వరకు చేరుకుంటుంది. సముద్రం ఈ ప్రాంతంలో అల్లకల్లోలంగా ఉన్నందువల్ల మత్స్యకారులు వేట సాగించరాదని హెచ్చరిక. విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం వారు ఈ ఉదయం అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు.

ఇంతటితో ఈనాటి పొలం పనుల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్ట్రపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరు

0: అర్థమయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482,02,00,000 రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మనం నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద, నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. 7 రకాలు వేస్తే కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన, మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు, వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దు బిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివీజీ రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివీజీ రామ్జీ.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట్ర ఐటీ, మానవ వనరులు, ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యక్షులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తి

ఉపయోగించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోపావరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: पारस्परिकहितस्य क्षेत्रीयवैश्विकविषयेषु विचाराणां विनिमयीकरणं कर्तुमेकं प्रकृष्टम् अवसरं प्रदास्यति। उत्तराखण्डराज्यस्य मदरसा शिक्षाप्रणाल्याम् अद्यारभ्य एकं बृहत् परिवर्तनं प्रवृत्तं सञ्जातम्। अस्याः नूतनव्यवस्थायाः अन्तर्गतम् उत्तराखण्ड मदरसा शिक्षा परिषद् पूर्णतया निष्क्रियो भविष्यति। सहैव राज्यस्य सर्वाः अल्पसंख्यक शैक्षणिकसंस्थाः एकेन विनूत्नेन तन्त्रेण सञ्चालिताः भविष्यन्ति। अद्य जुलाई मासस्य एकदिनाङ्कतः उत्तराखण्ड मदरसा शिक्षा बोर्ड, उत्तराखण्ड मदरसा शिक्षा बोर्ड अधिनियमः 20-26 तथा उत्तराखण्ड सर्वकारीयेतर अरबी एवं फारसी मदरसा मान्यता नियमावली 20-19 इत्येतेः सर्वे निष्प्रभाविनः अभवन्। राज्यप्रशासनेन उत्तराखण्ड अल्पसंख्यक शैक्षणिक संस्था अधिनियमस्य अन्तर्गतम् एका नूतना व्यवस्था प्रवर्तिता। अस्य प्रत्यग्रतन्त्रस्य अन्तर्गतम् उत्तराखण्ड राज्य अल्पसंख्यक शिक्षा प्राधिकरणमेव शिक्षायै उत्तरदायी भविष्यति। इति वार्ताः।
1: आकाशवाणी విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. 7:15 ప్రసారమయ్యే ఉదయ సమీరాలలో జాతీయ వైద్యుల దినోత్సవం, డాక్టర్ బీసీ రాయ్ జయంతి, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు జయంతి, ప్రముఖ రచయిత కొవ్వలి లక్ష్మీ నరసింహరావు జయంతి సందర్భంగా నేటి మాట. జీవన విధానానికి 5 యోగా సూత్రాలు, ప్రసంగ ధారావాహిక 4వ భాగం, ప్రసంగకర్త శ్రీ జి వ్యాధభాస్కరం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచారవాణి తదితర అంశాలు ఉంటాయి. 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. విజయవాడ కేంద్రం నుండి రచన శ్రీ ఎస్ జోగినాయుడు. 8:35 కర్ణాటక సంగీతం, ఇందులో సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ యవటూరి విజయేశ్వరరావు గారు, మృదంగం శ్రీ వంకాయల నరసింహం గారు. 8:59 పాటల పల్లకి, ఫోనీలో సినిమా పాటలు. 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు, సాంకేతిక సహకారం శ్రీ అమర్ మణికంఠ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్. విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల శీర్షికన దేశవ్యాప్తంగా విబిజీరామ్జీ పథకం అమలుపై ప్రత్యేక కార్యక్రమం. అతిథి ఎం శివప్రసాద్, అదనపు కమిషనర్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ పరిచయకర్త రామ సాయి శిరీష్, పరిచయకర్త రావలి సాయి గిరీష్. 10:25 పాటల పల్లకి, ఫోనిన్లో. 11:00 మధురిమ. 12:10 మధుమంజరి. 12:40 కార్మికుల కార్యక్రమం. క్యాన్సర్ అవగాహన. క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్రారెడ్డి గారితో శ్రీ ఎం వెంకటరమణ గారు పరిచయం వింటారు. 12:10 సినిమా పాటలు. 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమం. 2:30 వాతావరణం, అనంతరం ఏకచిత్ర జ్ఞానం ప్రసారమవుతుంది. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు, 5:55

0: ఉద్యోగ వార్తలు సమర్పణ శ్రీ బి రాజు. 6 గంటలకు సమాచారవాణి, అనంతరం వాతావరణం. 6:30 సాయం సమీరం. ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన నషాముక్త భారత్ అభియాన్ గురించి విశేషాలు, ప్రేరణ, వ్యక్తిత్వం తదితర అంశాలుంటాయి. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7:15 పల్లెసీమలు. ఇందులో ఏజెన్సీ ప్రాంత రైతులకు సేంద్రీయ వ్యవసాయం అనుకూలతలు, సేంద్రీయ వ్యవసాయం ప్రాముఖ్యత అంశంపై చింతపల్లి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ పి జోగారావు గారి ప్రసంగం, జానపద గీతం, అనకాపల్లి జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం, ఈ అంశాలుంటాయి. 7:45 విజయవాడ కేంద్రం నుండి వికసిత భారత ప్రసారమవుతుంది. 8:00 స్వరమాలిక. 8:30 ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణలో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినిమా పాట. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. 9:30 స్వరమాలిక. రాత్రి 10:00 రాగం తానం పల్లవి. కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం గారి వైలన్ వాదం ప్రసారమవుతుంది. 10:45 ఆపాత మధురాలు. ప్రసార విశేషాలు ఉన్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15వ తేదీ వరకు పొడిగించింది. బీపీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి స్థిరత్వం ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత,

0: రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.
1: जनजातीय विश्वविद्यालय से विशेष रूप से ये अपेक्षा भी की जाती है कि वे जनजातीय भाषा बोलियां के संरक्षण पर मिशन मोड में काम करेंगे. मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सांवरा समेत अनेक जनजातीय बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है.
0: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు, మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ, సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్, లిఖితబద్ధం, లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం 15 July వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలు ఎల్పిజి ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మన్సు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

0: చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్‌హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో స్వీడన్ నుంచి 16లోకి దూసుకువెళ్లింది. టెక్సస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 తేడాతో ఐవరీ కోస్ట్ను ఓడించి 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం 15వ తేదీ వరకు పొడిగించింది. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం
2: ఉదయ సమీరాలు. ఈనాటి ఉదయ సమీరాలలో జాతీయ వైద్యుల దినోత్సవం, భారతరత్న డాక్టర్ బిసి రాయ్ జయంతి, స్వాతంత్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు జయంతి, రచయిత కోవలి లక్ష్మీ నరసింహరావు జయంతి సందర్భంగా నేటి మాట, జీవన విధానానికి 5 యోగా సూత్రాలు ప్రసంగ ధారావాహిక 4వ భాగం ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కరం, పుష్పాంజలి సినీ భక్తి గీతాలు, సమాచార వాణి తదితర అంశాలుంటాయి. మరి అవి వినే ముందుగా

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
4: ఉదయ సమీరాలలో ఇప్పుడు నేటి మాట విశేషాలు. వైద్యో నారాయణ హరి అంటారు. వైద్యుడు సాక్షాత్తు భగవంతునితో సమానం అని అర్థం. భారతదేశంలో జాతీయ వైద్యుల దినోత్సవం ఏటా జూలై 1వ తేదీన నిర్వహిస్తారు. సమాజానికి వారు చేస్తున్న అమూల్యమైన సేవలను గుర్తించి గౌరవించడానికి ఈ రోజును ప్రత్యేకంగా పాటిస్తారు. దేశంలో ఈ దినోత్సవాన్ని ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా నిర్వహిస్తారు. రాయ్ పుట్టినది, తుదిశ్వాస విడిచింది ఒకే రోజు కావడం విశేషం. దేశంలో మొట్టమొదటిసారి 1991 జూలై 1వ తేదీన అధికారికంగా వైద్యుల దినోత్సవాన్ని ప్రకటించి వేడుకలు నిర్వహించడం ప్రారంభించారు. ప్రాణాపాయంలో ఉన్న రోగులకు పునర్జన్మనిచ్చే దేవుళ్ళుగా వైద్యులను భావిస్తారు. ఈ రోజున రోగులు, వైద్య సంస్థలు, సంఘాలు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ

పుష్పగుచ్చాలు ఇచ్చి గ్రీటింగ్ కార్డులు అందజేస్తూ సత్కరిస్తుంటారు. అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులు, కొత్త సాంకేతికత విధానం, వైద్యుల మానసిక ఆరోగ్యంపై వివిధ ఆసుపత్రులు మరియు సంస్థలు ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తుంటాయి. వైద్యులు గొప్పతనాన్ని, వారు చేస్తున్న సేవలను సమాజానికి తెలియజేస్తారు ఈ వైద్యుల దినోత్సవం నాడు. అందుకనే జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇక ప్రముఖ రచయిత కోవలి లక్ష్మీ నరసింహరావు గారి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోవలి 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రముఖ నవల రచయిత. ఆయన ఆధునిక తెలుగు భాషలో అత్యంత ఫలవంతమైన రచయితలలో ఒకరు. ఆయన పూర్తి పేరు కోవలి లక్ష్మీ నరసింహరావు గారు.

కోహ్లి 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రముఖ నవల రచయిత. ఆయన ఆధునిక తెలుగు భాషలో అత్యంత ఫలవంతమైన రచయితలలో ఒకరు. ఆయన పూర్తి పేరు కోవలి లక్ష్మీ నరసింహారావు గారు. ఆంధ్రప్రదేశ్లోని తణుకులో 1912లో ఆయన జన్మించారు. కోవలి గారు 1000కి పైగా నవలలు రాశారు. ఇది ఇప్పటి వరకు ఏ తెలుగు రచయిత అధిగమించని రికార్డు. ఈ నవలలు ప్రజలలో అత్యంత ప్రజాదరణ పొందాయి. రైల్వే సాహిత్యంగా ప్రసిద్ధి చెందాయి. ఆయన కలం పేరు భయంకర్. 1935 నుండి 1975 వరకు రొమాంటిక్ ఉద్యమం క్షీణిస్తున్న కాలంలో ప్రగతిశీల ఉద్యమం పుంజుకుంటుంది. ప్రేమ, లైంగికత, స్వేచ్ఛ గురించి కొత్త విషయాలను చదవడానికి మహిళలు నెమ్మదిగా ధైర్యం కూడగట్టుకుంటున్నారు. అతని నవలలు మహిళలకు వికారమైన, అనారోగ్యకరమైన ఆలోచనలు ఇస్తున్నాయనే కారణంతో చాలా కుటుంబాలలో ఆయన నవలను నిషేధించబడ్డాయి. కోవలి వారానికి ఒక నవల చొప్పున రాసేవారు. కొన్నింటిని కేవలం 2-3 రోజుల్లోనే పూర్తి చేసేవారు. కోవలి నవలకు పెద్ద సంఖ్యలో పాఠకులు ఉండడంతో విపరీతంగా అమ్ముడయ్యాయి. ఆయన సామాజిక స్పృహ ఉన్న రచయిత. మహిళల హక్కులు, పరిరక్షణ, మహిళలు చదువుకోవాలని, అసంతృప్తికరమైన వివాహానికి అంటిపెట్టుకుని ఉండవద్దని తన కలం ద్వారా చెప్పేవారు. బాల్య వివాహాల నుండి బయటపడాలని, ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సంకోచించవద్దని ఆయన కోరారు. ఆయన సృష్టించిన మహిళా పాత్రలు ఎల్లప్పుడూ వీటిని సాధించడానికి పోరాడతాయి. మహిళల సమస్యలకు ఆయన పరిష్కారాలు సరళంగా, కొన్నిసార్లు సినిమాటిక్గా కూడా ఉండేవి. కానీ ఆయన ఉద్దేశం మాత్రం నిజమైనది, ఖచ్చితమైనది. ఆయన కపట సంప్రదాయాలకు, గుడ్డి నమ్మకాలకు వ్యతిరేకించేవారు. అవినీతికి వ్యతిరేకంగా గలం విప్పారు. ఆయన రాసిన కొన్ని నవలు తెలుగు చిత్రసీమలో స్వీకరించబడ్డాయి. 1959లో డిఎల్ నారాయణ నిర్మించిన సిపాయి కూతురు కోవలి నవలకు స్క్రీన్ వెర్షన్. ఆయన రాసిన 18 నవలలు ఆచార్య కొత్తపల్లి వీరభద్రరావు గారిచే కోవలి నవలలు కొన్ని అనే శీర్షికన 2009లో సంకలనంగా వెలువడ్డాయి. తన నవలా సాహిత్యంతో నేను మార్పు తీసుకురాకపోయినా చైతన్య మాస్టర్ను తీసుకొస్తాను అని అనేవారు. కోవలి లక్ష్మీ నరసరావు గారు 1975లో ద్రాక్షారామంలో తుదిశ్వాస విడిచారు. నేటి మాటలో మరో అంశం ఇంటూరు వెంకటేశ్వరరావు గారు జయంతి నేడు. భారతీయ స్వాతంత్ర సమరయోధుడు, ట్రేడ్ యూనియన్ వాది, రచయిత, సినిమా పాత్రికేయులు ఇంటూరు వెంకటేశ్వరరావు గారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి చంద్రరాజుపాలెంలో 1909 జూలై 1వ తేదీన జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నరసింహ పంతులు, లక్ష్మీకాంతమ్మ. తెనాలిలో ప్రాథమిక విద్య పూర్తి చేశాక 1921లో సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకుగాను 1930లో ఆయన 3.5 ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఆయన సోషలిస్ట్ పార్టీలో చేరి జయప్రకాష్ నారాయణతో కలిసి పనిచేశారు. ది ముంబై క్రానికల్ పత్రికకు కరస్పాండెంట్గా కూడా పనిచేశారు. చిత్ర పరిశ్రమలో చేరి గుడిపల్లి రామబ్రహ్మం, త్రిపురనేని గోపిచంద్, పి కన్నాంబ వద్ద అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన సినిమా అనే పక్షపత్రికను స్థాపించి 19 సంవత్సరాల పాటు నడిపారు. 1945లో మద్రాస్ సినీ వర్కర్స్ యూనియన్, ఆంధ్ర ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ స్థాపించారు. దక్షిణ భారతదేశంలో ఇటువంటి సంఘాలు ఇవే మొదటివి. ఆయన మల్ల జీవిత కథకు కుమ్మరమల్ల అనే పేరుతో రాసి 1969లో ప్రచురించారు. మరో రచయిత శంకరం సత్యనారాయణ ఈ నవల ఆధారంగా ఒక గేయాన్ని రచించారు. అది చాలా ప్రజాదరణ పొందింది. ఈ కథను 1971లో బి పద్మనాభం కథానాయక మల్ల అనే పేరుతో సినిమా తీశారు. తరికొండ వెంగమాంబ ఒక

పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఆయన 2002లో తుదిశ్వాస విడిచారు. వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం డాక్టర్ ఇంటూరి మెమోరియల్ ట్రస్ట్ స్థాపించబడింది. ఇది ప్రతి సంవత్సరం ప్రముఖ సినీ పాత్రికేయులు డాక్టర్ ఇంటూరి వెంకటేశ్వరరావు విశిష్ట పురస్కారాలను అందజేస్తుంటారు. ఈ అవార్డు గ్రహీతలలో జయదేవ, ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల వంటి ఎంతోమంది ప్రముఖులున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1985లో ఆయనకు కళాప్రపూర్ణ పురస్కారం ప్రదానం చేసింది. 1985లో దక్షిణ భారత సినీ సాంకేతిక నిపుణుల సంఘం వారు ప్రతిష్టాత్మక రఘునాథ్ అవార్డును, 1992లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారిచో శిరోమణి అవార్డు, 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవితకాల సాఫల్యానికి గాను రఘుపతి వెంకయ్య అవార్డును ప్రదానం చేసింది. ఇది ఈనాటి నీటి మాట విశేషాలు.

0: தந்தனி சீல் சீத்த பொருளல்ல மனன் முகலிரே குல தந்தனி சீரி சீத்த பொருளல்ல மனன்
1: கதாநாயகி முல்ல ఈ చిత్రం నుండి పిసిసిల పీలీల పాడిన పాట విన్నారు. సంగీతం ఎస్పి కోదండపాణి. ఉదయ సమీరాలలో తదుపరి అంశం జీవన విధానానికి 5 యోగ సూత్రాలు. ప్రసంగ ధారావాహిక 4వ భాగం. ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కరం.
2: ఆకాశవాణి శ్రోతలందరికీ యోగాభినందనం.

నేటి యోగా కార్యక్రమానికి అందరికీ ఆహ్వానం. కిందటి వారం, అంతకుముందు వారం కూడా పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగం గురించి బాగా మనం చర్చించుకున్నాం. ఈ వారం హఠయోగం గురించి మనం చర్చించుకుంటున్నాం. పతంజలి మహర్షి చెప్పింది రాజయోగం అయితే, ఈ యోగాసనములు, ప్రాణాయామము, ముద్రలు, బంధములు, క్రియలు, ధ్యానము మొదలైనటువంటి సాధనలన్నీ కూడా హఠయోగంగా పిలువబడతాయి. రాజయోగము యోగాలో చాలా అంతిమ స్థితి, అంతిమ లక్ష్యం. రాజయోగాన్ని అభ్యసించాలంటే కొన్నాళ్ళు హఠయోగాన్ని అభ్యసించాలి. రాజయోగం మనస్సుని నియంత్రణ చేస్తే, హఠయోగం ముందు శరీరాన్ని నియంత్రణ చేసి తర్వాత మనస్సును నియంత్రణ చేస్తుంది. ముందు ఫిజికల్ హెల్త్, తర్వాత మెంటల్ హెల్త్. హఠయోగం కొన్నాళ్ళు సాధన చేసిన తర్వాత అప్పుడు రాజయోగానికి మనం సాధన ప్రారంభించాలి. ఈ హఠయోగంలో ఈ ఆసనాలు, ప్రాణాయామం, ముద్రలు, బంధములు చేయడానికి ముందు ఆహార శుద్ధి కూడా చాలా చాలా అవసరము. స్వామి శివానంద మహర్షి యోగాన్ని నిర్వచిస్తూ ఆరోగ్యానికి 5 రకాలు సాధనలుగా చెప్పాడు. ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ప్రాపర్ బ్రీదింగ్, ప్రాపర్ రిలాక్సేషన్, ప్రాపర్ థింకింగ్. సరైన ఆహారము, సరైన వ్యాయామము, సరైన శ్వాస, సరైన విశ్రాంతి, సరైన ఆలోచన, అంటే ఆసనాలు, ప్రాణాయామము, యోగ నిద్ర, మెడిటేషన్, ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్, ఇలాగ 5 రకాలుగా విభజించాడు. సంపూర్ణమైన ఆరోగ్యం కావాలంటే ఈ 5 మనం రోజు నిరంతరం మన అభ్యాసంలో కలుపుకోవాలి. 5 కూడా. మొట్టమొదటిది ఆహారం. ఆహార విహారాదులు సరిగ్గా లేకపోతే మనకి ఎటువంటి ఫలితము ఉండదు. యుక్తాహార విహారస్య యుక్తజ్యేష్ఠస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగోభవతి దుఃఖః. పరమాత్మ చెప్పాడు, యుక్తాహార విహారాదులు అన్నిటి ఎందుకు సమభావం, సమానంగా జాగ్రత్తగా చేయాలి. ఆహార విహారాదులు అందు సమభావం ఉండాలి, మన కంట్రోల్లో ఉండాలి. లేదంటే వాటి వల్ల ఆరోగ్యం లేదు కదా, దుఃఖం కలుగుతుంది. సరే, ఆహారం 3 రకాలుగా విభజించారు. సాత్వికాహారం, రాజసికాహారం, తామసికాహారం అని. యోగ సాధకుడు ఎప్పుడూ కూడా సాత్వికాహారమే, అంటే సత్వగుణాన్ని ఇచ్చే ఆహారమే తీసుకోవాలి. రాజసికాహారం రజోగుణం ఇస్తుంది, తామసికాహారం తమో గుణం ఇస్తుంది. సత్వగుణం అంటే ఏమిటి? మనస్సును పూర్తిగా నిగ్రహించుకునుట, మనసు ప్రశాంతంగా ఉంటుకునుట, రాగద్వేషాలు లేకుండా ఉండుట, కోపతాపాలు లేకుండా ఉండుట, ఇది సత్వగుణం యొక్క ప్రధాన లక్షణం. అంచేత ఏదో ధ్యానం చేస్తే మనస్సు నిగ్రహింపబడుతుంది, మనం ఏది కావాలంటే తిందాము అంటే అవదు. అంచేత ఆహారం వలన కూడా సూక్ష్మంగా ఆహారం కనపడుతుంది. దానిలో ఒక సూక్ష్మమైనటువంటి ఒక అంశ మనస్సుగా రూపాంతరం చెందుతుంది. వీఆర్ వాట్ వి ఈట్ అంటారు. మనం తీసుకునే ఆహారమే సూక్ష్మమైనటువంటి మనస్సుగా రూపాంతరం చెందుతుంది. అంచేత ముందు మనస్సు నిగ్రహింపబడాలి, మనస్సు ఆనందంగా ఉండాలి అంటే ముందు ఆహారం మార్చాలి, తర్వాత ఆసనాలు చేయాలి, తర్వాత ప్రాణాయామం చేయాలి, తర్వాత మెడిటేషన్ చేయాలి. అంచేత ఆహారంతో ప్రారంభించాలి. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యవంతమైన అందమైన శరీరం కావాలని, జీవితం సుఖమయంగాను ఆనందమయంగాను ఆవేశక ఆవేశాలకు అతీతంగాను ఉండాలని కోరుకుంటారు. అందుకొరకు యోగాభ్యాసం ఒక్కటే ప్రధానమైన సంపూర్ణమైన మార్గము. మనుష్యులను వారి వారి నడవడికను, సంస్కారాలను, వ్యవహార శైలిని బట్టి 3 విధాలుగా విభజించవచ్చు. సంస్కారాలంటే వాళ్ళు అంతకుముందు చేసిన కర్మ అనుభవం వాసనలుగా మారతాయి. పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాలు ఈ జన్మలో కూడా అనుభవంలోకి వస్తాయి. వివిధ వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలలో కనబడే తారతమ్యం సత్వ రజస్తమో గుణాల యొక్క ప్రభావమే. సత్వగుణం అధికంగా ఉన్న వ్యక్తులు ఇతరులకు సహాయం చేయు లక్షణం, ఇతరులు ఎడ దయాగుణము, బుద్ధి వికాసము కలిగి క్రమశిక్షణ మొదలైన గుణాలు ప్రధానంగా కనపడతాయి మనకి. స్వార్థపరత్వం, భావోద్రేకము, రాగద్వేషాలు మొదలగు గుణాలు రజోగుణ ప్రధానమైన వ్యక్తులు కనపడతాయి మనకి. అమితమైన స్వార్థం, బద్ధకం, గర్వం, అహంకారం, అతినిద్ర మొదలైన గుణాలు తమోగుణ ప్రధానంగా గల వ్యక్తులు కనపడతాయి మనకు. సంఘంలో చూస్తే ఈ 3 మనకు కనపడతారు. మనం జాగ్రత్తగా చూస్తే మనం సాధన చేసేవాడికి యోగ సాధన చేసేవాళ్ళు సత్వగుణం ఎక్కువ ఉంటుంది, మిగతా వాళ్ళలో రజోగుణం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తమోగుణం ఎక్కువ ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా యోగ సాధన చేయగా చేయగా చేయగా కొన్నాళ్ళకి తమోగుణం మాయమైపోతుంది, ఇంకొన్నాళ్ళు చేయగా చేయగా చేయగా రజోగుణం మాయమైపోతుంది, ఇంకొన్నాళ్ళు చేయగా చేయగా చేయగా సత్వగుణం ఒక్కటి భాసిల్లుతుంది. ఏది సాధ్యం కానిదంటూ ఉండదు. సాధన ఒక్కటే మనకు చూసుకోవాలి. ఈ 3 రకాల వ్యక్తులకు ఆహారపు అలవాట్లు కూడా వాడి గుణాలకు తగినట్లే వేరువేరుగా ఉంటాయి. మీరు గమనించి చూస్తే మీరు సాత్విక గుణం ఎక్కువ ఉన్నవాడు సత్వగుణమే సాత్వికాహారమే తింటాడు ఎప్పుడు కూడా. రజోగుణం ఎక్కువ ఉన్నవాడు రాజసికాహారమే తింటాడు. తమో గుణం ఎక్కువ ఉన్నవాడు తామసికాహారమే ఎక్కువ తింటాడు. మీరు గమనించి చూస్తే ఇది తెలుస్తుంది. ఏ ఆహారమైతే రుచికరంగా తాజాగా ఉండి బలము, ఆరోగ్యం మరియు బుద్ధి కుశలతను పెంపొందిస్తుందో అట్టి ఆహారాన్ని సాత్వికులు ఇష్టపడతారు.
రజోగుణ ప్రధాన

అనుడు ఉప్పులు పూకారం వగరు ఎక్కువగా ఉండి అతివేడిగానూ అతి చల్లని ఆహారాన్ని ఇష్టపడతారు. అటువంటి ఆహారం రోగాలకి మూలము. వాటి వల్ల బీపీలు రావడం, గుండె జబ్బులు రావడం, కేళని పులు రావడం, ఈ విపరీతంగా కారాలు పులుపులు ఉప్పులు తినడం వల్ల. ఇంకా తమో గుణ ప్రధానులు నిలవు ఉండి పులిసిన చల్లనైన వాసన వస్తున్నటువంటి మరియు పోషక విలువలు లేనటువంటి పదార్థాలు ఇష్టపడతారు. నిలవ పెట్టినవి, పులియబెట్టినవి, ఫ్రిడ్జ్లో దాచుకున్నవి, ఈ పచ్చళ్ళు, ఊరగాయలు, ఈ మాంసాహారాలు, ఈ భోజన పదార్థాలు అన్నీ కూడా తమో గుణ ప్రభావం కలిగిస్తాయి. ఈ భోజన పదార్థాలు మనస్సును స్తబ్ధపరిచి పెడదారి పట్టిస్తాయి. మనస్సు నిలకడగా ఉండదు ఎప్పుడు కూడా. కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యాలు అనేటువంటి కప్పించి మనస్సు ఒక విపరీతమైనటువంటి స్తబ్ధతకు లోనైపోయి బద్ధకం, విపరీతమైనటువంటి కోపం, ఉద్రేకం, అనేక రకాల చెడగుణాలన్నీ వస్తాయి. ఆ విధంగా మనం తీసుకునే ఆహార పదార్థానికి వ్యక్తి యొక్క గుణగణాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. కనుక యోగాభ్యాసపరులు సాత్వికాహారాన్ని భుజిస్తే యమనియమాదులను పాటించటకు సమర్థత కలుగుతుంది. కానీ ఆహారం అనగా ఒక నోటితో తీసుకున్నదే కాదు, పంచేంద్రియాలు అనగా నోరు, ముక్కు, కన్ను, చెవి, చర్మాలతో తీసుకున్న ఆహారమంతయూ మనస్సును ప్రభావితం చేయును. కనుక యోగ సాధకుడు ఎల్లప్పుడూ సాత్వికాహారాన్నే తీసుకోవాలి. అంటే మంచి ఆహారాన్నే తీసుకోవాలి, మంచి సువాసనను ముక్కు ద్వారా పీల్చాలి, మంచి సుందరమైనటువంటి ప్రశాంతమైన అందమైనటువంటి దృశ్యాలని కంటితో చూడాలి, మంచి మనస్సును ఆహ్లాదపరిచే సంగీతాన్ని, ఆహ్లాదపరిచే మాటలని చెవి ద్వారా వినాలి, ఆహ్లాదపరిచే వాటిల్నే చర్మం ద్వారా సుఖాన్ని పొందాలి. ఇవి పంచేంద్రియాల ద్వారా మనస్సుని నిగ్రహించడం అనేటువంటిది. ఇంకా విపరీతమైన ఘాటైన వాసనలు, అతివేడి, అతి చలన పదార్థాలు, కర్ణకఠోరమైన శబ్దములు, అశ్లీల దృశ్యాలు మొదలైన వాటికి యోగ సాధకుడు దూరంగా ఉండాలి. సినిమాలు చూడడం, ఎక్కువ టీవీ సినిమాలు చూడడం, ఎక్కువ టీవీ సీరియల్స్ చూడడం, ఇవన్నీ తగ్గించుకుంటే మనస్సు నియంత్రణగా ఉంటుంది. లేకపోతే మనస్సు అనేక రకాలుగా పరిగెత్తుకుని వెళ్ళి వాడు మానసిక రోగిగా తయారవుతాడు. ఈనాడు అందరూ సంఘంలో మనం చూస్తున్నదే అది. వాటిని నియంత్రణ ఉండాలి, చూడొచ్చు కానీ నియంత్రణగా ఉండాలి. ఈనాడు పిల్లలు కూడా ఎక్కువగా సినిమాలు చూడడం, ఈ కంప్యూటర్లు చూడడం, ఈ సెల్ ఫోన్లు చూడడం తగ్గించుకుంటే వాళ్ళ మనస్సు నియంత్రణలో ఉంటుంది. అవి ఎక్కువ చూస్తే మనస్సు నియంత్రణ కోల్పోతుంది. అంచేత మన ఇంద్రియాలను కూడా మనం కంట్రోల్లో ఉంచుకోవాలి. యోగ సాధన బాగుండాలి అంటే, మెడిటేషన్ బాగుండాలి అంటే, మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే. ఇంకా పాలు, ఎర్రబియ్యం, బార్లీ, గోధుమ, కిచిడి, చారు, వెన్న, నేయి, మీగడ, పెసరపప్పు, బాదము, పటికి బెల్లము, కిస్మిస్లు, పంచశాకములు అంటే ఆకుకూరలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర మొదలైనటువంటివి, మెంతికూర, అరటి తోట, బెండ, దానిమ్మ, నారింజ, ద్రాక్ష, అరటిపళ్ళు, మామిడి, అల్లము, మిరియాలు, తేనె మొదలైనటువంటివన్నీ కూడా సాత్వికాహారంగా చెప్తారు పెద్దలు. అంటే ఇవి తీసుకోవడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. వాటి యొక్క ప్రభావం మనస్సు మీద కూడా చూపిస్తుంది. కొన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరం మీద కూడా చూపిస్తుంది. అజీర్ణము, పొట్ట, ఉబ్బరము, మలబద్ధకము, విరోచనములు ఇవన్నీ వస్తాయి. ఇవి కూడా ఎంత మంచివైనప్పటికీ కూడా మితాహారంగా తినాలి. ఇవి మంచివి కదా అని చెప్పేసి అతిగా తింటే అజీర్ణం కలుగుతుంది, పొట్ట ఉబ్బరం కలుగుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, తర్వాత మలబద్ధకం, లేదా మోషన్స్ అయిపోవడం జరుగుతుంది. అంచేత ఏదైనప్పటికీ కూడా మితంగా ఉండాలి. పాలు, నెయ్యి, అన్నము, పంచదారలు కలిపి ఉడించిన పాయసాన్నము చాలా ప్రశస్తమైన యోగాహారం. ఇది పగలు తీసుకోవడం చాలా మంచిది. రాత్రికి 1/2 లీటర్ పాలు ఆహారంగా సరిపోతాయి. 1/2 లీటర్ తీసుకోలేకపోతే 0.5 లీటర్ చాలు. పళ్ళు, పాలు ఏకాగ్రతను పెంచి అంతర్సాధనకు ఉపయోగపడతాయి. బార్లీ, గోధుమ, పాలు, నెయ్యి కావలసినంత శక్తి, బలాన్నిచ్చి ఆయువుని పెంపొందిస్తాయి. ఇవన్నీ కూడా సాత్వికాహారము లేదా యోగాహారము అంటారు వీటిని. ఇంకా తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు, ఇవి రాజసికాహారములు అంటారు. పులుపు, బాగా పుల్లగా ఉండేవి, బాగా వేడిగా ఉండేవి, బాగా ఘాటైన పదార్థాలు, బాగా ఉప్పు కారం పులిసిన పెరుగు మంచిదే కానీ పులిస్తే మంచిది కాదు, పచ్చళ్ళు, తర్వాత ఊరగాయలు, మాంసము, గుడ్లు, చేపలు, వెల్లుల్లి, నీరుల్లి, మత్తు పానీయాలు, నిలవయించిన ఆహారము బాగా నిలవబెట్టి, అంటే ఈవేళ ఉండిన ఆహార పదార్థం మంచిదైనప్పటికీ కూడా అది ఫ్రిడ్జ్లో దాచి రేపు ఎల్లుండి కూడా 3 రోజులు 4 రోజుల తర్వాత కూడా కొంతమంది తింటూ ఉంటారు. అయితే ఈవేళ వండింది ఈవేళే తినాలి, అది రేపటికేమవుతుంది, అది పాడైపోయి రాజసికాహారంగా తామసికాహారంగా మారిపోతుంది ఎంత మంచిదైనప్పటికీ కూడా. అంచేత ఈవేళ వండుకున్నది ఈవేళే తినాలి, పొద్దునున్నది రాత్రి కూడా తినకూడదు, అది 5-6 గంటల తర్వాత ఆహారం నాశనమైపోతుంది. ఈ పదార్థాలు ఇందాక చెప్పినవి యోగ సాధకుడు తీసుకోకూడదు. ఇంకా భగవద్గీతలో ఏం చెప్పాడు చూడండి అద్భుతంగా కృష్ణుడు, నాత్యశ్నతస్తు యోగోస్తి నచైకాంత మనశ్నతః

0: न चाति स्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः। అర్జున, తిండిపోతునకు ఈ యోగం సాధ్యం కాదు, అలాగే బొత్తిగా ఉపవాసం చేసేవాడికి కూడా యోగం కుదరదు. బాగా తిన్నవాడికి రాదు, బాగా మానేసిన వాడికి రాదు, ఎక్కువ నిద్రించేవాడికి యోగా రాదు, అలాగే నిద్ర లేకుండా జాగరణం చేసేవాడికి యోగం సిద్ధించదు. ఆహార విహార నిద్రాదులు ఎందు సర్వకర్మలు ఎందు మితమును పాటించేవాడికే యోగం సిద్ధించి దుఃఖహరం అవుతుంది అని పెద్దలు చెబుతున్నారు. సాధనకు మూలం ఆహార నియమము. ఆరోగ్య శాస్త్రం కూడా మితమైన సాత్వికాహారమును సకాలములో చక్కగా నమిలి భుజించడం వలన శరీరము రోగరహితమై మనస్సు నిర్మలముగా ఉండుందని మనకు తెలుపుతోంది. ఆహారం ఏ ఎంత ఆహారం తినాలి, ఎలా తినాలి, ఎంత తినాలి, ఎప్పుడు తినాలి అని నాలుగు రకాలుగా మనకి చెప్పారు. ఆరోగ్య శాస్త్రం కూడా మితముకు సాత్వికాహారమును సకాలంలో చక్కగా నమిలి భుజించడం వలన శరీరం రోగరహితమై మనస్సు నిర్మలంగా ఉంటుందని తెలుపుతుంది. ఆహార శుద్ధి వలన మనశ్శుద్ధి కలుగుతుంది. దీనివలన సాధకునికి ప్రశాంతమైన మనస్సు కలిగి సాధన యందు అనురక్తుడై ఉంటాడు. విహార విషయమునగా స్త్రీ పురుష పరస్పర సంబంధ విషయంలో కూడా తగు జాగరూకతతో ఉండాలి. నైష్ఠిక బ్రహ్మచారి అయినచో ఉత్తమము, లేనిచో గృహస్థాశ్రమునందుండి నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. 12 సంవత్సరాలు నియమబద్ధముగా బ్రహ్మచర్యాన్ని పాటించినచో ఏ ఇతర సాధనలు లేకయే భగవత్ప్రాప్తి పొందవచ్చునని పెద్దలు చెబుతున్నారు. ఈశ్వర సిద్ధిని పొందవలనంటే బ్రహ్మచర్యం అత్యావశ్యకము. సాధనలు ఉన్నత స్థితులు పొందుకుడు యమములు బ్రహ్మచర్యము, నియమములు ఈశ్వర. యమనియమాలను చక్కగా అనిష్ఠించుత ప్రారంభ సాధకులకు కష్టసాధ్యము. దానికి శారీరక మానసిక పరిస్థితులు కల్పించుటకు ఆసనములు ప్రాణాయామములు క్రియలు చక్కగా ఉపకరించును.
1: ఇంతవరకు జీవన విధానానికి 5 యోగా సూత్రాలు ప్రసంగ ధారావాహిక 4వ భాగం విన్నారు. ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కరం.

0: మానస వీణ. ఈ చిత్రం నుండి కేజీ యేసుదాస్ పి సుశీల పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: పుష్పాంజలి సినీ భక్తి గీతాలు వింటారు.

స్వామి అయ్యప్ప చిత్రం నుండి కేజేఎస్ దాస్ గాను విన్నారు. సాహిత్యం జి దేవరాజన్, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

భక్త తుకారాం చిత్రం నుండి ఘంటసాల గానం వింటున్నారు. సాహిత్యం వేటూరి ప్రకాశరావు, సంగీతం ఆదినారాయణరావు.

0: పుష్పాంజలి సినీ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. సమాచార్ ప్రభాత్, ఢిల్లీ కేంద్రం నుండి.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే మునీష్ శర్మా.

0: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు.
1: శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద నియోజకవర్గంలోని 48 మంది లబ్ధిదారులకు 38,71,000 రూపాయల నగదు చెక్కులను ఇటీవల మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిదని, ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల అభివృద్ది, వారి అభ్యున్నతికి, సంక్షేమం, ఆరోగ్యం పట్ల పూర్తి భరోసా కల్పిస్తున్నారన్నారు. వైద్య ఖర్చులు భారమై ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారి జీవితాల్లో ముఖ్యమంత్రి సహాయనిధి వెలుగులు నింపుతుందన్నారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సహాయనిధికి టెక్కలి నియోజకవర్గం పరిధిలో 487 మంది దరఖాస్తులు చేసుకోగా 389 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, 3,76,40,307 రూపాయల నగదును చెక్కులు రూపేణా పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. సమగ్ర భూ సమస్యలు వచ్చే ఏడాది మార్చి నాటికి శాశ్వత పరిష్కారం చూపాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాలి తహసీల్దార్ కార్యాలయంలో దంత, కస్తూరిపాడు పంచాయతీ రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాల్లో దశలవారీగా సమగ్ర రీసర్వే నిర్వహించి రైతుల ప్రధాన సమస్య అయిన భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తుందని, భూ సమస్యలన్నింటినీ పరిష్కరించి రైతులకు క్లీన్ టైటిల్స్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ఏడాది మార్చి నాటికి రీసర్వే పూర్తి చేసి గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఏవైనా అభ్యంతరాలుంటే తక్షణమే పరిష్కరించి శాశ్వత రెవెన్యూ భూ సమస్యలు లేని విధంగా చర్యలు చేపడతామని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతీ నెల 9వ తేదీన స్వయంగా భూ యజమానులతో మాట్లాడి భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద చూపుతున్నారని వెల్లడించారు. భూ యజమానులకు రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం శ్రీకాకుళం జిల్లాలో విజయవంతంగా అమలు జరుగుతూ సత్ఫలితాలు ఇస్తుంది. చెరువులన్నీ పూడికతీత పనులు చేపట్టి చెరువు లోతులు పెంచడం వల్ల వర్షాలు కురిసే వేళలో చెరువులు జలకలతో నిండుతున్నాయి. జిల్లాలో జలధార కార్యక్రమం కింద 5,416 పనులు గుర్తించి అందులో 5,399 పనులకు పరిపాలన ఆమోదం తెలిపారు. వీటిలో ఇంతవరకు 4,765 పనులు ప్రారంభం కాగా 2,708 పనులు పూర్తి చేశారు. చిన్న పెద్ద చెరువులు అనే తేడా లేకుండా అన్ని రకాల చెరువులు, కుంటలు, బావులు క్లీన్ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనులు అన్నీ చేయడం వల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి కూలీలకు పనులు లభించాయి. పోలియోరహిత సమాజ స్థాపన మనందరి బాధ్యతగా గుర్తించాలని, తద్వారా పోలియో తరలి కొట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. గత నెల 28న పల్స్ పోలియో 36వ విడత కార్యక్రమం జిల్లా అంతటా 3 రోజుల పాటు జరిగింది. జిల్లాలో 1,096 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి 180,879 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. భారత ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో పారదర్శకంగా సమర్థవంతంగా అమలు చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం పరిశీలన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని 8 శాసనసభ నియోజకవర్గాలు, 30 మండలాల పరిధిలో 2,358 మంది బూత్ లెవెల్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఓటరు జాబితాలో నమోదైన ప్రతి ఓటరు వివరాలను కుటుంబ వివరాలతో అనుసంధానం చేసే ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 88% మ్యాపింగ్ పూర్తి కావడంతో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని వెల్లడించారు. జూన్ 15 నుండి జులై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహిస్తూ ప్రతి కుటుంబాన్ని ప్రత్యక్షంగా సందర్శించి ఓటర్ల వివరాలను ధృవీకరిస్తున్నామని తెలిపారు. ఫిట్ శ్రీకాకుళం వైపు సిక్కోలు యువతను నిలిపే దిశగా ఎర్రన్న క్రీడా ఉత్సవం సత్ఫలితాలను సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. జూన్ 27వ తేదీ నుండి జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం వెబ్సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయని, పురుషులు, మహిళా విభాగాల్లో ఓపెన్ కేటగిరీలో టోర్నీ జరగనుందని నిర్వాహక కమిటీ సభ్యులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన ఎస్ జోగినాయుడు, శ్రీకాకుళం జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి, విజయవాడ కేంద్రం.
0: మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచారాలకు విన్నారు. రచన శ్రీ ఎస్ జోగినాయుడు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి ఫిల్మ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం. ఈనాటి కర్ణాటక సంగీతులు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం ప్రసారమవుతుంది. వయలిన్ శ్రీ ఇవటూరి విజయేశ్వరరావు గారు, మృదంగు శ్రీ వంకాయల వెంకట నరసింహం గారు. ముందుగా శ్రీ నీలోత్పలాంబికాహే కేదార గౌళి రాగం ఆదితాళం.

0: ఇంతవరకు శ్రీ సంధ్యావందనం శ్రీనివాసరావు గారి గానం విన్నారు. వయలిన్ శ్రీ ఇవటూరి విశ్వేశ్వరరావు గారు, మృదంగం శ్రీ వంకాయల వెంకట నరసింహం గారు. ఇంతటితో ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244. మరొక నెంబరు

0: 2727288. విశాఖేతరులు అయితే 0891-0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. శ్రోతలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తూ తొలి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: నమస్కారం అండి.
1: రాజేంద్ర కుమార్ కాకినాడ సార్.
0: చెప్పండి సార్, ఏ సినిమాలో పాట వింటారు?
1: అది దంగరాంలో రాబోయ్ మా ఇంటికి పాట.
0: తప్పకుండా మీరు కోరిన పాట.
1: థ్యాంక్ యూ.
0: నమస్కారం.

అబో అబో.

0: నీకు రోగం వస్తే ఘాటైన మందున్నది, రోగం వస్తే ఘాటైన మందున్నది, నిన్ను సాధనమ్మ వల్ల కాటి దెబ్బున్నది.
1: హలో పాటల పల్లకి.
2: నమస్కారం సార్.
1: నమస్కారం అండి.
2: కాకినండి మాట్లాడుతున్నాను, నా పరిస్థితి అండి.
1: ఏ పాట అంటారు?
2: ఆవిడ మా ఆవిడ నుంచి పాట కావాలండి.
1: మీరు కోరిన సినిమా నుండి పాట వస్తుంది, వినండి.
2: థ్యాంక్ యూ.
1: శ్రోతలకు గమనిక. ఈ ప్రసరులు 9:45 భారతదేశ రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు, సాంకేతిక సహకారం శ్రీ అమరకంటిక రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్. 9:45

హలో పాటల పల్లకి. హలో హలో, కాల్ కట్ అయింది. శ్రోతలు, ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం పాటల పల్లకిలో పాల్గొనవచ్చు. మా నెంబర్ 2727244 2727288. విశాఖేతరులైతే 0891 కోడ్ డయల్ చేయాల్సి ఉంటుంది. పాటల పల్లకీలు పాల్గొని మీకు నచ్చిన పాటను వినవచ్చు. ఈ ప్రసారంలో 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం

ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి గారు, సాంకేతిక సహకారం శ్రీ అమరకంటిక రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్.

0: హలో, పాటలు పలికేయండి.
1: హలో, నమస్తే అండి. నేను అనకాపల్లి భవ్య ప్రసాద్ మాట్లాడుతున్నాను అండి.
0: చెప్పండి సార్.
1: సీతామహాలక్ష్మి సీతాలు సింగారం బంగారు రెండు మాట కావాలి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది.
1: ఓకే సార్.
0: నమస్కారం.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
4: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
3: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
3: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.

0: పాటలు పలికేండి. హలో,
1: హలో అన్న.
0: నమస్తే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: అండి, వరంగల్ నుంచి.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: సముద్రం నుంచి గిలి గిలి జాసా.
0: మీ పేరేం చెప్పారు?
1: బబ్లు అండి, వరంగల్.
0: బబ్లు, వరంగల్. దేశముద్ర నుంచి పాట కావాలి కదా? తప్పకుండా తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
2: Bringing on the new flag.

0: గౌరీ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. పాటల పల్లకి కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు శ్రోతను పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: నా పేరు తెలిజల పద్మావతి, విజయనాన్ని మాట్లాడుతున్నానండి.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: గుండమ్మ కథ సినిమాలో, అది కోలా కోలా పాట కావాలి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.
1: నమస్తే ఉంటామండి.

0: హలో, పాటలు పలకండి.
1: హలో,
0: హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
1: సార్, నేను భోగాపురం తాతయ్యలు మాట్లాడుతున్నానండి.
0: తాతయ్య గారు ఏ సినిమాలో పాట వింటారు?
1: పిల్లలకుంటి చిత్తమ్మ సినిమా నుంచి చొక్కల్లో పెద్ద చొక్క పాట కావాలండి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: హలో, పాటలు పలికేయండి. హలో,
1: హలో,
0: చెప్పండి. పాటలు పలికి.
1: నమస్తే సార్, బాగున్నారా?
0: బాగున్నామండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: విశాఖ జిల్లా ఎల్మెంచి మున్సిపాలిటీ పెదపల్లి నుంచి. అదే మా అనకాపల్లి జిల్లా.
0: అనకాపల్లి జిల్లా. ఓకే, మీ పేరు?
1: పేరు ఎం రమణ.
0: రమణ గారు, ఏ సినిమాలో పాట వింటారు?
1: సార్, పసివాడి ప్రయాణ సినిమాలో కాశ్మీర్ లోయలో కన్యాకుమారి.
0: కాశ్మీర్ తీసుకెళ్తున్నారా?
1: మీ సాంగ్లు ఎంతటి తొమ్మిది అవుతాయని చూసినప్పుడు లైన్ దొరికింది.
0: దొరికిందా? మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: అలాగే సార్.
0: రమణ గారు.

0: హలో, పాటలు పలకే అండి.
1: నమస్కారం అండి, నా పేరు శ్రీనివాస్ అండి.
0: శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: హైదరాబాద్ మైదీపట్నం సార్.
0: ఏ సినిమాలో పాట వింటారు?
1: సార్ తోడు నీడ ఈ చిత్రంలోనండి. నా తోడు పోయి నా నీడ ఆ పాట.
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: ధన్యవాదాలు.
0: నమస్కారం.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

పాటల పల్లకి ఫోనిల్లో సినిమా పాటలు విన్నారు. మరిన్ని ఫోనిల్లో చిత్రగీతాలు ఈ ప్రసారంలో 10:25 వినవచ్చు. ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక

0: कलाकारों श्री अमरकंटक रघु, श्री मानस रंजन प्रधान।
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
3: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ The Honorable President of India has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education, but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
2: Pratibha kanabarchina 13 mandi vidyardhini vidyardulaku Bharat Rashtrapati bangaru patakalu prashamsa patralu andajesaru. Ee sandarbhanga Andhra Pradesh Rashtra Vidya Shaka Mantri Gauravaneeyulu Sri Nara Lokesh garu maatladutu విశ్వవిద్యాలయాలు కేవలం డిగ్రీలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు అని, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
4: అందరికీ నా నమస్కారం. Every generation inherits a nation. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research, and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today, we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion, and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research and innovation, we are building future-ready universities that empower every student to succeed in the rapidly changing world.
2: Kendra Vidya Shaka Mantri Gauravaneeyulu Sri Dharmendra Pradhan garu maatladutu, విద్యాభ్యాసాన్ని పూర్తి చేయడమే కాకుండా సమాజంలోకి ఒక కొత్త బాధ్యతతో అడుగుపెట్టాలని,

0: ఆ బాధ్యత తీసుకుంటే లక్షలాది మంది హక్కులు రక్షించబడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం ప్రాకులాడకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
1: ఐఎమ్ కాన్ఫిడెంట్ నాట్ ఓన్లీ దే ఆర్ కంప్లీటింగ్ దేర్ ఎడ్యుకేషన్ బై దిస్ కన్వోకేషన్, దే ఆర్ ఎంటరింగ్ టు ఎ న్యూ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ దే టుక్ రెస్పాన్సిబిలిటీ, దెన్ మిలియన్స్ రైట్ విల్ బి ప్రొటెక్టెడ్ అండ్ ఇన్ దోస్ డేస్ ద గ్రేట్ లీడర్ ఆఫ్ అల్లూరి సీతారాం రాజు దే ఫాట్ విత్ బ్రిటిషర్స్ టు గివ్ ఫ్రీడమ్ టు దిస్ కంట్రీ. టుడే వీ ఆల్ ఆర్ ఫార్చునేట్ యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, మై ఎక్స్పెక్టేషన్ విల్ బి ఫ్రమ్ యూ, డోంట్ గో బిహైండ్ నౌకరీ ఆర్ ఎనీ జాబ్, ట్రై టు బికెమ్ జాబ్ క్రియేటర్. ఇఫ్ యువర్ ఇనిషియేటివ్ జాబ్ విల్ బి క్రియేటెడ్ మెనీ మోర్ విల్ బి గెట్ జాబ్. యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు గో ఫర్ జాబ్, యు ఆర్ ఎంటైటిల్డ్ టు క్రియేట్ జాబ్స్. యూనివర్సిటీ ఆర్ మెయిన్ టు టేక్ లీడ్ to create new innovation, new models. The university's name is tribal university. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitor of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know animal husbandry, they know how to tackle with the nature. They're master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. You have the responsibility how to create a bridge between the conventional knowledge, the Indian knowledge system and the present day requirement.
0: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir gar matladutu, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం 2019లో స్థాపించబడిందని, ఇది ఆంధ్రప్రదేశ్తో పాటు ఒడిస్సా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన గిరిజనుల యొక్క చిరకాల కలలను నెరవేర్చిందని అన్నారు. భూ బదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
2: ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఇన్ ద ఎనల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019 అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ సెంట్రల్ యూనివర్సిటీస్ లొకేటెడ్ ఇన్ విజయనగరం, ఆంధ్రప్రదేశ్. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs. constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools, and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc. for tribal students and prepares them to appear for competitive examinations conducted by UPSC.
0: Karyakramamlo Bharat Rashtrapati Gauravaneelu Srimati Draupadi Murmu garu matladutu, ప్రతిభ కనబర్చిన

0: విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. సామాజిక న్యాయం అన్న ఉద్దేశ్యంతో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం గిరిజన సమాజం యొక్క విద్య, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి కోసం క్షేత్రస్థాయిలో పనిచేయాలని అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
1: ఆంధ్రప్రదేశ్కే ఇస్ ఐతిహాసిక్ నగర్మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ఏక్ ప్రథమ దీక్షాంత సమారోహకు సంబోధిత కర్తే హుయే ముజే ప్రసన్నతా హో రహీ హై. ఆజ్ ఉపాధియాం ప్రాప్త్ కర్నే వాలే తథా ఉత్కృష్ట ప్రదర్శన్ కే లియే పదక్ ప్రాప్త్ కర్నే వాలే విద్యార్థియోంకు మేరీ శుభకామనాయే ఔర్ బధాయి. సామాజిక న్యాయ కే ఉద్దేశ్య స్థాపిత్ కీ గయీ ఏసీ సంస్థాఓ కా ఏ దాయిత్వ భీ హోతా హై కి వే అప్నే క్షేత్ర మే జనజాతీయ సమాజ కీ శిక్షా, స్వాస్థ్య, कौशल विकास, आजीविका और वनाधिकार के लिए जमीनी स्तर पर काम करें. मुझे विश्वास है कि आने वाले वर्षों में इस विश्वविद्यालय द्वारा वंचित एवं जनजातीय समुदाय के युवाओं के सर्वांगीण विकास के साथ ही इस क्षेत्र के समग्र विकास के लिए भी सार्थक प्रयास किया जाएगा. मैं आशा करती हूँ कि विश्वविद्यालय ने आपको इस तरह से सक्षम बनाया होगा और నవాచారీ సోచ్ తోథా ఆత్మవిశ్వాస్ కే బల్ పర్ ఆప్ సఫలతా కి ఓర్ బఢ్ సకెంగే. ప్రియ విద్యార్థియో, పుస్తక్ యో జ్ఞాన్ కే సాథీ ఆప్ అప్నే పరివేశ్ సే భీ సీఖే ఓర్ వ్యవహారిక్ కౌశల్ వికసిత్ కరే. యహీ సార్థక్ శిక్షా హై. విద్యార్థియో కో అప్నే సముదాయ, సంస్కృతి ఓర్ పరంపరాఓ సే జుడే రహనే హుయే సమాజ్ ఓర్ దేశ్ కే భవిష్య కో బెహతర్ బనానా హై. ఇస్ విశ్వవిద్యాలయ మే और विशेषकर जनजातीय विश्वविद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए ऐसी नवाचारी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज, हस्तशिल्प, मिलेट्स, औषधीय पौधे, इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके. तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है. मुझे बताया गया है कि इसी उद्देश्य से विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है. देवियों और स्वजनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है. ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे. इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है. राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे. इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ. धन्यवाद. जय हिंद, जय भारत.
0: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: పథకంపై అమలుపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ రావుల సాయి గిరీష్.
1: ఆకాశవాణి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. శ్రోతలకు నమస్కారం. ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. గ్రామీణ పేదరిక నిర్మూలన, స్థిరమైన జీవనోపాధి, అవకాశాల కల్పన, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి ప్రోత్సాహం, ఈ లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీను ప్రవేశపెట్టింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో తీసుకువచ్చిన ఈ కొత్త పథకం జూలై 1వ తారీఖు నుంచి అమలవుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో వివిజి రామ్జీ లక్ష్యాలు, అమలు విధానం, గ్రామీణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు, యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు లభించే అవకాశాలు, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఈ పథకం చూపనున్న ప్రభావం వంటి అంశాలపై మరింత సమాచారం అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారు. సార్తో మనం మాట్లాడి పూర్తి సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్,
2: ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ నా నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా వీబీజీ రామ్జీ అంటే ఏమిటి, దీని ప్రధాన లక్ష్యాలు ఏంటి సార్?
2: వీబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, దీని పూర్తి అబ్రివేషన్. ఇందులో వికసిత్ భారత్ అంటే ఏంటనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. సో వికసిత్ భారత్ 2047 అనేది మన స్లోగన్ ఉంది భారతదేశంలో. ఇప్పుడు వికసిత్ భారత్ 2047 అనేది ఒక ప్రధానమంత్రి గారు దీన్ని ప్రతి సందర్భంగా కూడా దీన్ని ప్రస్తావిస్తుంటారు. వికసిత్ భారత్ 2047 అంటే స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి మన దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది ఒక సంకల్పం. ఈ మార్పును ఎలా సాధించాలి అంటే దానికి కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు. సో ఈ మార్పు రావడానికి ముఖ్యంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చేయడం. దాదాపు 30 నుండి $40 trillion మన దేశ జీడిపిని పెంచాలనేది ఒక గొప్ప లక్ష్యం. అదేవిధంగా జీరో పావర్టీని సాధించడం. జీరో పావర్టీ అంటే పేదరికం లేని దేశంగా 2040 నాటికి మన దేశాన్ని అభివృద్ధి చేయడం. 100% నాణ్యత కలిగిన విద్యను అందరికీ అందించడం. అదేవిధంగా అత్యంత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన వైద్య సదుపాయాన్ని ప్రతి ఒక్కరికి కల్పించడం అనేది ఇంకొక లక్ష్యం. నెట్ జీరో కార్బన్ 2047 నాటికి మన వాతావరణంలో ఈ ప్రమాదకరమైనటువంటి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఏదైతే ఉందో దాన్ని జీరో స్థాయికి తగ్గించాలనేది కూడా ఒక లక్ష్యంగా నిర్దేశించుకోవడం జరిగింది. 100% నైపుణ్యత కలిగినటువంటి శ్రామశక్తిని తయారు చేయడం అనేది కూడా మరొక లక్ష్యం. ఈ లక్ష్యాలతో మన దేశాన్ని 2047 నాటికి ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన దేశంగా మార్పు చేయాలనేది వికసిత్ భారత్ 2047. అయితే ఈరోజు మనం చర్చించుకుంటున్నటువంటి వీబీజీ రామ్జీ, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇందులో వికసిత్ భారత్ సాధించే దాంట్లో వీబీజీ రామ్జీ కూడా ఒక చట్టం. అది ఎలాగంటే ఈ కొత్త చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల నైపుణ్యత లేనటువంటి ఉపాధిని కల్పించడం. అంటే ఈ 125 రోజుల నైపుణ్యంలోని ఉపాధి కల్పించడం అంటే దీని ద్వారా జీరో పావర్టీని సాధించడం. ఈ వీబీజీ రామ్జీ చట్టం ద్వారా 2047 నాటికి జీరో పావర్టీని సాధించడం అనేది ఒక లక్ష్యం. అదేవిధంగా సాధికారిత సమగ్ర అభివృద్ధి అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వీబీజీ రామ్జీ ప్రత్యేకమైన లక్ష్యంతో ఈ కొత్త చట్టాన్ని 21 డిసెంబర్ 2025 నాడు భారత ప్రభుత్వం చేశారు. అదేవిధంగా మన రాష్ట్రంలో 5 జూన్ 2026 నాడు ఈ చట్టాన్ని మనము నోటిఫై చేయడం జరిగింది. ఈ కొత్త చట్టము 1 జూలై 2026 నుండి దేశవ్యాప్తంగా అన్ని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వస్తుంది. ఇది మున్ముందు ఎన్నో మార్పులకు

0: దారితీస్తుంది.
1: సరే, ఈ పథకం అనేది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభించడానికి కారణాలేమంటారు? అంటే దీనిలో మన రాష్ట్ర ప్రత్యేకత ఏమన్నా ఉందంటారా?
0: కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా వినియోగించడంలో మన రాష్ట్రం దేశంలోనే ముందు స్థానంలో ఉంటుంది ఎప్పుడు కూడా. అట్లాగే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థ నాయకత్వం మీద కేంద్ర ప్రభుత్వానికి అత్యంత నమ్మకం ఉంది. పారదర్శకతకు పెద్ద పీట వేసే మన గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారి చొరవ కారణంగా కూడా ఈ పథకాన్ని మన రాష్ట్రంలోనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. అంతేకాకుండా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా మన రాష్ట్రంలోని అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2, 2006 నాడు ప్రారంభించారు. ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అనేది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం.
1: సార్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగా స్థానంలో వీబీజీ రామ్జీను తీసుకురావాల్సిన అవసరం అసలు ఎందుకు ఏర్పడిందంటారు?
0: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి కుటుంబాలకి 100 రోజులు పని కల్పించడం అనేది ముఖ్యమైన ఉద్దేశం. అది ప్రథమమైన ఉద్దేశం అన్నమాట. తర్వాత అందులో ఏది మన ఆస్తులు, గ్రామానికి సంబంధించిన ఆస్తులు కానీ లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కానీ దానికి అధిక ప్రాధాన్యత లేదు. ఇక్కడ ప్రత్యేకంగా వీబీజీ రామ్జీలో ఏంటంటే, గ్రామీణ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి సంవత్సరంలో 125 రోజులు పనివ్వడమే కాకుండా గ్రామంలో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసి వికసిత్ భారత్ లక్ష్యం ఏదైతే ఉందో 2047 నాటికి భారతదేశాన్ని అత్యంత ధనిక దేశంగా ప్రపంచంలోనే తయారు చేయాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం సాధించడానికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు అట్లాగే గ్రామీణ ప్రాంత అభివృద్ధి అంతటినీ కూడా సంఘటితం చేసి ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది. కాబట్టి దానికి దీనికి తేడా ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కు ఇందులో ప్యారలల్గా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
1: సార్, ఎంజీ నరేగాకు అండ్ వీబీజీ రామ్జీకు మధ్య ఉన్న ప్రధాన డిఫరెన్సెస్ ఏంటి సార్?
0: ఎంజీఎన్ఆర్ఈజీకు వీబీజీ రామ్జీలో కొత్త చట్టానికి ఉన్న ప్రధాన తేడాలు ఏంటంటే, అందులో కుటుంబానికి 1 సంవత్సరానికి 100 రోజుల పని అనేది ఎన్ఆర్ఈజీలో ఉంది. ఆ 100 రోజుల నుంచి కుటుంబానికి 125 రోజులు పని అనేది పెంచడం జరిగింది ఈ కొత్త చట్టంలో. అది ముఖ్యమైనటువంటి మార్పు. రెండో ముఖ్యమైన మార్పు ఏంటంటే, ఎంజీఎన్ఆర్ఈజీఏ కుటుంబానికి 100 రోజుల పని అయితే వీబీజీ రామ్జీ చట్టంలో కుటుంబానికి 125 రోజుల పని అనేది ముఖ్యమైన తేడా. అంటే 25 రోజులు అదనంగా ఒక కుటుంబానికి పని దినాలు పెంచారు. రెండో ముఖ్యమైన తేడా ఏంటంటే, గతంలో పాత చట్టంలో 365 రోజులు ఈ పథకాన్ని అమలు చేసే ఫెసిలిటీ ఉంది. కానీ ఈ కొత్త చట్టంలో ఏం చేశారనంటే, 60 రోజులు పని విరామ కాలం అనేది, అంటే అగ్రికల్చర్ పీక్ సీజన్లో 60 రోజులు సంవత్సరంలో మొత్తంగా 60 రోజులు మన ఈ చట్టంలో పనులు చేపట్టకుండా గైడ్లైన్స్ అనేది రూపొందించడం జరిగింది. ఇది ఎందుకంటే ఈ పీక్ అగ్రికల్చర్ సీజన్లో ఈ రైతులకు శ్రామిక శక్తి అందుబాటులో ఉండడానికి ఈ 60 రోజుల పని విరామ కాలాన్ని ప్రకటించారు. ఇది రెండో ముఖ్యమైనటువంటి. మరొక తేడా ఏంటంటే, గతంలో 100% కూలీలకు సంబంధించినటువంటి నిధులని 100% కేంద్ర ప్రభుత్వము భరించేది. కాకపోతే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా నిధులని పంచుకోవాలి. ఎలా అంటే, కేంద్ర ప్రభుత్వము 60% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వము 40% నిధులని దానికి అనుసంధానించుకోవాలి. సో ఓవరాల్గా ఉపాధి హామీ పథకంలో 90% కేంద్ర ప్రభుత్వం భరించేది ఉంటే రాష్ట్ర ప్రభుత్వము 10% భరించేది ఇంతకుముందు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము 60% భరిస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% ఖచ్చితంగా భాగస్వామ్యం చేయాలి. ఇది ముఖ్యమైన మార్పులు ఆ చట్టానికి ఈ చట్టానికి.
1: సార్, ఈ యొక్క కొత్త పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఎలాంటి అదనపు ప్రయోజనాలు లభించనున్నాయంటారు?
0: గ్రామీణ కుటుంబాలకి అదనపు ప్రయోజనం ముఖ్యంగా, అంటే 100 రోజుల నుంచి 25 రోజుల ఎక్కువ పని దినాలను పెంచడం ద్వారా, అంటే 125 రోజులు మొత్తంగా పెంచడం ద్వారా వాళ్ళకి 1 సంవత్సరంలో దాదాపు 8,000 వరకు, ఒక కుటుంబానికి 8,000 వరకు అదనంగా ఆదాయం వస్తుంది. అది ముఖ్యమైనటువంటి అదనపు ప్రయోజనం. రెండో ప్రయోజనం ఏంటంటే,

0: ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రైతులకు కూడా ఈ 60 రోజుల పాటు మన ఉపాధి శ్రామికులు అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళకు కూడా వ్యవసాయ పనులు వారికి లాభదాయకంగా కూడా ఉంటుంది. ఈ రెండు ముఖ్యమైన ప్రయోజనాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొత్త చట్టం ద్వారా ఉనగురుతుంది అన్నమాట.
1: సార్, ఈ పథకం కేవలం ఉపాధి కల్పనకే పరిమితమవుతుందంటారా, లేక స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టిపైన కూడా ఇది దృష్టి సారిస్తుందంటారా?
0: ఉపాధి హామీ చట్టంలో కుటుంబానికి 100 రోజులు పనివ్వడం అనేది అధిక ప్రాధాన్యత ఉండేది. మనము గ్రామీణ ప్రాంతంలో ఏదైతే అసెట్స్ మౌలిక వసతులు దానికి అంత ప్రాధాన్యత లేదనమాట అప్పుడు. కాకపోతే ఈ కొత్త చట్టంలో కుటుంబానికి 125 రోజులు పని ఇవ్వడమే కాకుండా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులు, అంటే మనము ఇప్పుడు కూడా చేస్తున్నాం, అంటే అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి నీటి వనరులు కానీ అభివృద్ధి చేయడం అలాంటివి చేస్తున్నాం. అంతేకాకుండా ఈసారి ప్రత్యేకంగా రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, అంటే ఈ కాంపౌండ్ వాల్స్ నిర్మించడము, అట్లాగే హెల్త్ క్లినిక్స్ నిర్మించడము, స్కూల్ బిల్డింగ్స్కి అదనపు తరగతులు నిర్మించడము, ఇలాంటి కొత్త పనులు చేర్చడం ద్వారా, అంటే గ్రామంలో ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి అన్ని పనులను ఈ కొత్త చట్టం ద్వారా చేసుకుని ఆ గ్రామాలని బలోపేతం చేయడానికి ఈ కొత్త చట్టం ఎంతో సహకరిస్తుంది.
1: సార్, గ్రామీణ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఈ మిషన్ ఏ విధంగా సహాయం అందిస్తుంది, అంటే ఏ విధంగా అవకాశాలు వాళ్ళకి లభించనున్నాయంటారు?
0: స్వయం సహాయక బృందాలకు కానీ లేదంటే రైతులకు కానీ ఉపయోగపడే చాలా పనులు, కొత్త పనులు ఇందులో చేకూర్చడం జరిగింది. అంటే ఇప్పుడు పశువుల షెడ్లు కానీ, గొర్రెల షెడ్లు కానీ, ఈవెన్ ట్రైనింగ్ సెంటర్స్, ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ట్రైనింగ్ సెంటర్స్ నిర్మించి వాటిలో స్కిల్ని పెంచి గ్రామీణ యువతని పూర్తి స్థాయిలో ఒక నాణ్యత 100% స్కిల్డ్ లేబర్గా వాళ్ళని డెవలప్ చేసి వాళ్ళ ఉపాధిని వాళ్లే పొందేలాగా వాళ్ళు అభివృద్ధి చేయడం అనేది కూడా ఇందులో, దానికి సంబంధించినటువంటి కూడా పనులు ఇందులో ఈ కొత్త చట్టంలో పొందుపరచడం జరిగింది.
1: సార్, ఇందాక మీరు ప్రస్తావించారు అగ్రికల్చర్కి సంబంధించి అండ్ దాని యొక్క అనుబంధ రంగాలకు. సార్, మరి ఈ యొక్క అగ్రికల్చర్ అండ్ అనుబంధ రంగాలు గ్రామీణ సూక్ష్మ పరిశ్రమలతో ఈ పథకం ఎలా అనుసంధానించడం జరిగిందంటారు?
0: వ్యవసాయము, అట్లాగే వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి పనులు ఎక్కువ శాతము విబిజీ రామ్జీ పథకంలో పొందుపరచడం జరిగింది. అంటే ఇప్పుడు వ్యవసాయం అంటే భూముల్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా పండ్ల మొక్కల్ని, పండ్ల తోటల్ని పెంచడం ద్వారా వాళ్ళ వ్యవసాయంని అభివృద్ధి చేయడం, అదేవిధంగా సెరికల్చర్కు సంబంధించినటువంటి ఈ సెరికల్చర్ మల్బరీ, తర్వాత సెరికల్చర్ సెట్స్ నిర్మాణం ద్వారా సెరికల్చర్కు సంబంధించిన అనుసంధానం చేయడం, అదేవిధంగా అనిమల్ హస్బెండరీ అంటే ఇప్పుడు గొర్రెల పెంపకానికి కానీ, తర్వాత కోళ్ల పెంపకానికి కానీ, లేదంటే డైరీ డెవలప్మెంట్కి సంబంధించిన ఈ కార్యక్రమాలు, ఈ దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు అంటే క్యాటిల్ షెడ్స్, గోట్ షెడ్స్, పౌల్ట్రీ షెడ్స్ నిర్మాణానికి కూడా ఇందులో పొందుపరచడం ద్వారా వ్యవసాయము, ఆ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఈ పథకంలో వాళ్ళకు సంబంధించినటువంటి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తా ఉన్నది.
1: సార్, ఎంజీ నరేగా కింద పనిచేస్తున్న శ్రామికులకు సంబంధించి విబీజీ రామ్జీలో ఎలాంటి భరోసా కల్పించనున్నారు?
0: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఉపాధి శ్రామికులకు చాలా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఈ ప్రాథమిక హక్కులు ఏంటంటే, ముందుగా వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి. జాబ్ కార్డు అంటే వయోజనులు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా జాబ్ కార్డు పొందే హక్కు ఉంది. సో జాబ్ కార్డు అడిగిన 15 రోజుల లోపల పంచాయతీ వారు వాళ్లకు జాబ్ కార్డు ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. సో జాబ్ కార్డు పొందడం అనేది ఒక హక్కు. తర్వాత జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా పనిని డిమాండ్ చేయొచ్చు, దే కెన్ డిమాండ్ వర్క్ ఫ్రమ్ ది స్కీమ్. సో పని కోరే హక్కు, పనికి దరఖాస్తు చేసుకున్న 15 రోజుల లోపల వాళ్లకు పని చూయించాలి. పని 15 రోజుల లోపల చూయించకపోతే 16వ రోజు నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలి. 15 రోజుల తర్వాత వాళ్ళకి నిరుద్యోగ భృతి పొందే హక్కు కూడా ఉంది, అది ఒక హక్కు. తర్వాత పని చేసిన చివరి అంటే వారం రోజులు ఒక మాస్టర్ ఉంటుంది, మాస్టర్ చివరి తేదీ నుండి 15 రోజుల లోపల వాళ్లకు వేతనాలు చెల్లింపు చేయాలి. 15 రోజుల తర్వాత వేతనాల చెల్లింపులో ఆలస్యం అయితే వాళ్లకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, డిలే కాంపెన్సేషన్ అంటారు అది. ఇవన్నీ చట్టంలో చాలా క్లియర్ గా ఉండే, డిలే కాంపెన్సేషన్ పొందే హక్కు కూడా వాళ్లకు ఉంది, అది ఒక ముఖ్యమైన హక్కు. తర్వాత పని ప్రదేశంలో ఈ శ్రామికులకు

0: అందరికీ కూడా నీడ వసతి కల్పించాలి, తాగునీటి వసతి కల్పించాలి, తర్వాత ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇలాంటి ఫెసిలిటీస్ కూడా వాళ్లకు అందుబాటులో ఉంచాలి. అంతేకాకుండా ఉపాధి శ్రామికులు వాళ్ల గ్రామం నుంచి 5 కిలోమీటర్ల దూరం తర్వాత పని కల్పించే పక్షంలో వాళ్ళకి 10% అదనంగా కూలి చెల్లించాలి. సో ఇలాంటి చాలా హక్కులు ఉన్నాయి. వివిజి రామజీలో కూడా ఈ శ్రామికులకి చాలా హక్కులు ఉన్నాయి. సో ఇది చాలా సమర్థవంతమైన శక్తివంతమైనటువంటి ఒక చట్టం ఉపాధి శ్రామికులకి.
1: సార్, ఈ పథకంలో శ్రామికులకు వేతనాలు చెల్లింపుల విధానంలో ఏమైనా మార్పులు వచ్చాయంటారా?
0: ఉన్నాయి. ఈ కొత్త చట్టాలు ఏంటంటే, గతంలో 100% ఈ శ్రామికులకు సంబంధించినటువంటి వేతనాల చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేది. కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంకు నుంచి వాళ్ళు ఎంత పని చేశారో ఆ పని చేసిన కూలి ఆధారంగా వాళ్లకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఈ నిధుల్ని, ఇప్పుడు ఆ 100% కూలీకి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40%, రెండు కలిపి ఇక స్పర్శ అని డీబీటీ స్పర్శ అనే ఒక కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. సో ఆ డీబీటీ స్పర్శ ద్వారా ఈ వేతనాల చెల్లింపులు ఇప్పుడు శ్రామికులకు చెల్లించబడతాయి. సో ఆ తేడా గతంకి ఇప్పటికీ కొంత వ్యవస్థలో తేడా ఉంది.
1: సార్, ఈ పథకం అమలులో పంచాయతీ వ్యవస్థల పాత్ర ఎలా ఉంటుందంటారు?
0: ఈ పంచాయతీ వ్యవస్థల పాత్ర చాలా ఉంటుంది. గతంలో అవ్వచ్చు, ఇప్పుడు అవ్వచ్చు, ఈ పంచాయతీ వ్యవస్థలకు పాత్ర చాలా ఉంది. ఈ పంచాయతీ దీంట్లో ఏంటంటే, ఫస్ట్ గ్రామసభ అంటే పంచాయతీలు గ్రామసభని ఏర్పాటు చేస్తాయి. ఈ పనులకు అమలు చేసే ప్రతి పని కూడా గ్రామసభ నిర్ణయించాలి, గ్రామసభ రికమెండ్ చేయాలి. అంటే గ్రామసభ ఏంటంటే, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క వయోజనుడు ఆ గ్రామసభలో ఒక సభ్యుడు. సో వీళ్ళందరూ ఒక సభ ఏర్పాటు చేసుకొని ఆ సంవత్సరము ఈ పథకం కింద ఎలాంటి పనులు చేయాలనేది గుర్తిస్తారు. గుర్తించిన తర్వాత గ్రామసభ దాన్ని తీర్మానం చేస్తుంది, ఈ సంవత్సరం విబిజి రామజీ పథకంలో ఈ పనులు చేపట్టాలి అని గ్రామసభ తీర్మానం చేసిన తర్వాత ఆ తీర్మానం కాపీ గ్రామ పంచాయతీకి వెళ్తుంది. ఆ గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచు, తర్వాత సభ్యులు ఉంటారు. ఆ సభ్యులు దాన్ని ఆమోదం చేసి వాళ్ళు మళ్ళీ తీర్మానం చేయాలి. వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనేది వాళ్ళు తయారు చేయాలి. గ్రామ పంచాయతీలో గ్రామసభ తీర్మానం ఆధారంగా వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్ అనే దాన్ని తయారు చేసి వాళ్ళు ఆమోదం చేయాలి. ఈ ఆమోదం కూడా ఏంటంటే, 14 రోజుల లోపల దానికి ఆమోదం తెలపాలి. కాల పరిమితిని నిర్దేశించడం జరిగింది. సో ఈ 14 రోజుల లోపల వాళ్ళు, నెక్స్ట్ మండల పంచాయతీ ఉంటుంది, మండల పరిషత్, గ్రామ పంచాయతీ నుంచి మండల పంచాయతీకి వెళ్తుంది. సో మండల పంచాయతీలో కూడా ఆ మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వికసిత గ్రామ పంచాయతీ ప్లాన్లు వస్తాయి. ఈ గ్రామ పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి వాళ్ళ మండల వికసిత ప్లాన్ అనేది ఒకటి తయారు చేసి 14 రోజుల లోపల మళ్ళా జిల్లా పరిషత్కు పంపిస్తారు. జిల్లా పరిషత్లో వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వికసిత పంచాయతీ ప్లాన్లన్నింటినీ కూడా క్రోడీకరించి మళ్ళా జిల్లా స్థాయిలో ఒక ప్లాన్ తయారు చేస్తారు. జిల్లా పంచాయతీ, జిల్లా పరిషత్ వాళ్ళు దీన్ని ఆమోదిస్తారు. ఆమోదించిన తర్వాత ఈ జిల్లా పరిషత్ వాళ్ళు ఏదైతే ఆమోదం చేస్తారో, ఆమోదం చేసిన దాంట్లో ఉన్నటువంటి పనులకు జిల్లా కలెక్టర్ గారు పరిపాలన ఆమోదం, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటాం, ప్రతి పనికి కూడా జిల్లా కలెక్టర్ గారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత పనులన్నింటినీ కూడా మళ్ళా గ్రామ స్థాయిలో అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ వ్యవస్థ అన్నమాట. ఈ ఇందులో 3-tier పంచాయతీ కానీ, మండల పంచాయతీ కానీ, జిల్లా పంచాయతీ కానీ వాళ్ళందరికీ కూడా పాత్ర ఉంటుంది.
1: సార్, సాంకేతికతకు సంబంధించి మనం మాట్లాడితే కనుక, సార్ సాంకేతికత, డిజిటల్ మానిటరింగ్ కానివ్వండి, ట్రాన్స్పరెన్సీ, సో వీటి కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్?
0: ఉపాధి హామీ 2006 మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి దాకా సాంకేతిక మార్పులు చూస్తే చాలా మార్పులు ఈ పథకం అమలు చేయడం, అందులో క్రోడీకరించడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏంటంటే, అటెండెన్స్ తీసుకునేటప్పుడు కేవలం ఒక కాగితం మీద అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, మాస్టర్ కాగితం మీద. ఇప్పుడు ఏంటంటే, ప్రతి ఒక్క ఉపాధి శ్రామికుడికి పని ప్రదేశంలో ఫేషియల్ అటెండెన్స్ ఖచ్చితంగా, ఆ పని ఎవరైతే ఆ జాబ్ కార్డ్ హోల్డర్ ఉన్నాడో అతను ఖచ్చితంగా పని ప్రదేశానికి వస్తేనే ఆ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అవుతేనే అది ఫోటో మ్యాచ్ అయితేనే అతనికి అటెండెన్స్ పడుతుంది. గతంలో అలా లేదు, ఫేషియల్ అటెండెన్స్ లేదు. వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అటెండెన్స్ పడిపోయేది, అలా లేదు. సో ఈ బోగస్ మాస్టర్లు, ఫాల్స్ మాస్టర్లు ఇట్లాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఈ ఫేషియల్ అటెండెన్స్ అనేది అమల్లోకి వచ్చింది. దానివల్ల ఇదంతా పారదర్శకత అది ఇంత కూడా పెద్ద ఎత్తున అమల్లోకి వస్తుంది. అట్లాగే

ఈ శాంక్షన్స్ కూడా ఎస్టిమేట్స్, పనుల సంబంధించినటువంటి ఎస్టిమేట్స్ తయారు చేయడము, దానికి సంబంధించిన పరిపాలన ఆమోదం చేయడం, ఇవన్నీ కూడా ఆన్లైన్. ఇదంతా కూడా పేపర్ ఎక్కడ ఉండదు. సెక్యూర్ అనే ఒక సాఫ్ట్వేర్, సెక్యూర్ అనే సాఫ్ట్వేర్ ఇక్కడ ఉన్న కింద గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే బేసిక్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడో అతనికి లాగిన్స్ ఉంటాయి. సో ఆ సెక్యూర్ సాఫ్ట్వేర్ లో ఆయన ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ మండల పరిషత్ ప్రోగ్రామ్ ఆఫీసర్ కు పంపిస్తాడు. అక్కడి నుంచి అతను ముందుకి కలెక్టర్ పంపిస్తారు. కలెక్టర్ గారు ఆన్లైన్ లోనే శాంక్షన్. ఈ ప్రాసెస్ అంతా కూడా అన్ని కూడా పకడ్బందీగా జరుగుతాయి. దాన్ని అంతా కూడా ట్రాక్ చేసుకోవడానికి కూడా ఉంది. తర్వాత కొత్తగా ఈఎంబుక్, ఎలక్ట్రానిక్ ఎంబుక్, ఫిజికల్, మనం డిపార్ట్మెంట్ లో ఫిజికల్ ఎంబుక్ అని ఉంటుంది. ఆ ఫిజికల్ ఎంబుక్ అంటే మనం ఎప్పుడైనా చేయొచ్చు. ఇప్పుడు గతము ఒక 1 ఇయర్ కింద జరిగిన పనిని ఈ రోజు మనం రికార్డ్ చేసి పాత డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటి పేమెంట్, ఈ డిబిటి పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్

0: డేట్ వేయచ్చు. అలా కాకుండా ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ బుక్, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎంబుక్ అనమాట. సో అది ఇంత డేట్ తో సహా అది రికార్డ్ చేస్తుంది. సో ఎలక్ట్రానిక్ ఎంబుక్ కూడా వ్యవస్థను కూడా ఇప్పుడు పథకంలో అమల్లోకి తీసుకురావడం జరిగింది. అట్లాగే డిబిటి పేమెంట్, ఈ డిబిటి పేమెంట్ అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనమాట. మన శ్రామికులకు డైరెక్ట్ గా మనము వాళ్ళ వేతనాలు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈవెన్ మెటీరియల్ వెండర్స్ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్ గా అమౌంట్ వాళ్ళకు డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేయడం, ఇవన్నీ కూడా సాంకేతికత. తర్వాత పనుల పర్యవేక్షణలో కూడా వివిధ స్థాయిలో ఉన్న అధికారులకు ఏరియా ఆఫీసర్స్ యాప్ అని ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ గారు కానీ ఈవెన్ కమిషనర్ గారు కానీ వాళ్ళకి వాళ్ళ లాగిన్ లో ఈ పనులను పరిశీలించండి అని ఒక వర్క్స్ వాళ్ళకి లాగిన్ కి వెళ్తాయి. సో వాళ్ళకు ఫీల్డ్ కి వెళ్ళినప్పుడు ఆ వర్క్స్ ని ఆన్లైన్ ద్వారా వాళ్ళు వెరిఫై చేసి పంపించడానికి ఈ ఏరియా ఆఫీసర్స్ యాప్ అనే వ్యవస్థ, ఇలాంటి చాలా సాంకేతికతతో ఈ కొత్త పథకము ఇంకా సమర్థవంతంగా అమలు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: సార్, ఈ పథకం అమలుతో గ్రామీణ పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పనలో ఎలాంటి మార్పులు ఆశిస్తూ ఉన్నారు?
0: ఇప్పుడు ప్రత్యేకంగా ఏంటంటే ఉపాధి శ్రామికులకు ఉపాధి కల్పించడమే కాకుండా గ్రామ స్థాయిలో మౌలిక వసతులని కల్పించి అట్లాగే సాంకేతికత నైపుణ్యతను పెంచి 2047 నాటికి మన గ్రామాలని దీటుగా తయారు చేసి వికసిత్ భారత్ సాధించే దిశగా కొత్త పథకంలో మార్గదర్శకాలని ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో చాలా రకాల పనులు నేను ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, అవన్నీ కూడా చాలా సమర్థవంతంగా అమలు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడం అనేది ఇందులో ముఖ్యమైనటువంటి మార్పు.
1: సార్, కార్యక్రమంలో చివరిగా వివిజి రామ్జీ, ఈ పథకంపై గ్రామీణ ప్రజలకు మీరు అందించే సందేశం సార్?
0: సో ఇది జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ పథకం అమల్లోకి వస్తుంది. సో ఇందులో కొంతమందికి అనుమానాలు ఉన్నాయి, ఉపాధి హామీని తీసేసి ఇది కొత్త చట్టం తెచ్చారు, దీనివల్ల ఇబ్బంది వస్తుంది అనే ఒక అపోహలు ఉన్నాయి. విబిజి రామ్జీ సమర్థవంతమైనటువంటి పథకం, ఇందులో 100 రోజులు కాకుండా 125 రోజుల వరకు పనిచేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి అంటే రైతులు కానీ వ్యవసాయ రంగం సంబంధించి కానీ వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇందాక అంటే హార్టికల్చర్, తర్వాత పౌల్ట్రీ, తర్వాత అనిమల్ హస్బెండరీ, సెరికల్చరు, ఈవెన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, తర్వాత స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఈవెన్ వాటర్ హెల్త్ కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్ని కూడా గ్రామంలో ఉన్న అన్ని మౌలిక వసతులను ఇందులో డెవలప్ చేసుకోవడానికి కొత్త పనులను కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది కేవలం మన ఉపాధి శ్రామికులకే కాకుండా గ్రామంలో ఉన్న ప్రతి పౌరుడికి అంటే రైతు కావచ్చు, శ్రమశక్తి సంఘం సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు, తర్వాత నిరుద్యోగ యువకులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఉపాధి పొందడమే కాకుండా వాళ్ళు ఈ పనులను చేసుకొని ఆదాయం పొందడానికి, ఆ విధంగా స్కిల్ పెంచుకోవడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విబిజి రామ్జీ పథకాన్ని మీరు ప్రతి ఒక్క కుటుంబము 125 రోజులు పని చేసుకోవాలి, తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి భూముల్లో పండ్ల మొక్కలు పెంచుకోవాలి, దాని ద్వారా ఆదాయం పెంచుకోవాలి, నిరుద్యోగ యువకులు వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి కార్యక్రమాలను కూడా ఇందులో చేసుకొని వాళ్ళ స్కిల్ డెవలప్ చేసుకొని వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ కింద ముందుకు సాగాలి. కాబట్టి విబిజి రామ్జీ రాబోయే కాలంలో గ్రామంలో సమగ్ర అభివృద్ధి సాధించడానికి ఎంతో అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు కూడా, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా ఇందులో పాలు పంచుకొని లబ్ధి పొందాల్సిందిగా నేను అందరినీ కూడా కోరుతున్నాను.
1: సరే, ఇంతవరకు ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని విబిజి రామ్జీ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
1: ఇంతవరకు దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ విబిజి రామ్జీ పథకంపై ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. పరిచయకర్త రావుల సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరేటువంటి సినిమా పాటల కార్యక్రమం. మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244, మరొక నెంబరు 2727288. విశాఖేతలో 0891 కోడ్ ముందు డయాల్ చేయాల్సి ఉంటుంది. మరి ఈనాటి కార్యక్రమానికి తొలి శ్రోత ఎవరో పలకరిద్దాం. హలో, పాటలు పలకేయండి. హలో,
3: హలో నమస్కారం.

0: నమస్కారం.
1: నమస్కారం అండి.
0: సార్, సుజాత నుంచి ప్రకాశ్ రాజ్ మాట్లాడుతున్నానండి.
1: ప్రకాశ్ రావు గారు చెప్పండి, ఈ పాట వింటారు.
0: నాకు బండిపోటు సినిమా నుంచి ఓగల్లా రావని నీవే.

0: హలో, పాటలు పలకండి.
1: హలో సార్, నమస్తే సార్.
0: నమస్కారం అండి.
1: సార్, నా పేరు పూజారి ధనంజయ. నాది అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి మాట్లాడుతున్నా సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి ధనంజయ్ గారు. ఏ సినిమాలో పాట వింటారు?
1: సార్, సినిమా పేరు వచ్చి సుబ్బు సార్. సుబ్బులో నా కోసమే అనే సాంగ్ ఉంటా సార్?
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వినండి.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.
0: నమస్కారం అండి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కొరే పాటలు వింటున్నారు. మా కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్ 27272444 27272888.

0: హలో, పాటలు పలకే అండి.
1: హలో, నమస్తే నాగేశ్వర గారు.
0: నమస్కారం అండి.
1: నాకు ప్రసిద్ధిపేట మండలం చిన్నబాబు నీకంటే కొన్ని సాంగ్స్ కావాలండి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అనుపూర్ లక్ష్మణరావు. బ్రహ్మగారి టెంపుల్ చెంగలపేట పంజాబ్ జంక్షన్ వన్ టౌన్ ఇది.
0: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వినండి.
1: మీ ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి.
0: ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. పాట వినండి.

0: హలో, పాటలు పలకండి. హలో,
1: నమస్తే అండి.
0: నమస్కారం అండి.
1: మాది సామర్లకోట నుంచి మాట్లాడుతున్నాను, కాకినాడ జిల్లా. దొంగలకు దొంగ చిత్రం నుండి ఈ రాత్రి ఓ చందమామ
0: మీ పేరు
1: పేరు
0: చెప్పారు కదా.
1: వీరభద్రరావు అండి.
0: ఓకే అండి, తప్పకుండా మీరు కోరిన పాట వినండి.

0: హలో పాటలు పలికేయండి.
1: హలో
0: హలో,
1: హలో,
0: చెప్పండి.
1: నమస్తే
0: నమస్తే అండి.
1: నమస్తే సార్, నా పేరు హైమ చీపురుపల్లి నుంచి మాట్లాడుతున్నాను సార్.
0: చెప్పండి, ఏ పాట
1: నాకు
0: వింటారు?
1: సంతోషం మూవీలో నువ్వు అంటే నాకు ఇష్టం, ఆ సాంగ్ ఇవ్వండి సార్.
0: తప్పకుండా మీరు కోరిన
1: అందుకోసం
0: పాట వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో పాటల పలకే అండి. హలో
1: హలో
0: హలో పాటల పలకి.
1: శంకర్ సార్,
0: శంకర్ గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: జగదంబ సెంటర్ నుంచి మాట్లాడుతున్నారు
0: ఏ పాట వింటారు?
1: సార్, చిన్ననాయుడు చిత్రంలో బుల్లి పిట్టే బుద్ధి పిట్టే బాలసుబ్రహ్మణ్యం గారికి ఏర్పడిన పాట ప్రచారం
0: మీరు కోరిన పాట,
1: మీకోసం మాకోసం
0: తప్పకుండా మీరు కోరిన పాట వస్తుంది.

0: హలో, పాటలు పలకేయండి. హలో,
1: హలో హలో,
0: పాటలు
1: గుడ్ మార్నింగ్
0: పలకండి.
1: సార్
0: వెరీ గుడ్ మార్నింగ్ అండి.
1: సార్ అల్లరిపీడు మూవీలో ఒక సాంగ్ కావాలి సార్, ఏం పిల్లది ఎంత మాట అన్నది, ఆ సాంగ్ ప్లే చేస్తారా?
0: చేస్తానండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరు?
1: అనంతపురం నుంచి మహేష్.
0: మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: ఫోనిన్ లైవ్ సినిమా పాటల కార్యక్రమం, పాటల పల్లకీ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మీ దగ్గర నుండి సెలవు తీసుకుంటున్నది నాగనపోయిన నాగేశ్వరరావు. తర్వాతి కార్యక్రమాలు అందించడానికి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు డి మనోహరి కుమారి గారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మధురిమ పాత చిత్రగీతాలు వింటారు. ముందుగా డాక్టర్ చక్రవర్తి చిత్రానికి ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు.

your mouth.

0: ప్రేమ
1: తర్వాత గ్యాంగ్ లీడర్ చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వింటారు.

మధుమంజరి చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖ అభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్ళిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేస్తుందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల

0: విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశ ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది, సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి, జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AINews_HVD ఫాలో కండి. AINews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా వివరించి, రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా వెనెజువలాలో సేవల

0: అందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనిజువలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298.80 రూపాయల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 327.40 రూపాయలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 10:00 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ను ఓడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సన్నాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు.
1: క్యాన్సర్ అన్నది ఒకప్పుడు ఎక్కడో విన్న పదంగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఇది పట్టణాలే కాకుండా మారుమూల గ్రామాలకు కూడా విస్తరించిపోతున్నది. దీనికి చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కొంతమంది ఆహారపు అలవాట్లు అంటారు, కొంతమంది మన లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటారు. కానీ ఏది నిజం ఏది అబద్ధం అన్నది ఒక సామాన్య మానవుడికి తెలియడం చాలా కష్టతరంగా ఉంది. ఇప్పుడు మనకి అసలు క్యాన్సర్ మీద ఉన్న అపోహలను వీటన్నిటిని నివృత్తి చేయడానికి ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ జయచంద్ర రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం జయచంద్ర రెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, అసలు క్యాన్సర్కు గల కారణాలు ఏమిటంటారు?
2: మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్యాన్సరు నిజంగా పెరుగుతుందా, ఎక్కువ వ్యాపిస్తుందా, అది పట్టణాలకు మాత్రమే సంబంధించిందా, లేకపోతే రూరల్ బ్యాక్గ్రౌండ్ మారుమూరు పల్లెల వరకు కూడా వెళ్తుందా అనేది ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఇదే క్వశ్చన్ మాకు ప్రతిరోజు డే టు డే ప్రాక్టీస్లో ప్రతి ఒక్కరి నుంచి అడుగుతున్న క్వశ్చన్. ఎందుకంటే క్యాన్సర్ బారిన పడిన వారు ఫస్ట్ థింగ్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత అడిగే క్వశ్చన్ ఇది. అండ్ వాళ్ళకి ఇది ఎంత భయభ్రాంతులుగా అయిపోయారంటే, ఈ క్యాన్సర్ అనేది ఇంకా మనం నయం చేయలేమా, ఈ క్యాన్సర్ వస్తే ఇంకా జీవితం ఎక్కడితో అంతమైపోతుందా, ఇది మా పిల్లలు

కూడా వస్తుందా. సో ఇలాంటి క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్, అండ్ ఈ టైంలో మీరు ఈ క్వశ్చన్ అడగడం అనేది జనాలందరూ కూడా తెలియాల్సిన అంశం. ఇది క్యాన్సర్ నిజంగానే పట్టణాలకే కాదు మారుమూల ప్రదేశాలకు కూడా పెరుగుతుంది. ఇంతకు ముందుతో పోలిస్తే క్యాన్సర్ అనే ఇన్సిడెంట్స్, ఒక సంవత్సరంలో క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయినవి డెఫినెట్గా చాలా చాలా ఎక్కువ నెంబర్స్లో పెరుగుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవి నేను మీకు వివరంగా చెప్తాను. ఎంత పెరుగుతున్నాయంటే, ఒక 2022 సంవత్సరానికి రికార్డ్ చేస్తే 2025 ఇంకా రికార్డ్ అవుతూ ఉంది. ఇంచుమించు 14.5 లక్షల న్యూ క్యాన్సర్ కేసెస్ రికార్డ్ అయ్యాయి. ఆడవారు లేదు, మగవారు లేదు, ఇద్దరిలో ఈక్వల్ నెంబర్స్ ఉన్నాయి. అలాగే క్యాన్సర్ యొక్క క్యాన్సర్ వల్ల మరణాలు అనేవి చూసుకుంటే 9.6 లక్షల క్యాన్సర్ డెత్స్ ఒక్క 2022 సంవత్సరంలో మాత్రమే రికార్డ్ అయ్యాయి. దీంట్లో కూడా ఇద్దరికి, ఆడవారికి మగవారికి, ఇంచుమించు 4.6 లక్షలు 4.9 లక్షలు క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ మరణాలు మనం చూసాం. అండ్ ఈ క్యాన్సర్ యొక్క నెంబర్స్ చూస్తే మన దేశము 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ చైనా, అండ్ నెక్స్ట్ ఇండియా. ఇంత నెంబర్స్ పెరగడానికి కారణం చాలా రకాలు ఉన్నాయి. వివరంగా క్లుప్తంగా చెప్పాలి అంటే ఒక 2-3 లైన్స్లో నేను అన్నిటినీ కొలాబరేట్ చేసి ఒక ఆక్రోనిమ్ కూడా దీనికి కాయిన్ చేశాను. స్టెప్ అనే ఒక పదం దీనికి కాయిన్ చేశాను. సో దట్ మనకు జనాలు వినినప్పుడు కానీ దాని గురించి అర్థం చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ కారణం సోషల్ ఫ్యాక్టర్స్. ఒకనొక రోజుల్లో మేబీ 2-3 దశాబ్దాలు క్రితము క్యాన్సర్ అనగానే భయపడిపోయేవాళ్ళు. అదొక సోషల్ స్టిగ్మా, ఎవరు బయటకు కూడా వచ్చేవారు కాదు. పక్కింట్లో వాళ్ళకి చెప్పడం దేవుడికి ఎరుగు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పరు. అలాంటప్పుడు పేషెంట్ను మనము హాస్పిటల్కి వస్తారని అనుకోకూడదు. రానప్పుడు ఆటోమేటిక్గా నెంబర్స్ డాక్యుమెంట్ అవ్వవు. సో అప్పుడు లెక్క చూసుకుంటే ఇలా 14.5 లక్షలు ఉండేవి కాదు. ఒప్పుకుంటాను అప్పుడు పాపులేషన్ కూడా ఇంత లేదు, కానీ ఆ ఉన్న పాపులేషన్కి కూడా అప్పుడు వాళ్ళు ఇచ్చిన నెంబర్స్ ఇప్పుడున్న పాపులేషన్కి వస్తున్న నెంబర్స్ చాలా డిఫరెన్స్ ఉంది. ఆ స్టిగ్మాలోంచి ఇప్పుడు బయటపడుతున్నారు, ఆ సోషల్ బ్యారియర్స్ నుంచి బయటకు వచ్చి హాస్పిటల్స్కి వస్తున్నారు, ధైర్యంగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ స్టెప్లో నెక్స్ట్ టీవీ. ఇప్పుడున్న టెక్నాలజీ ఈవెన్ స్మాలెస్ట్ ఒక వెంట్రుక సైజు ఉన్న క్యాన్సర్ సైజు, ట్యూమర్ సైజును కూడా ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఇంతకుముందు మనం ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లేదు మన దేశంలో. అవసరమైతే ఓన్లీ పెద్ద పెద్ద సిటీస్, మెట్రో సిటీస్, ఢిల్లీ, బాంబే, బెంగళూరు లాంటి సిటీస్లో మాత్రమే మన దేశంలో ఇలాంటి అడ్వాన్స్మెంట్స్ డయాగ్నోస్టిక్స్ ఉండేవి. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్లో కూడా వచ్చేసింది. ఈవెన్ టౌన్స్లో కూడా మనకి డయాగ్నోస్టిక్ సెంటర్స్, మంచి డయాగ్నోస్టిక్ సెంటర్స్ వచ్చున్నాయి. మంచి వచ్చినప్పుడు ఐడెంటిఫికేషన్ పెరుగుతుంది, సో మోర్ నెంబర్స్ డాక్యుమెంట్ అవుతాయి. నెక్స్ట్ ఈ అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. ప్రపంచమంతా తెలిసిన వాస్తవం ఏంటంటే క్యాన్సర్స్కి వచ్చే కారణాల్లో జెనెటిక్ కారణాలు పక్కన పెడితే ఎన్విరాన్మెంట్ కారణాలు అంత ఈక్వల్లీ ఇంపార్టెంట్ టు డెవలప్ ఏ క్యాన్సర్. ఎన్విరాన్మెంట్ చూసుకుంటే ఎక్కడ చూసినా పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, ఏది చూసుకున్నా పొల్యూషన్. ఈ పొల్యూషన్స్ అనుకోవచ్చు అంటే పొల్యూషన్ వస్తే క్యాన్సర్ వస్తుందా, పొల్యూషన్ వల్లే క్యాన్సర్ వచ్చిందా. నేను అలా జనరలైజ్డ్గా చెప్పను, కానీ స్పెసిఫిక్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. పొల్యూషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ పొల్యూషన్ అంటాం. దాంట్లో ఆర్సెనిక్ అనే ఒక కెమికల్ ఉంటుంది, యాస్బెస్టోస్ అనే కెమికల్ ఉంటుంది. ఇవి ఎక్కడ పడితే అక్కడ సాయిల్లోనో వాటర్లోనో ఎయిర్లోనో కలుషితమైనప్పుడు అవి క్యాన్సర్స్ కాజ్ చేస్తాయి. ఇంతకుముందు ఇంత ఇండస్ట్రియలైజేషన్ లేదు, అప్పుడు ఇలాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ తక్కువ ఉండేవి, క్యాన్సర్స్ తక్కువ కారణాలు. ఇప్పుడు ఇవి పెరిగిపోతున్నాయి, ఆటోమేటిక్గా అవి కూడా పెరుగుతాయి. అలాగే వాటర్ పొల్యూషన్, ఇప్పుడు ఒక బ్యాక్టీరియా హెలికోబ్యాక్టర్ పైలోరి అనేది ఉంటుంది, దానివల్ల స్టమక్ క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు ఇలా వైడ్ స్ప్రెడ్గా అది తిరుగుతున్నప్పుడు, జనాల్లో ఎక్కువ ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఆఫ్ స్టమక్ క్యాన్సర్ కూడా పెరుగుతుంది. సో ఇలా ఒక పొల్యూషన్ అనే జనరలైజ్ స్టేట్మెంట్ కాకుండా మేము క్యాన్సర్ డాక్టర్స్గా వీటిని కార్సినోజెన్స్ అంటాం. ఈ కార్సినోజెన్స్ ఎప్పుడైతే ఎన్విరాన్మెంట్లో పెరుగుతున్నాయో ఆటోమేటిక్గా క్యాన్సర్స్ పెరుగుతాయి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఈస్ పి, పర్సనల్ ఫ్యాక్టర్స్. అందరికీ తెలుసు మన పెద్దవాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఇప్పుడు జనరేషన్ ఎంత ఫిజికల్గా వీక్ అయ్యారు. అంటే దీనికి జనరేషన్ గ్యాప్ అని ఒక జనరల్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు, అది ఎంతవరకు సమంజసమో నాకు తెలియదు. కానీ ఇంతకుముందు తీసుకుంటే ఇప్పుడు వాళ్ళతో పోల్చుకుంటే అప్పుడు వాళ్ళ ఫిజికల్ స్టాండర్డ్స్ చాలా స్ట్రాంగ్గా ఉండేవి, ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీయే లేదు. సెడెంటరీ లైఫ్, ఎక్కడ కూర్చొని అక్కడే ఉద్యోగం చేయటం, లేకపోతే ఇంట్లో ఉంచి ఆడుకోవడం.

0: పిల్లలు ఆడుకోవడానికి మొబైల్స్లో ఆడుకుంటున్నారు కానీ ఫిజికల్గా వచ్చి ప్లే గ్రౌండ్స్లో ఎవరు ఆడుకోవట్లేదు. అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ బయట ఫుడ్ తినటం, ఆయిల్స్ ఏం వాడతారో తెలియదు బయట తింటున్నప్పుడు, కొన్ని కొన్ని ఆయిల్స్ కారణాల వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎక్కువ ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న జనరేషన్స్లో పికింగ్ అప్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్, టొబాకో స్మోక్ చేయడం అనేది కొంతమంది ఒక ఫ్యాషన్గానో ఒక స్టైల్గానో తీసుకుంటున్నారు. ప్రపంచం అంతా చెప్పేది టొబాకో అంటే ఈదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్మోక్, సిగరెట్లు అవ్వచ్చు, బీడీ అవ్వచ్చు, చుట్ట అవ్వచ్చు, లేకపోతే నవలటం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుట్కా, పాన్, జర్దా ఇలాంటివి తీసుకుంటే క్యాన్సర్ వస్తుందని ప్రపంచం అంతా చెప్తుంది. కానీ జనరేషన్ ఇది ఒక ఫ్యాషన్ లాగా మోర్ దీనికి అడాప్ట్ అవుతున్నారు, ఆటోమేటిక్గా దీనివల్ల ఎక్కువ క్యాన్సర్స్ వస్తాయి. సో ఈ కారణాలన్నీ మనము ఒక చిన్న అక్రోనిమ్ స్టెప్ అనే అక్రోనిమ్లో తీసుకుంటే 90% ఆఫ్ ది రీజన్స్ క్యాన్సర్స్ పెరగడానికి కారణాలు దీంట్లో ఫిట్ అవుతాయి.
1: సాధారణంగా మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చేటప్పుడు వాటికి కొన్ని సిమ్టమ్స్ అనేవి మనకి ఏవైనా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి జ్వరం వస్తే టెంపరేచర్ రైజ్ అవటం, లేదంటే జలుబు చేయటం, దగ్గు రావటం అటువంటివి ఉంటాయి. కానీ క్యాన్సర్కు ఉన్న ఒక విలక్షణమైన లక్షణం ఏంటి అని అంటే అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అది మన బాడీలో ఉందో లేదో తెలియదు. అందువల్ల కూడా చాలామంది సామాన్య ప్రజలు ఇది క్యాన్సర్ అన్నది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు, ఎక్కడో లేటెస్ట్ స్టేజ్లోనే తెలుసుకోగలుగుతున్నారు, అప్పటికి చేయి దాటిపోయింది అని అనుకుంటున్నారు. అసలు క్యాన్సర్ ఉన్నది అని ఒక సామాన్య ప్రజెంట్ తనకు తెలుసుకోవాలనుకుంటే తనకి ఎటువంటి లక్షణాలు ఉంటే నేను ఓకే నాకు క్యాన్సర్ సింప్టమ్స్ అనిపిస్తున్నాయి అని అనుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు?
0: మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మన దేశం స్టాటిస్టిక్స్ తీసుకుంటే మన దగ్గరికి అంటే ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి పేషెంట్స్ వచ్చే మొత్తం పేషెంట్స్లో మనం డేటా తీసుకుంటే 60-70% క్యాన్సర్ రోగులు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నారు. రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, వాళ్ళకి తెలియదు ఆ సిమ్టమ్స్ ఏంటి, ఎర్లీగా దాన్ని ఎలా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఐడెంటిఫై చేసుకోగలిగితే ఎక్కడికి పోవచ్చు, ఇవి తెలియకే మన దగ్గరికి 60-70% అంటే యూ కెన్ ఇమాజిన్ ద బర్డన్. పాపం వీళ్ళకి మనం ఎన్ని రకాల ట్రీట్మెంట్ చేసినా ప్రామిసింగ్ రిజల్ట్స్ ఇవ్వలేకపోతున్నాం. అండ్ ఓన్లీ 30% or 40% ఎర్లీ స్టేజ్లో వస్తున్నారు, అది కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్, సిటీస్లో బాగా ఫెసిలిటీస్ బాగా ఉండి, వీళ్ళకి అవగాహన వెరీ ఇంపార్టెంట్, అవగాహన బాగా ఉండి ఐడెంటిఫై చేసుకోగలిగిన వాళ్ళే వస్తున్నారు. ఇప్పుడు ఈ ఏముంటే ఇలాగా మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే మీరు అడిగిన క్వశ్చన్ చాలా అప్రోప్రియేట్. క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సిమ్టము, ఒక పర్టిక్యులర్ ప్రాబ్లం అనేది ఏ క్యాన్సర్కి సపరేట్గా ఉండదు. బాడీలో తల నుంచి కాలు వరకు అన్ని పార్ట్స్కి క్యాన్సర్స్ వస్తాయి. ఆ క్యాన్సర్స్లో కొన్ని క్యాన్సర్స్ మాత్రమే వెంటనే బయటపడతాయి, కొన్ని క్యాన్సర్స్ లాస్ట్ స్టేజ్ వరకు కూడా పేషెంట్కి పొరపాటున వేరే ఏదో ఒక జబ్బుకి చూపించుకోవడానికి వచ్చి క్యాన్సర్ అని బయటపడే అవకాశం ఉంటుంది. అది క్యాన్సర్ యొక్క లక్షణం అలాంటిది. అండ్ మనం దాని గురించి ఎక్కువగా ఏ క్యాన్సర్ని ఎలాగ కనిపెట్టొచ్చా అని చెప్పి స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. వందల క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో అట్లీస్ట్ మనకి మోస్ట్ కామన్గా వచ్చే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్స్. వందల క్యాన్సర్స్లో వాటిని మళ్ళీ సబ్టైప్ చేస్తే వేలు లక్షలు అవుతాయి. అలాంటి వాటిల్లో ఈ మూడు క్యాన్సర్లు మాత్రమే కలిపితే సుమారు 50% అన్ని క్యాన్సర్స్ కలిపితే ఈ మూడే ఉంటాయి. అందుకనే ఇండియా వైడ్ ఈ మూడు క్యాన్సర్స్ని ఎట్లా గుర్తించాలి, ఎంత తొందరగా వీటిని గుర్తించి వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించాలి అని స్టడీ జరుగుతూ ఉన్నాయి. నోటి క్యాన్సర్ వచ్చే ముందే మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ తమలపాకు, టొబాకో అండ్ స్మోక్ వల్ల వస్తుందని చెప్పి ఫస్ట్ తెలుసు కాబట్టి దాన్ని అవాయిడ్ చేసుకోవటం మంచిది. ఒకవేళ ఇవి ఉన్నా లేకపోయినా వచ్చిన ఎడల ఎక్కువ శాతం మందికి మా దగ్గరికి వచ్చేవాళ్ళు నోట్లో అల్సర్స్ ఉండటం కానీ, నోట్లో కాయలు గడ్డలు రావటం వల్ల కానీ, నోట్లో వైట్ ఆర్ రెడ్ కలర్ ప్యాచెస్ ఫామ్ అవటం వల్ల కానీ, ఒక 40-50 సంవత్సరాలు వచ్చినప్పుడు జనరల్గా పళ్ళు ఆ టైంలో రాలవు, రాలితే చిన్నప్పుడు రాలితే, లేకపోతే ఒక 70 వయసు దాటిన తర్వాత రాలితే, కానీ 40-50 మధ్యలో సడన్గా పళ్ళు రాలిపోవటం, లూజన్ అప్ అయిపోవటం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ కారణాల్లో ఇవి ఎర్లీ సైన్స్ అన్నమాట. ఈ టైంలోనే నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్స్ దగ్గరికి వస్తే మేము దాన్ని ఎగ్జామిన్ చేసి ఏదన్నా క్యాన్సర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ అంటారు, అంటే క్యాన్సర్గా రాబోయే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో అని ఐడెంటిఫై చేస్తే వాళ్ళని క్యాన్సర్ బారి నుంచి పడకుండా కాపాడవచ్చు. ఒకవేళ అప్పటికే ఏదైనా ఎర్లీ స్టేజ్లో వచ్చి ఉంటే మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అలాగే రొమ్ము క్యాన్సర్ సుమారు 25 సంవత్సరాలు దాటిన

0: ప్రతి మహిళ రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన ఉండాలి. ఉంటేనే వాళ్ళు రొమ్ముని సెల్ఫ్ వాళ్ళకు వాళ్ళే ఎగ్జామిన్ చేసుకునే పద్ధతులు ఉంటాయి, డాక్టర్స్ అడిగితే చెప్తారు. ఆ పద్ధతుల ద్వారా నెలకొకసారి వాళ్లే ఎగ్జామిన్ చేసుకుంటా ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేసి, ఐడెంటిఫికేషన్ అంటే ఏం దొరుకుతుంది, ఏదన్నా గడ్డలు రొమ్ములో గడ్డలు కానీ లేకపోతే రొమ్ము నుంచి డిశ్చార్జ్ ఏదన్నా తెల్లగా కానీ ఎర్రగా కానీ నల్లగా కానీ డిశ్చార్జ్ రావటం, సంకల్లో గడ్డలు రావటం ఇలాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఒక ఎక్స్రేనో మ్యామోగ్రామనో ఏదో అల్ట్రాసౌండ్నో చేసి ఐడెంటిఫై చేసి ఎర్లీగా ట్రీట్ చేస్తాం. అలాగే గర్భాశయ ముఖద్వారం, వీళ్ళకి ఒక 35-30 సంవత్సరాలు దాటిన మహిళలు ఇదర్ పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం అవటం కానీ, ఎక్కువసార్లు రక్తస్రావం అవటం కానీ, లేకపోతే వాళ్ళకి వైట్ డిశ్చార్జ్ లాంటిది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ లాంటిది ఎక్కువ రావటం కానీ, ఇలాంటివి కొన్ని కారణాలు, కొన్ని సింప్టమ్స్ ఎర్లీగా వస్తాయి. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అదేదో ఇన్ఫెక్షన్ వచ్చిందనో లేకపోతే ఈసారే కదా ఇంకొకసారి వెళ్తే ఇంకోసారి అయితే డాక్టర్ చూపించుకుందామనో అని జనరల్గా నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరికి వీలైనంత త్వరగా కన్సల్ట్ అయితే తప్పకుండా దానికి ఒక చిన్న ప్యాప్ స్మీర్ అనే ఒక చాలా బేసిక్ టెస్ట్ అండి, కానీ దానివల్ల జీవితమే మారిపోతుంది. అలాంటివి చేసి వాళ్ళకి ఏదన్నా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ ఏమైనా ఉంటే అట్లీస్ట్ 10-15 సంవత్సరాల ముందే ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మీరు 15 సంవత్సరాల ముందు మీకు క్యాన్సర్ రాబోతుంది అని చెప్పే ఒక సింపుల్ టెస్ట్ ఉందంటే అది ఒక వరం లాంటిది. అలాంటివి ఆచరించడం వల్ల మనము అట్లీస్ట్ వీ కెన్ ఎర్లీగా ఐడెంటిఫై చేసి ట్రీట్ చేయొచ్చు. ఇలా ప్రతి క్యాన్సర్కి ఒక్కొక్క క్యాన్సర్ ఒక్కొక్క చిన్న చిన్న హింట్స్ ఇస్తూ ఉంటుంది, ఆ హింట్స్ని మనము నెగ్లెక్ట్ చేయకుండా పట్టుకోగలగాలి.
1: అయితే ఇప్పుడు చాలామంది వరకు క్యాన్సర్ అంటే చాలా ఎక్కువ డబ్బుతో వ్యయం ఖర్చుతో కూడుకున్న ట్రీట్మెంట్గా ప్రజలు భావిస్తూ ఉంటారు. అసలు క్యాన్సర్కి ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది, ఆ వివరాలు తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి. మీరు అడిగిన క్వశ్చన్ పార్ట్లీ కరెక్ట్. ఎందుకంటే ఎక్కువ వ్యయం క్యాన్సర్ ట్రీట్మెంట్కి అవుతున్నది అంటే దానికి నేను ఇందాకే ఆన్సర్ ఇచ్చాను. మన దగ్గరికి 60-70% వాళ్ళు అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తున్నప్పుడు ఒక సింగిల్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంటుతో వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది ఇవ్వలేం. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం మీద క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేదాన్ని మేము జనరల్గా వాడే మా డాక్టర్స్ ఆంకాలజిస్ట్ భాషలో మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అంటాం. అంటే క్యాన్సర్కి ఒక పర్టిక్యులర్ సింగిల్ ట్రీట్మెంట్తో కంప్లీట్గా క్యూర్ చేయటం అనేది కష్టం. అదే ఎర్లీ స్టేజ్లో అయితే పాసిబిలిటీ ఆఫ్ ట్రీటింగ్ దట్ క్యాన్సర్ విత్ ఎ సింగిల్ ట్రీట్మెంట్ మొడాలిటీ, ఒకే ఒక్క మొడాలిటీతో ట్రీట్ చేయడే ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి, రిజల్ట్స్ కూడా ఈక్వల్గా మంచిగా వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినప్పుడు డిఫరెంట్ మొడాలిటీస్ అంటే సర్జికల్ మొడాలిటీ ఒకటి, అంటే ఆపరేషన్ చేసి సర్జరీ చేసి కాయం గడ్డో క్యాన్సర్ ట్యూమర్ని తీయటం. మెడికల్ ఆంకాలజీ ట్రీట్మెంట్ అంటే కీమోథెరపీ ఇంజెక్షన్స్, లేటెస్ట్గా కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ కీమోథెరపీస్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ అవైలబుల్గా ఉన్నాయి, ఇవన్నీ ఇచ్చి క్యాన్సర్స్ని నయం చేస్తారు. రేడియేషన్ థెరపీ అంటే బయట నుంచి రేడియేషన్, ఆర్ వాడుక భాషలో చెప్పాలంటే కరెంట్, అంటే ఇది ఎలక్ట్రిసిటీ కాదండి, ఇది కరెంట్ అంటే రేడియేషన్, కంటికి కనపడని ఎక్స్రే రేస్ కానీ గామా రేస్ కానీ పర్టికులర్ క్యాన్సర్ ఉన్న ఏరియాలో పడతాయి, 5-10 నిమిషాల్లో ఉంటాయి. క్యాన్సర్ సెల్స్ మాత్రమే ఈ రేస్ వెళ్ళి చంపుతాయి. ఆ రకంగా కూడా క్యాన్సర్ని ట్రీట్ చేయొచ్చు. ఇంకా కూడా స్పెసిఫిక్గా ప్రిసైజ్ న్యూక్లియర్ మెడికల్ థెరపీ అని ఉంటుంది, అంటే న్యూక్లియర్ ఐసోటోప్స్, iodine-131 అని, gallium-68 అని, ఇలా iridium-92 అని, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ ఐసోటోప్స్ ఉంటాయి. ఈ ఐసోటోప్స్ను వాడి పర్టికులర్గా క్యాన్సర్ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి దాన్ని, ఆ క్యాన్సర్ని చంపేలాగా ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇంకా కూడా చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్, ప్రోటాన్ థెరపీ అని ఉంది, రోబోటిక్ థెరపీస్ ఉన్నాయి. వీటివి అడ్వాన్స్మెంట్స్కి ఎక్కడ అంత అనేది లేదు, కానీ ఐడెంటిఫై మనం ఏది ఇంపార్టెంట్గా చూసుకోవాలి అంటే ఏ క్యాన్సరు ఏ స్టేజ్లో ఉంది, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ తెలియడం కోసమే ఒక ఆంకో సెంటర్కి వెళ్తే క్యాన్సర్ స్టేజ్ని బట్టి, క్యాన్సర్ టైప్ను బట్టి, క్యాన్సర్ వచ్చిన మనిషిని బట్టి ట్రీట్మెంట్ మొడాలిటీ మారుతుంది. నేను చెప్పిన మొడాలిటీస్లో ఎర్లీ స్టేజ్లో వస్తే ఒకటి లేకపోతే రెండు మొడాలిటీస్తో ట్రీట్మెంట్ చేసుకొని మంచి రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్డ్ స్టేజ్లో వెళ్తే ఇప్పుడు నేను చెప్పిన 4-5 మొడాలిటీస్ అన్నీ వాడినా కూడా రిజల్ట్స్ ప్రామిసింగ్గా ఉండవు.
1: అయితే ఇప్పుడు చాలామందికి ఉన్న ఒక అపోహ ఏంటి అని అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిన తర్వాత కూడా

0: కొన్ని క్యాన్సర్ కారకాలు అన్నవి ఎక్కడో ఉండిపోతే అవి మళ్ళీ మల్టిప్లై అయిపోయి మళ్ళీ ఎక్కువగా క్యాన్సర్ రావటానికి, క్యాన్సర్ తీవ్రతరం అవటానికి ఆస్కారం ఉంది అని చెప్పేసి ప్రజల్లో ఒక నమ్మకం ఉన్నది. అయితే ఇప్పుడు ఇటువంటి సమస్యలు ముందు ముందు లేవనెత్తకుండా ఉండటానికి చికిత్స అయిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు మనకి క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు తీసుకుంటే బాగుంటుంది?
1: పేషెంట్స్ ఈ క్వశ్చన్ అడగడంలో తప్పులేదండి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పక్కింటి వాళ్ళనో, పక్క వీధి వాళ్ళనో, పక్క ఊరు వాళ్ళనో, ఎక్కడో దూరంగా ఉన్న రిలేటివ్స్నో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సర్వసాధారణం. అండ్ వాళ్ళు ఇలాంటివి చూసుకొని ఉంటారు. క్యాన్సర్ వచ్చి ట్రీట్ చేయించుకున్న తర్వాత మళ్ళీ రావటం, ట్రీట్మెంట్ మధ్యలోనే పెరగటం, ట్రీట్ చేయించుకున్న ఎన్నో ఒకటి రెండు దశాబ్దాల తర్వాత రావటం, లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే చనిపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటే వాళ్ళు వినుంటారు, చూసుంటారు. అందుకని ఈ క్వశ్చన్ అనేది అరైజ్ అవటం సర్వసాధారణం. కానీ దీనికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే అన్ని క్యాన్సర్స్ ఒకేలా ఉండవు. క్యాన్సర్ అనే పదము చాలా బ్రాడ్ టర్మ్, ఒక సింగిల్ డిసీజ్ని స్పెసిఫై చేయదు. ఇందాక నేను అన్నట్లుగా తల నుంచి కాలి గోటి వరకు క్యాన్సర్ అనేది ఏ పార్ట్ ఆఫ్ ద బాడీలైనా రావచ్చు. ఈచ్ పార్ట్ ఆఫ్ ద బాడీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ వస్తుంది. అది మనం ఏ స్టేజ్లో గుర్తించాము అనేది ఇంపార్టెంట్. దాంట్లో ఏ సబ్ టైప్, కొంచెం మంచి సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చెడు సబ్ టైప్స్ ఉంటాయి, కొన్ని చాలా డేంజరస్ సబ్ టైప్స్ ఉంటాయి. ఇలా ఏ సబ్ టైప్ అనేది చేసుకోవటం ఇంపార్టెంట్. దానికి ఏదైనా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ హిస్టరీలో నడుస్తున్నాయా అనేది తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఆ క్యాన్సర్ యొక్క ట్యూమర్ బయాలజీ, అంటే దాని యొక్క అణువు ఎలా ప్రవర్తిస్తుంది అనే దాని ట్యూమర్ బయాలజీని తెలుసుకోవటం ఇంపార్టెంట్. ఇలా వీటన్నిటినీ తెలుసుకున్న తర్వాతనే మనము దానికి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. ట్రీట్మెంట్స్ ఇచ్చిన తర్వాత ఒక ట్రీట్మెంట్ ఇస్తే ఒక రిజల్టు, రెండు ట్రీట్మెంట్స్ కలిపితే ఒక రిజల్టు, అన్ని ట్రీట్మెంట్ కలిస్తే ఒకలాంటి రిజల్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేషెంట్కి మేము సర్జరీ మాత్రమే చేసి ఆ పేషెంట్కి ఆ స్టేజ్లో క్యాన్సర్ నయమైపోతుంది అని చెప్తే, ఒక సింగిల్ సెట్ ఆఫ్ పేషెంట్స్కి ఒక ఎర్లీ స్టేజ్ ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్కి సరిపోవచ్చు. కానీ అదే పేషెంటు అదే క్యాన్సరు అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చారనుకోండి, సర్జరీ ఒక్కటే చేసి మేము క్యూర్ చేయలేము. సర్జరీ చేస్తే మళ్ళీ అక్కడే రావచ్చు. ఈ రోజుకి అక్కడి నుంచి క్యాన్సర్ తీసాం, కానీ కంటికి కనపడని క్యాన్సర్ కణం సర్జరీలో పోకపోయి ఉండొచ్చు, అది మళ్ళీ రావచ్చు. అందుకనే వెంటనే సర్జరీ అయిపోయిన తర్వాత రేడియోథెరపీ అనేది ఇస్తాం, సో దట్ అక్కడి నుంచి మళ్ళీ రానివ్వకుండా. సరే, ఆ కణం అక్కడ చనిపోయింది, సరే అది రక్తంలో ప్రవహించి ఇంకెక్కడికో వెళ్ళి పిల్లగడ్డలు అంటాం, లేకపోతే క్యాన్సర్ మెటాస్టాసిస్ అని అంటాం మా భాషలో. అలాంటివి జరిగి నోటి క్యాన్సర్కి లివర్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు, రొమ్ము క్యాన్సర్కి లంగ్స్లో పిల్లగడ్డలు వచ్చాయని చెప్తారు. మరి అక్కడికి ఎందుకు వెళ్ళే? అలా రాకుండా ఉండడానికి కీమోథెరపీ అనేది కూడా యాడ్ చేస్తాం. కీమోథెరపీ అనేది రక్తంలో ఇస్తాం కాబట్టి టోటల్ బాడీలో అది సర్క్యులేట్ అయ్యి క్యాన్సర్ కణం ఎక్కడున్నా సరే స్పెసిఫిక్గా ఎతికి మరీ పట్టుకొని దాన్ని అక్కడితో అణిచివేస్తుంది. ఇలా ట్రీట్మెంట్ మొత్తము కంప్లీట్ కోర్సు కనుక ఫాలో అయితే పేషెంటు మళ్ళీ తిరిగి రావటం అనేది తక్కువ ఛాన్సు. లేదు, ట్రీట్మెంట్ నేను అంతా ఫాలో చేశాను అయినా సరే వచ్చాయి అంటే, దానికి కూడా చాలా కామన్ కారణాలు ఉన్నాయి, అవి చెప్తాను, టెక్నికల్ కారణాలు కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్, నోటి క్యాన్సరు సర్జరీ చేస్తాము, రేడియేషన్ ఇస్తాము, అవసరమైతే కీమోథెరపీ కూడా ఇస్తాము. పేషెంట్స్ మళ్ళీ ఫాలోఅప్కి అనేది వచ్చినప్పుడు మళ్ళీ అదే జస్ట్ డాక్టర్ ఛాంబర్కి రాకముందు బయట సిగరెట్ తాగేసి నోరు కడుక్కొని వచ్చేస్తారు, లేకపోతే ఏ పానో గుట్కానో నవ్వులుకుంటూ డాక్టర్ దగ్గరికి వస్తారు. సర్జరీ చేసి రేడియేషన్ ఇచ్చి కీమోథెరపీ చేసి ఆ పేషెంట్కి క్యాన్సర్ క్యూర్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల అయితే క్యాన్సర్ వచ్చిందో ఆ కారణాలు మీరు ఇంకా కంటిన్యూ చేస్తే ఎవరు మాత్రం కాపాడగలరు వాళ్ళని? అది వెరీ కామన్ రీజన్. అందుకనే పేషెంట్కి ఎప్పుడూ మేము క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు ఏదైతే ఒకవేళ ఉండుంటాయో, అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ని మనం అనుకుంటే మార్చుకోవచ్చు, వాటిని అవాయిడబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. వాటన్నిటికీ దూరంగా ఉండమని కౌన్సిల్ చేస్తాం. వాటిని అవాయిడ్ చేయటం చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, ఫాలోఅప్. కొంతమంది అనుకోవచ్చు ప్రైవేట్ డాక్టర్స్ ఓపీ పెరుగుతుందనో డబ్బులు వస్తాయో అని చెప్పి మళ్ళీ మళ్ళీ రమ్మంటారని. అది తప్పండి. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్గా తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫాలోఅప్ అనేది చెప్తారు. చెప్పిన ఫాలోఅప్ టైంకి తప్పకుండా, క్రమం తప్పకుండా, కొన్ని జబ్బులకి నెల నెల చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని జబ్బులకి 3 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్నిటికి 6 నెలలకు ఒకసారి ఫాలోఅప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా ఫాలోఅప్కి తగ్గట్టుగా రిలీజియస్గా తప్పకుండా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చేసుకుంటా ఉన్నప్పుడు

0: తిరిగి రావటం అనేది ఛాన్సెస్ చాలా తగ్గుతాయి.
1: అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నది ఒక్కొక్క స్టేజ్లో బయటపడినప్పుడు ఒక్కో రకంగా ట్రీట్మెంట్ ఉంటుందని మీరు మాకు చెప్పారు. శ్రోతలు కూడా విని వాళ్ళు తెలుసుకుంటారు ఎలా ఎటువంటి స్టేజ్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ఏంటి అన్నది. అయితే ఏదేమైనా సరే ఏ స్టేజ్లో ఉన్నా సరే క్యాన్సర్ ట్రీట్మెంట్ అన్నది ఖర్చు వ్యయంతో కూడుకున్న విషయమే. ఈ ఖర్చుని అందరూ భరించడం అంటే చాలా కష్టంగా ఉంటుంది. వీటికి ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహాలు ఇస్తుంటే ఆ వివరాలను తెలియజేయండి.
0: ప్రభుత్వం చాలా స్కీమ్స్ ద్వారా చాలా రకమైన సబ్సిడీస్ ద్వారా ఈ క్యాన్సర్ని నిర్మూలించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంది. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు. సంవత్సరాల నుంచి ఎలాగైతే టీబీ ముక్త్ భారత్ అని చెప్పి క్యాంపెయినింగ్ నియర్లీ 40-50 ఇయర్స్ నుంచి జరుగుతుందో, అలాగే క్యాన్సర్ని కూడా దేశం నుంచి వెళ్ళగొట్టడానికి, ఆ క్యాన్సర్ని అరికట్టడానికి, నెంబర్స్ని అణిచివేయడానికి ఇంచుమించు 2-3 దశాబ్దాల నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ క్యాన్సర్ నివారణ కోసమే సపరేట్గా ఒక స్కీమ్ ఫామ్ చేశారు, నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ విచ్ ఇంక్లూడ్స్ క్యాన్సర్. ఒక 5 మెయిన్ క్యాన్సర్స్ ఉన్నాయి, దాంట్లో క్యాన్సర్ 5 మెయిన్ డిసీజెస్ ఉన్నాయి, దాంట్లో క్యాన్సర్ మెయిన్. ఈ ప్రోగ్రామ్ యొక్క బేసిక్ లక్షణం ఏంటంటే క్యాన్సర్ని స్క్రీన్ చేయటం. ఫస్ట్ దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ అనేది ఎటువంటి సిమ్టము లేని నార్మల్ ఇండివిజువల్స్లో జరుగుతుంది. కొంతమంది మా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్స్కి ఈ అవగాహన, క్యాన్సర్ యొక్క అవగాహన చెప్తున్నప్పుడు స్క్రీనింగ్ గురించి చెప్తే ఫస్ట్ వాళ్ళు అడిగేది, నాకు ఏ జబ్బు లేదు నేను ఎందుకు స్క్రీనింగ్ సెంటర్కి వెళ్ళాలి. స్క్రీనింగ్ చేసేదే నార్మల్ పీపుల్కి. జబ్బు ఉంటే ఇంకా స్క్రీనింగ్ చేయాల్సిన అవసరమే లేదు, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకుంటే ప్రీ క్యాన్సరస్ లీజన్స్, ఇప్పుడు దాకా చెప్పాను క్యాన్సర్ రాకముందు కొన్ని సింప్టమ్స్ సైన్స్ ఉంటాయి, అవి పర్సన్కి తెలియవు, డాక్టర్స్ మాత్రమే ఇద్దరు చూసి కానీ టెస్ట్ చేసి కానీ ఐడెంటిఫై చేయగలరు. సో అలాంటి ప్రక్రియనే స్క్రీనింగ్ అంటాం. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఇలా ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ క్యాన్సర్గా మారకముందు, కొన్ని అయితే 10-15 సంవత్సరాలు అని చెప్పాను, 10-15 సంవత్సరాలు ముందే దాన్ని ఐడెంటిఫై చేసుకొని బేసిక్ చిన్నపాటి ట్రీట్మెంట్తో దాన్ని అక్కడే అణిచివేయచ్చు. అలాంటప్పుడు వేయం కూడా తగ్గిపోతుంది. ఇన్ని మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ రాకముందే అరికట్టాము. సో స్క్రీనింగ్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఆల్ ఓవర్ ఇండియా ఈ ప్రోగ్రామ్ డిఫరెంట్ లెవెల్స్లో, కంట్రీ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఇంకా లెస్సర్ దాన్ డిస్ట్రిక్ట్ తాలూకా విలేజ్ లెవెల్ వరకు ఇది స్ప్రెడ్ అయింది. కాకపోతే ఇప్పుడు ఇంకా బడ్డింగ్ స్టేజ్లో ఉంది. ఈ స్క్రీనింగ్ యాక్టివిటీ విస్తృతంగా దేశవ్యాప్తంగా పాకినప్పుడు ఒక స్టేజ్లో మనము క్యాన్సర్ అనేదాన్ని కంట్రోల్ చేసామని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, 2022 స్టేట్ గవర్నమెంటు, మన స్టేట్ గవర్నమెంటు క్యాన్సర్ని నోటిఫైబుల్ డిసీజ్గా డిక్లేర్ చేసింది. అంటే ఈ డిక్లరేషన్ వల్ల ప్రతి ఒక్కరికి సందేశం పంపుతుంది, ప్రతి హాస్పిటల్కి ఒక సందేశం, ప్రతి ల్యాబ్కి ఒక మెసేజ్, మీ దగ్గర క్యాన్సర్ పేషెంట్ అని ఐడెంటిఫై అయితే వెంటనే గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేయండి. పేషెంటు పర్సన్ ఒకవేళ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా కారణాలు చాలా అవ్వచ్చు, అది డబ్బు సరిపడా లేక హాస్పిటల్ లేకపోవచ్చు, వాళ్ళకి ఫీజిబిలిటీ వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు భయపడి బయటికి రాకపోవచ్చు, ఇలాంటివి గవర్నమెంట్ మేము బాధ్యత తీసుకుంటాం, మేము వాళ్ళని ఏదో ఒక రకంగా మోటివేట్ చేసి బయటికి తీసుకొస్తాం, మేము వాళ్ళని వాళ్ళ ఊర్లో క్యాన్సర్ సెంటర్ లేకపోతే దగ్గరలో ఉన్న క్యాన్సర్ సెంటర్స్ తీసుకెళ్తాం, అఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉంటే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్స్ని మనము స్ట్రెంగ్తన్ చేసి క్యాన్సర్ సెంటర్స్కి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక క్యాన్సర్ యూనిట్ పెట్టేలా చర్యలు తీసుకొని అక్కడికి తీసుకెళ్ళి ట్రీట్ చేస్తాం అని ఒక మంచి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ని మొన్న నవంబర్ 2024 ఇప్పుడున్న ప్రభుత్వం మొత్తం ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో స్క్రీనింగ్ జరగాలని ఒక ఆర్డర్ ఇచ్చి విస్తృతంగా స్క్రీనింగ్ చేస్తూ ఉంది. ఈ స్క్రీనింగ్ చేయటం వల్ల ఈవెన్ రాకముందే ఐడెంటిఫై చేసి వీళ్ళని మనము చిన్నపాటి ట్రీట్మెంట్తో, మందుతో కానీ, చిన్న సర్జరీస్లో కానీ, చిన్న చిన్న ఐల్మెంట్స్తో వాళ్ళని ట్రీట్ చేసి క్యాన్సర్ బారి నుంచి పడకుండా చేయగలిగామంటే దేశం మొత్తంలోనే క్యాన్సర్ ఇన్సిడెన్స్ నెంబర్స్ తగ్గుతాయి, ఆటోమేటిక్గా దానివల్ల బర్డన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ మంచి ప్రొడక్టివ్ అవుట్కమ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని చర్యలు తీసుకుంటుంది, స్టేట్ గవర్నమెంటు అన్ని రకాలుగాను ప్రయత్నించి స్క్రీనింగ్ లెవెల్ నుంచి ట్రీట్మెంట్ పార్ట్ వరకు, ఇందాక స్క్రీనింగ్ చెప్పాను, ట్రీట్మెంట్ పార్ట్ కోసం స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి జిల్లాలో ఒక డిస్ట్రిక్ట్ క్యాన్సర్ సెంటర్ వచ్చేలాగా, ప్రతి స్టేట్లో ఒక స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చేలాగా, అలాగే దేశంలో నేషన్

0: నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ డెవలప్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటా ఉన్నారు, దానికి అడుగులు ముందుకు వెళ్తూ ఉన్నాయి.
1: అయితే డాక్టర్ గారు, మీరు తెలియచేసిన విషయాలన్నీ మా శ్రోతలు విన్నారు. విని క్యాన్సర్కి గల కారణాలు, లక్షణాలు, నెక్స్ట్ ఏ స్టేజ్లో వాళ్ళకి సమస్య ఎదురైనప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తదితర అంశాలు, ఆ ఇవన్నీ తెలుసుకొని ఖచ్చితంగా క్యాన్సర్ అన్నది అదేదో పెద్ద జబ్బు అనే అపోహ నుంచి బయటికి వచ్చి సమస్యలు ఉన్నప్పుడు కన్సర్న్ డాక్టర్ దగ్గరికి, నిపుణుల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మన అభివృద్ధి అన్నది ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధిలో వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తారని తెలుసుకుంటూ మీరు తెలియజేసిన వివరాలు అన్నింటికీ ధన్యవాదాలు డాక్టర్ గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు క్యాన్సర్ అవగాహన అనే అంశంపై క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ ఎం జయచంద్ర రెడ్డి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎం వెంకటరమణ గారు. కార్మికుల కార్యక్రమం విన్నారు. ఈనాటి కార్మికుల కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారి సమర్పణ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చిత్రగీతాలు వింటారు. నీకోసం చిత్రానికి ఆర్పి పట్నాయక్, కౌసల్య పాడిన పాట వింటున్నారు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వార్తల వివరాలు. అనంతపురం జిల్లా జంతులూరులో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిగ్రీ పీజీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు రాష్టపతి డిగ్రీ పట్టాలను అందజేయడంతో పాటు ప్రతిభ కనబర్చిన 56 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తూ భవిష్యత్తుకు సిద్దమైన సంస్థగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎదగాలని ఆకాంక్షించారు. ఈ విశ్వవిద్యాలయం ఒక గొప్ప విద్యా కేంద్రంగా ఎదిగి 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: I am pleased to know that this university has developed a long-term vision to become a future-ready institution. Its commitment to the sustainable development goals, especially to those on quality education, reflects a sense of responsibility towards inclusive and equitable development. I am confident that this university will emerge as a center of excellence and contribute significantly to the realization of vision of Viksit Bharat by 2047.
0: అంతకుముందు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ నూతన జాతీయ విద్యా

విధానం ద్వారా విద్యార్థులకు అనేక అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జాతీయ విద్యా విధానం అమలుతో విద్యార్థులకు మరింత ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఈరోజు పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి

0: కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని పింఛన్ అందజేస్తారు. అనంతరం లబ్ధిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్తివేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడి భాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ఈరోజు ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. రాష్ట మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదును అందజేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పింఛన్లు పంపిణీ చేసి మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లా పాచలవలసలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పింఛన్ల నగదు పంపిణీ చేస్తూ, ఈ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా 62,19,000 మంది లబ్దిదారులకు 2,711 కోట్ల రూపాయలకు పైగా పెన్షన్లు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి లబ్దిదారులకు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేశారు. నర్సాపురం పరిధిలో ఇప్పటి వరకు ప్రత్యేక రైలుగా నడిచిన నర్సాపురం అరుణాచలం ఎక్స్ప్రెస్ ఇకపై రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా సేవలు అందించనుందని, ఇందుకు సంబంధించి రైల్వే శాఖ అనుమతులు మంజూరు చేసిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ, ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతం నుంచి నర్సాపురం అరుణాచలం రైలు సేవలను శాశ్వతంగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రెగ్యులర్ సర్వీసు ప్రారంభోత్సవం ఈరోజు మధ్యాహ్నం భీమవరం రైల్వే స్టేషన్లో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, గుడివాడ, విజయవాడ మీదుగా ప్రయాణించనుందని చెప్పారు. పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. బాపట్ల జిల్లా టంగుటూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఆయన ఈరోజు పరిశీలించారు. వేలం ప్రక్రియను, పొగాకు బెళ్లను పరిశీలించిన మంత్రి రైతులు, వ్యాపారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేలం కేంద్రాలు గమనించిన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. అత్యంత తక్కువ ధరలు ఇచ్చే పరిస్థితులకు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొంటూ,
1: బోర్డు అధికారులు కూడా సెలక్షన్ ఆఫరింగ్స్ తీసుకునే విధంగా, దాంతోపాటు ప్రభుత్వ నిర్ణయాన్ని రైతులకు మేలు చేరే విధంగా కూడా చేయాల్సిన అవసరం ఉంది. హైయెస్ట్ బిడ్ కూడా 250 రూపీస్ యావరేజ్ ప్రైస్ రావడం జరిగింది. ఇది తగ్గకుండా కూడా చేయాల్సిన ఉంది. మళ్ళీ అవసరం అయితే ప్రభుత్వం ట్రేడర్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇవి ఏదైనా కానీ మన ప్రభుత్వం రైతుల కోసం ఉంది. రేట్ల పోకి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ఈ విధానంలో అవసరం అయితే అన్ని స్థాయి విషయాల్లోనూ రైతులకు అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున జరిగిన రహదారి ప్రమాదంలో 4 మృతి చెందారు. జిల్లాలోని బోయపాలెం సమీపంలోని జాతీయ రహదారి వద్ద 2 లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయని, రోడ్డుపై నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో 4 మృతి చెందారని, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హెచ్చరిక బోర్డులు, సూచికలను ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ చట్టం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ సందర్భంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ, ఏ గ్రామీణ కార్మికుడు ఒక్కరోజు కూడా పనికి దూరం కాకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ కుటుంబాలకు ప్రతి ఆర్థిక సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి హామీ కల్పించే ఈ చట్టం గ్రామీణాభివృద్దికి దోహదపడుతుందని చెప్పారు. కొత్త విధానం అమలుకు అవసరమైన పరిపాలనా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చట్టపరమైన పాలన లేదని, పోలీస్ స్టేషన్లో ప్రజలకు న్యాయం

0: జరగడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల జరిగిన ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని జగన్ రెడ్డి పేర్కొంటూ,
1: మే 28న విజయవాడ సిపికి అర్జీ ఇస్తూ తన కొడుకును పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు ఏ కోర్టులోనూ ప్రవేశ పెట్టలేదని, లాకప్ డెత్ చేశారన్న అనుమానాలు ఉన్నాయని, అత్యవసరంగా ఈ కేసులో జోక్యం చేసుకోమని అడిగితే ఇదే సిపి పట్టించుకోలేదు. మరి రాష్ట్రంలో వ్యవస్థలు కుప్పకూలిపోయాయని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు కావా?
0: దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. భారతదేశ పన్నుల వ్యవస్థలో మార్పు చేసి ఒకే దేశం ఒకే పన్ను భావనతో జూలై 1, 2017 నుండి దేశవ్యాప్తంగా వస్తుసేవల పన్ను జీఎస్టీని అమలు చేశారు. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తేదీని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం జూలై 1న జీఎస్టీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పన్నుల సరళీకరణ, సులభతర వ్యాపారం వంటి అంశాలతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థపై జీఎస్టీ అమలు ప్రభావాన్ని తెలియజేయడమే ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా చేపట్టిన గణన పత్రాల డిజిటలీకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పొగాకు రైతులకు రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్న మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని విమర్శించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు

0: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు. జస్ట్ ఒక క్లిక్ లోనైనా వా
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
2: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
3: ఈనాటి ప్రసారంలో 2:31 ఏకచిత్ర గానంలో ఒకే చిత్రం నుంచి అన్ని చిత్రగీతాలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 5:30 సంధ్యారాగాలు చిత్రగీతాలు వింటారు. 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి.

రోజు ప్రసారమయ్యే కొన్ని విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మహిళా వాణి. స్త్రీల కార్యక్రమం.

ఈనాటి కార్యక్రమంలో హలో బాగున్నారా శీర్షికన మహిళా శ్రోతలు తమకు నచ్చిన పాటలు కోరి వినే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఫోన్ చేయాలనుకునే మహిళా శ్రోతలు 2727244 అనే నెంబర్కి కాల్ చేసి తమకు నచ్చిన పాటలు వినవచ్చు. చరవాణి ద్వారా మరియు విశాఖేతర ప్రాంతవాసులు అయిన 0891 అనే కోడ్ జత చేసి 2727244244 అనే నెంబర్కి కాల్ చేసి తమకు నచ్చిన పాటలు కోరి వినవచ్చు. ముందుగా ఒక చిత్రగీతం.

0: హలో హలో
1: హలో,
0: హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరేంటి? ఎలా ఉన్నారు?
1: బాగున్నా అండి, మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. మీ పేరు?
1: నా పేరు స్వర్ణ అండి, పెందుర్తి నుంచి మాట్లాడుతాను.
0: స్వర్ణ గారు, ఏ చిత్రంలో నుంచి ఏ పాట వినిపించమంటారు మీకోసం?
1: నచ్చావులే మూవీ నుంచి నిన్నే నిన్నే స్వరం సాంగ్.
0: నచ్చావులే చిత్రం నుంచి అండి. తప్పకుండా అండి, మీకోసం మీరు అడిగిన పాట వేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ.

0: హలో,
1: మధ్యాహ్నం మేడం
0: శుభ
1: గారు
0: మధ్యాహ్నం అండి. మీ పేరు
1: సుమలత అండి, కాకర్లో నుంచి.
0: ఎలా ఉన్నారండి సుమలత గారు?
1: సూపర్ ఉన్నానండి.
0: చెప్పండి, మీకోసం ఏ సినిమా నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: ప్రేమికులరావు సినిమాలోని వాళ్ళు కనుల దానా అని సాంగ్ కావాలండి.
0: ఓకేనండి, మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: హలో హలో,
1: హలో,
0: నమస్తే
1: నమస్కారం.
0: అండి. మీ పేరు
1: తులసి
0: తులసి గారు, ఎలా ఉన్నారు?
1: కంచరపాలెం. బాగున్నానమ్మా, బాగున్నాను. మీరు బాగున్నారా?
0: బాగున్నానండి. కంచరపాలెం నుంచి కాల్ చేస్తున్నారా? చెప్పండి, మీకోసం ఏ సినిమా నుంచి ఏ పాట?
1: సినిమాల నుంచి అదే స్నేహం కోసం పాట, అది పాట చెప్పారు.
0: ఓకేనండి, మీకోసం మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను. అనుబంధం చిత్రం నుంచి వినండి.
1: ఆ పాట
0: ఓకే అండి.

0: లేదురా సుఖం, రాదురా గతం, ఏమిటో జీవితం. అరే ఫోర్, గుర్తుందిరా గోడలు దూకిన రోజులు, మోకాలికి తగిలిన దెబ్బలు, చీకట్లో పిల్లనుకుని.
1: పక్కన పెళ్లి కావాల్సిన పిల్లలున్నారా,
0: నేర్చుకుంటారా?

0: పోతుందిరా. కాలేజీలో క్లాస్ రూమ్ లో పాప మీద నువ్వు పేపర్ బాల్ కొడితే ఆ పాప ఎడవకాలు.
1: ఊరుకోరా, పిల్లలు వింటారు.
0: వింటే వింటారు, పిల్లల పిల్లలకు పిట్ట కథగా చెప్పుకుంటారు అంతే.

0: ఏమిటి రా పసిపిల్లలాగా చిచ్చి ఊరుకు.
1: సరే ఈ కందేళ్లకు తుది ఎక్కడ్రా?
0: ఖచ్చితంగా తుడిచాడేరా.
2: ఆనాటి ఆ స్నేహమానంద గీతం.
3: హలో.
4: హలో నమస్కారం అండి.
3: హలో నమస్తే మేడం.
4: నా పేరు సూర్య.
3: ఎలా ఉన్నారు సూర్య కుమారి గారు? ఎలా ఉన్నారు?
4: బాగున్నాం అండి. పాటలు కూడా ఆనందిస్తూ ఉన్నాము. తర్వాత నాకు రాగమాలిక సినిమాలో పువ్వై పుట్టి పూజ చేసి అన్ని బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట పూర్తిగా వినిపించరా.
3: అలాగే మేడం. మీకోసం మీరు అడిగిన రాగమాలిక చిత్రం నుంచి మీరు అడిగిన పాట ప్లే చేస్తున్నాను, వినండి.
4: అవును.

0: హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సత్య మేడం, నేను అనకాపల్లి నుంచి మాట్లాడుతున్నాను.
0: సత్య గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: చెప్పండి, మీకోసం ఏ చిత్రం నుంచి ఏ పాట ప్లే చేయమంటారు?
1: మరణ మృదంగం నుంచి ఊహలు గుర్తుతున్నారు.
0: హలో, మరణ మృదంగం చిత్రం నుంచి మీకోసం పాట ప్లే చేస్తున్నాను, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: इक्वाडोर को 2-0 से हरा दिया है और अंतिम 16 में पहुंच गया है। इससे पहले फ्रांस ने स्वीडन को 3-0 से और नॉर्वे ने आइवरी कोस्ट को 2-1 से हराकर राउंड 16 में जगह पक्की की। मौसम विभाग ने कहा है कि अगले 2 दिन में दक्षिण पश्चिम मानसून के दिल्ली, हरियाणा, चंडीगढ़ और पंजाब की ओर बढ़ने की संभावना है। उत्तर प्रदेश, बिहार, उत्तराखंड, ओडिशा और विदर्भ में अगले 2 दिन मूसलाधार बारिश की चेतावनी जारी की गई है। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, डिजिटल इंडिया अभियान ने पिछले 11 वर्ष के दौरान गरीबों और वंचितों को सशक्त बनाया, इससे लाखों लोगों का जीवन आसान हुआ। विकसित भारत रोजगार और आजीविका गारंटी मिशन जी रामजी अधिनियम के अंतर्गत श्रम दरों में बढ़ोतरी आज से लागू। केंद्रीय मंत्री शिवराज सिंह चौहान और किरेन रिजिजू ने अरुणाचल प्रदेश के बाढ़ प्रभावित इलाकों का हवाई सर्वेक्षण किया। नवनियुक्त सेना प्रमुख जनरल धीरज सेठ ने बदलते सुरक्षा माहौल की चुनौतियों से निपटने के लिए सेना के आधुनिकीकरण पर बल दिया। अफगानिस्तान ने पाकिस्तान में ISIS के ठिकानों पर हमला किया। मानसून के 2 दिन में दिल्ली, हरियाणा, चंडीगढ़ और पंजाब तक पहुंचने की संभावना। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వాతావరణ వివరాలు. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందించిన వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 32.1 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలు. పౌర విమానయాన కేంద్రం వద్ద నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంత వాసులకు వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి 1 లేదా 2 సార్లు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. ఈరోజు అనగా 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ తీరంలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రత గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కావున చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి సూచన. రేపు అనగా 2వ తేదీన ఎటువంటి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక జారీ కాలేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలులు గరిష్టంగా 65 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. అలాగే దక్షిణ తమిళనాడు తీరం మరియు అండమాన్ సముద్రం తీరం మీదుగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ గాలుల తీవ్రత 60 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ కేంద్రం వారి హెచ్చరిక. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఏకచిత్రగానం. ఒకే చిత్రం నుంచి అన్ని గీతాలు వినే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రియురాలు పిలిచింది చిత్రం నుంచి పాటలు వింటారు. ముందుగా చిత్ర పాడిన ఈ పాట

0: 2000 సంవత్సరంలో విడుదలైన అనువాద చిత్రం ఇది. దీనికి దర్శకత్వం రాజీవ్ మీనన్ అందించారు. సంగీతాన్ని అందించిన వారు మాత్రం ఏఆర్ రెహమాన్. ఆయన సంగీతంలో శంకర్ మహాదేవన్ పాడిన ఈ పాట.
1: లేదని చెప్ప నిమిషము చాలు, లేదన్న మాట తట్టుకోమంటే

ప్రియురాలు పిలిచింది చిత్రంలోని పాటలు వింటున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో వినబోయే పాటకి సుబ్రహ్మణ్య భారతి సాహిత్యాన్ని అందించారు.

ప్రియురాలు పిలిచింది చిత్రం నుంచి పాటలు వింటున్నారు. వినబోయే పాటకి వైరముత్తు సాహిత్యం అందించారు. ఏఆర్ రెహమాన్ సంగీత సారథ్యంలో చిత్ర గానం వింటారు.

ఏక చిత్రగానం కార్యక్రమంలో ప్రియురాలు పిలిచింది చిత్రంలోని గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3 గంటలు దాటి 20 సెకండ్లు కావస్తుంది. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు 102 MHz పై ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వినవచ్చు. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 967 కిలోహెర్ట్స్పై సాయంత్రం ప్రసారం ప్రారంభం. సమయం 5 గంటలు దాటి 4 సెకండ్లు అయింది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యోజనల కార్యక్రమం.

ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు యువవాణి కార్యక్రమం ప్రసారమవుతుంది కదా, యువవాణి శ్రోతలందరికీ స్వాగతం. ప్రతిరోజు యువవాణి కార్యక్రమంలో రకరకాల టాపిక్స్తో మనం మాట్లాడుకుంటూ కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు యువవాణి కార్యక్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మనలో చాలామంది మాత్రమే కాకుండా యువత తమ లక్ష్యాలను సాధించడానికి, గమ్యాన్ని చేరడానికి, అలాగే కెరీర్లో రాణించడానికి బలమైనటువంటి కమ్యూనికేషన్ నైపుణ్యాలు చాలా చాలా అవసరం. మన ఆలోచనలను స్పష్టంగా చెప్పడం, ఇతరులు చెప్పేది ఓపిగ్గా వినడం మరియు అవతల వారిని అర్థం చేసుకోవడం ద్వారా ఏ రంగంలోనైనా సులభంగా మనం విజయం సాధించవచ్చు. అయితే ఇక్కడ 5C సూత్రం అనేది ఒకటి ఉంది, దాని గురించి మాట్లాడుకుందాం. ఈ 5Cలో మొట్టమొదటిది ఎఫెక్టివ్ కమ్యూనికేషన్లో ఈ 5 అంశాలు కూడా చాలా చాలా చాలా ముఖ్యమైనవి. దాంట్లో మొట్టమొదటి క్లారిటీ, సి ఫర్ క్లారిటీ, అంటే విషయం పట్ల స్పష్టత ఉండాల. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏ విషయాన్నైతే చర్చిస్తున్నామో, ఆ విషయం పట్ల స్పష్టంగా సూటిగా చెప్పడం అలవాటు చేసుకోవాలి.

ఇక రెండో సి కరెక్ట్నెస్, చెప్పే విషయాలు ఖచ్చితమైనవి అలాగే నిజమైనవి మరియు సరైనవిగా ఉండాలి. అప్పుడే మీరు చెప్తున్నటువంటి విషయం పట్ల వినేవాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది, వినాలని వాళ్ళకి ఉంటుంది. అలాగే మనం చెప్పే విషయంలో సంక్షిప్తత, కన్సైజ్నెస్ అంటారన్నమాట. ఎంతో భావాన్ని తక్కువ మాటలతో అలాగే అర్థవంతంగా చెప్పడం అలవాటు చేసుకుంటే మనం చెప్పే విషయం క్లియర్గా ఉంటుంది, చక్కగా అర్థమవుతుంది. మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం కమ్యూనికేషన్ స్కిల్ గురించి. ఇప్పుడు ఒక మంచి పాట విద్దాం, స్టైల్ చిత్ నుండి కార్తీక్ పాడిన పాట.

కమ్యూనికేషన్ స్కిల్స్లో 5 అంశాలు చాలా ముఖ్యమైనవి అని చెప్పుకుంటున్నాం కదా. 5 C's మనం చెప్పుకున్నాం. దాంట్లో మొదటిది క్లారిటీ, అంటే స్పష్టత ఉండాలి. అలాగే కరెక్ట్నెస్, చెప్పే విషయంలో ఖచ్చితమైనవి ఉండాలి. అలాగే కన్సైజ్నెస్, అంటే సంక్షిప్తత. నెక్స్ట్ కంపాషన్, ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకొని మాట్లాడడం అనేది చాలా చాలా ముఖ్యం. అలా లేనప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా విముఖత అవతల వ్యక్తుల నుంచి ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకొని మాట్లాడడం అనేది చాలా చాలా అవసరం. ఈ 5C సూత్రాన్ని మనం పాటించి కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరుచుకుంటే మనం చక్కగా ఇంటర్వ్యూలో కానీ, లేకపోతే ఏదైనా ఒక మీటింగ్ లేదా ఆఫీసులో మాట్లాడవలసి వచ్చినప్పుడు చక్కగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. అంటే మన మనసులోనేటువంటి ఆలోచనలను, సమాచారాన్ని ఇతరులకి స్పష్టంగా, అర్థవంతంగా మరియు అవతల వారు వినేలా చెప్పగలగడం అన్నమాట. ఇదొక ఆర్ట్. ఇది వ్యక్తిగత అలాగే వృత్తిపరమైనటువంటి జీవితంలో విజయం సాధించడానికి చాలా అవసరం. మంచి కమ్యూనికేషన్లో మాట్లాడడం ఎంత ముఖ్యమో అలాగే ఇతరులు చెప్పే విషయాలను వినడం కూడా అంతే ముఖ్యం. అవతల వారు మాట్లాడుతున్నప్పుడు పూర్తిగా శ్రద్ధతో మనం వినాలి. వారు చెప్పేది అర్థం చేసుకొని ఆ తర్వాతే మనం స్పందించాలి. అలాగే మాట్లాడేటప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, బాడీ లాంగ్వేజ్ అనేది చాలా ముఖ్యం. భయం, బెరుకు లేకుండా ధైర్యంగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. దీనికి ఒకే ఒక సాధనం, మనం చెప్పవలసిన విషయాన్ని ఒక పేపర్ మీద రాసుకొని అద్దం ముందు నించొని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు కళ్ళలోకి చూస్తూ మాట్లాడడం వల్ల, అంటే ఐ కాంటాక్ట్ వల్ల మీపై వారికి నమ్మకం పెరుగుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అవి ఏంటనేది ఒక పాట తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. రోజా చిత్రం నుండి మిన్మిని పాడిన పాట.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: కమ్యూనికేషన్ స్కిల్స్ రకాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ముందుగా వర్బల్ కమ్యూనికేషన్, దీంట్లో మనం మాట్లాడే మాటలు వాటి స్పష్టతకు సంబంధించింది వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. అలాగే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఐ కాంటాక్ట్, ముఖ కవళికలు అంటే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, అలాగే బాడీ లాంగ్వేజ్, శరీర కదలికల ద్వారా కూడా మన భావాలను ఇతరులకు వ్యక్తపరచడాన్ని నాన్ వర్బల్ కమ్యూనికేషన్ కింద మనం చెప్పవచ్చు. ఇంకా రిటెన్ కమ్యూనికేషన్ అంటే రాతపూర్వకంగా కమ్యూనికేట్ చేయడం, మన ఆలోచనలు భావాలను రాతపూర్వకంగా తెలియజేసింది రిటెన్ కమ్యూనికేషన్ లేదా రాతపూర్వక కమ్యూనికేషన్గా మనం చెప్పవచ్చు. అయితే ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని మెరుగుపరచుకోవడానికి కొన్ని చిట్కాలు ఏంటంటే, ఇతరులు మాట్లాడేటప్పుడు మధ్యలో ఆపకుండా పూర్తిగా వినడం వల్ల అవతల వారికి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది, అలాగే వారు చెప్పే విషయం పట్ల మనకు అవగాహన ఏర్పడుతుంది. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా ఉండేటట్టుగా ముందుగానే రాసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఎక్కువ విషయాలు, అనవసరమైన విషయాలు చెప్పకుండా క్లుప్తంగా చక్కగా చెప్పడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మనం మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసంతో మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు అలాగే ముఖంలో చిరునవ్వు, మర్యాదపూర్వకమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించాలి. అలాగే

మాట్లాడేటప్పుడు కమ్యూనికేషన్స్లో 50% పైగా బాడీ లాంగ్వేజ్ పాత్రే ఉంటుంది. కాబట్టి నిటారుగా అంటే స్ట్రైట్గా నించొని ఐ కాంటాక్ట్తో మీరు చెప్పవలసిన విషయాన్ని స్పష్టంగా సూటిగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా డెవలప్ చేసుకున్నట్లయితే కెరీర్లో ఎదుగుదలకు అలాగే ఇంటర్వ్యూలో విజయం పొందడానికి ఎంతో సహాయం పడుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నలుగురిలో ధైర్యంగా మాట్లాడే కొద్దీ స్టేజ్ ఫియర్ పోయి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది ఎలా వస్తుందంటే మంచి పుస్తకాలు చదవడం, మంచి మిత్రుల ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. ఘర్షణ చిత్రం నుండి శ్రీనివాసన్ దొరైస్వామి పాడిన పాట వింటారు.

కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎందుకు ముఖ్యం అన్న ప్రశ్న ఉద్భవించినప్పుడు, ఇంటీరియర్లో విజయం సాధించడానికి మరియు ఆఫీసులో లీడర్గా ఎదగడానికి ఇది చాలా చాలా అవసరం. ఇది ఒకటే కాదు, కుటుంబంలో మరియు స్నేహితులతో వచ్చే అపార్థాలను దూరం చేస్తుంది ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా. 10 మందిలో భయం లేకుండా స్పష్టంగా మాట్లాడే ధైర్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని కలుగజేస్తుంది. వ్యాపారంలోనూ లేకపోతే మన విద్యలో కానీ లేదా ఇతర ఏ విధమైనటువంటి క్లిష్ట సమస్యలను చర్చల ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండడం వల్ల. ఈనాటి యువవాణి యోజన కార్యక్రమంలో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. కార్యక్రమంలో చివరిగా ప్రేమికుడి చిత్రం నుండి ఉన్నికృష్ణన్ పాడిన పాట వింటారు.

0: ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సంధ్యా రాగాలు తెలుగు మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భారతీయుడి చిత్రం నుండి కేజే యేసుదాస్ పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది.

0: ఇప్పుడు ఒక ప్రకటన వింటారు.
1: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
2: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి

0: మాట్లాడడం లేదు. నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను. ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి? ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంక్ ను సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.
1: సంధ్యా రాగాలు కార్యక్రమం తర్వాత మీరు వినబోతున్న పాట ఆలాపన చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

సంధ్య రాగాలు మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డ చిత్రం నుండి కౌసల్య పడిన పాట వింటారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి, పర్యావరణాన్ని కాపాడండి. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి, రోడ్డు ప్రమాదాలను నివారించండి.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు వింటారు. చదివిన వారు జి పద్మ.
1: ఉద్యోగ వార్తలు. భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మంత్రిత్వ శాఖ

0: చెందిన బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: సిస్టమ్ సూపర్వైజర్ ఎస్ఎన్టీ 4 పోస్టులు, సూపర్వైజర్ సివిల్ 8 పోస్టులు, సూపర్వైజర్ సేఫ్టీ 2 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. మొత్తం ఖాళీల సంఖ్య 14. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కూడా ఉండాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియ విద్యార్హతలు, పని అనుభవం తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 295 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు. ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను బ్రాడ్కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్, బీఈసిఐఎల్ భవన్, C56/A17, Sector 62, నోయిడా, ఉత్తరప్రదేశ్ చిరునామాకు పంపించాలి. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 10వ తేదీ. మరొక ప్రకటన: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొట్టాయం ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జూలై 8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో టీచింగ్ ఫ్యాకల్టీ 1 పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు. అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్ పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు తగిన ఉద్యోగానుభవం కూడా ఉండాలి. గరిష్ట వయోపరిమితి 2026 జూలై 8వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకూడదు. జీతం నెలకు 70,000 రూపాయల వరకు ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. మీరు సంప్రదించవలసిన వెబ్సైట్ https://adhocrecruit.iiitkottayam.ac.in. ఇంటర్వ్యూ తేదీ 2026 జూలై 10వ తేదీ. దరఖాస్తు చివరి తేదీ 2026 జూలై 8వ తేదీ. ఉద్యోగ వార్తలు విన్నారు.
1: చదివినవారు జి పద్మ.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఇదే ప్రసారంలో రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం వయలిన్ వాదన ప్రసారమవుతుంది. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. అనంతరం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. వాల్తేరు వాతావరణ పరిశోధన కేంద్రం వారు అందచేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట

ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 75%. పౌరు విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదైంది, గాలిలో తేమ 58%. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దెబ్బ వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజుల్లో వాతావరణ హెచ్చరిక. ఈరోజు గంటకు 40 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. అలాగే ఈ నెల 3 మరియు 4 5 తేదీల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయి. కాబట్టి ఈ వేగ విస్తృతి 60 కిలోమీటర్ల వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులు ఇప్పుడు చెప్పినటువంటి తేదీల్లో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరిక తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలో ఉదయం 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన శామ్యూల్ హ్యానిమన్ వర్ధంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం సార్వత్రిక విశ్వవిద్యాలయం పితామహుడు ప్రొఫెసర్ గెడ్డం రామిరెడ్డి గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా, అనంతరం ఈ గోళకి అంతేది నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అవసర లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ కేవీరావు. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. అనంతరం 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి శ్రీను గారి క్లారినేట్ వాదనం ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 10:00 ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 1:30 ప్రసారమయ్యే ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగాలు అంశాన్ని గురించి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త బి దివ్యసుద్ గారు ప్రసంగం ప్రసారమవుతుంది. 2:31 రేపటి ప్రసారంలో 2:31 జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో సుందరకాండ చెక్కభజన ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం. రాత్రి రేపటి ప్రసారంలో 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు, పోషక యాజమాన్యం ద్వారా నివారణ మార్గాలు ఈ అంశాన్ని గురించి పశు సంవర్ధక శాఖ పార్వతీపురం డాక్టర్ పి మాణిక్యారావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. అనంతరం జానపద గీతం, తరువాత వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం కూడా ప్రసారమవుతాయి. సమాచారవాణి విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: విరామ సంగీతం వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి
1: దిస్ ఇస్ ఆకాశవాణి. ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్.

0: लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ। अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें।
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ది చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ప్రతి విద్యార్థి భాగం కావాలని పిలుపునిచ్చారు. అనంతపురంలో ఈరోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముఖ్య అతిథిగా 1268 పట్టభద్రులకు డిగ్రీలు, 56 మందికి గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రసంగిస్తూ, విశ్వవిద్యాలయంలో కష్టపడినట్లే భవిష్యత్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. జీవితంలో ఏ స్థాయికి చేరుకున్నా విద్యాసంస్థతో అనుబంధాన్ని కొనసాగించాలన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలోకి పట్టభద్రులుగా అడుగుపెడుతున్నారని పేర్కొంటూ, సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మారుస్తోందని చెప్పారు. ఈ పరిస్థితుల్లో కేవలం డిగ్రీ పొందడం ద్వారా జ్ఞాన సముపార్జన ముగియకూడదని, నేర్చుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగించాలని స్పష్టం చేశారు. వినూత్న ఆలోచనలతో ప్రయోగాలు చేయడానికి, కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాష్ట్రపతి సూచిస్తూ,
2: connected to this institution. Wherever life takes you, you should remain connected to this institution. You are the ambassadors of this university. You are entering a world that is changing at an unprecedented pace. Technological advancements are transforming every sector. In such a rapidly changing world, learning should not end with acquiring a degree. The inclination to continuously adapt to emerging technology will be one of your greatest strengths.
1: రాష్ట్రాభివృద్దే లక్ష్యంగా ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం పున్నప్పవారిపాలెంలో ముఖ్యమంత్రి ఈరోజు పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజావేదిక సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, ప్రజల జీవితాల్లో శాశ్వతంగా వెలుగు నింపాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. సామాజిక బాధ్యతగానే ప్రతి నెల 1వ తేదీన కనీస అవసరాలు తీర్చుకోలేని ఆపన్నులకు పెన్షన్ అందిస్తున్నామని చెప్పారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులు సహా 28 కేటగిరీల లబ్దిదారులకు పెన్షన్లు అందిస్తూ వారిని ఆదుకుంటున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 68,598 కోట్ల రూపాయల మేర పెన్షన్ల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని, ప్రతి నెల 62,20,000 మందికి 2,712 కోట్ల రూపాయల పెన్షన్లు చెల్లిస్తున్నామని వెల్లడించారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి, మత్స్యకారుల సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో లాంటి వివిధ పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే తల్లికి వందనం పథకం నిధులను కూడా విడుదల చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
3: ఈ నెలలో ఈ రోజు పింఛన్లు ఇచ్చాం, తొందరలోనే డేట్ కూడా ఫిక్స్ చేసి మీ అందరికి ఎంత మంది పిల్లలుంటే అంత మంది తల్లులకి తల్లికి వందనం ఇస్తాం. స్త్రీ శక్తి, మా ఆడబిడ్డలు ఎక్కడికి పోవాలన్నా ఉచిత బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. భవిష్యత్తులో ఏ ఆర్టీసీ బస్సు కొన్నా అన్ని కూడా ఏసీ బస్సులే వస్తాయి. మా ఆడబిడ్డలు ఏసీ బస్సుల్లో
1: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర పరిధిలో నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 ఫలితాలు ఈ మధ్యాహ్నం విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఫలితాలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసి ఉత్తీర్ణులైన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇంజనీరింగ్లో 182,317 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అందులో 69.63% మంది బాలురు, 71.65% మంది బాలికలు ఉన్నారు. అగ్రికల్చర్, ఫార్మ

0: ఫార్మసీ విభాగంలో 89.59% మంది ఉత్తీర్ణత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీలో 90.22% మంది బాలురు, 89.40% మంది బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రానున్న 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ మావిగన్ అజెండాతోనే ప్రజల ముందుకు వెళ్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతిగా మారనున్నాయని పేర్కొంటూ, ప్రజలు ఏ విధానానికి మద్దతు ఇస్తారో ఎన్నికల్లో తెలుస్తుందన్నారు. ప్రజా తీర్పుకే తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, రాజధాని అమరావతి నిర్మాణంలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. అదేవిధంగా డిఎస్సీ అంశంలో తమ పార్టీ ఆధారాలతో మాట్లాడిందని, తాము చేసిన ఆరోపణలు తప్పని ప్రభుత్వం భావిస్తే వాటిని ఆధారాలతో ఖండించాలని అన్నారు. వాస్తవాలను ఆధారాలతో చెప్పినప్పుడే ప్రజలు వాటిని నమ్ముతారని, నిరాధార ఆరోపణలు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నగర వనాలు, 6 ఎకో టూరిజం పార్కులను ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరాల్లో పచ్చదనం పెంచడానికి నగర వనాలు ఉపయోగపడుతున్నాయని, కాలుష్యంతో నిండిపోయిన నగరాలకు ఈ వనాలు ఊపిరినిస్తున్నాయని చెప్పారు. 36 కోట్ల రూపాయలతో నగర వనాలు, ఎకో పార్కులు ఏర్పాటు చేశామన్నారు. నక్షత్ర వనాలు, రాశి వనాల ద్వారా సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. నగర వనాలు రాబోయే తరాల కోసం నిర్మిస్తున్న పచ్చని వారసత్వమని, ప్రకృతి వారసత్వాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతగా భావించాలని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ,
1: ప్రస్తుతం నెలకొన్న ర్యాపిడ్ అర్బనైజేషన్ ను దృష్టిలో పెట్టుకుని అర్బన్ గ్రీన్ కవర్ ఎన్హాన్స్మెంట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్, క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ కావచ్చు, క్వాలిటీ ఎయిర్ మరియు సస్టైనబుల్ ఎకో టూరిజం ప్రోత్సాహానికి ఈ నగర వనాలు చాలా దోహదపడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ 18 నగర వనాలను దాదాపు 36 కోట్ల వ్యయంతో నగర వన యోజన మరియు స్థానిక నిధుల ద్వారా ఈ అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బర్డ్ హ్యాబిటేట్స్, బోటింగ్, కయాకింగ్, ట్రెక్కింగ్, యోగా సెంటర్స్, ఓపెన్ జిమ్స్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఈ పార్కుల్లో ప్రత్యేకత.
0: నరసాపురం నుంచి ప్రత్యేక రైలుగా నడుస్తున్న నరసాపురం అరుణాచలం తిరువణ్ణామలై ఎక్స్ప్రెస్ పూర్తిస్థాయి రెగ్యులర్ వీక్లీ ఎక్స్ప్రెస్గా మారింది. ఈ రైలు తొలి రెగ్యులర్ సర్వీస్ను కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భీమవరం టౌన్ రైల్వే స్టేషన్లో లాంఛనంగా ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, గత ఏడాది జూలై 9న ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తి మేరకు తిరువణ్ణామలై స్పెషల్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించామని, దానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించడంతో రెగ్యులర్ సర్వీస్గా మార్చడానికి అధికారుల నుండి ఆమోదం లభించిందని అన్నారు. రెగ్యులర్ సర్వీస్గా మారడంతో ఇకపై అదనపు ఛార్జీలు, రైలు ఆలస్యం, ఆకస్మిక రద్దు వంటి సమస్యలు ఉండవన్నారు. వైద్య వృత్తి కేవలం ఉపాధి కోసం కాకుండా మానవ సేవకు అంకితమైన అత్యున్నత వృత్తి అని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. భారతదేశపు ప్రముఖ వైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతిని పురస్కరించుకుని ఏటా నిర్వహించే జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సురేష్ కుమార్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బీసీ రాయ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించిన 10 మంది ప్రముఖ వైద్యులను ఘనంగా సత్కరించి పురస్కారాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యువత శక్తి సామర్థ్యాలతోనే అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2029 అసెంబ్లీ ఎన్నికల్లో మావిగన్ ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తుందని ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకృతి వారసత్వాన్ని కాపాడటం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ.

బ్యాలెన్స్డ్ డైట్. శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు సరైన నిష్పత్తిలో అందించే ఆహారాన్ని సమతుల్య ఆహారంగా మనం చెప్పవచ్చు. ఇది మంచి ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంపొందించి వ్యాధుల నుండి మనల్ని మనకు రక్షిస్తుంది. అయితే సమతుల్య ఆహారంలో ఏ పదార్థాలు ఉండాలి అంటే, పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. గోధుమలు, జొన్నలు, రాగులు, ఓట్స్ మరియు బ్రౌన్ రైస్ వంటి వాటిని తీసుకోవాలి. అలాగే ప్రోటీన్లు, మాంసకృత్తులు, కండరాల పెరుగుదలకు మరియు శరీర నిర్మాణానికి ఇవి చాలా చాలా ముఖ్యం. పప్పుధాన్యాలు, గుడ్లు, చేపలు, పన్నీర్, సోయాబీన్స్ దీనికి మంచి ఉదాహరణలు. కొవ్వులు, ఫ్యాట్స్ శరీరానికి శక్తిని మరియు అవసరమైన విటమిన్లను కూడా అందిస్తాయి. బాదం, వాల్నట్స్, గ్రౌండ్నట్స్, ఆలివ్ ఆయిల్ మరియు నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను తీసుకోవడం మంచిదే. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. పాట తర్వాత మరిన్ని విషయాలు సమతుల్య ఆహారం గురించి మాట్లాడుకుందాం. కురుక్షేత్రం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పండు పాట వింటారు.

ఫిట్నెస్ మంత్రాలో సమతుల్య ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం. విటమిన్లు, ఖనిజాలు రోగ నిరోధక శక్తిని పెంచి శరీరం సక్రమంగా పనిచేయడానికి ఎంతగానో తోడ్పడతాయి. వివిధ రకాల పండ్లు మరియు ఆకుకూరలను రోజు ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే పీచు పదార్థాలు, జీర్ణక్రియ సజావుగా సాగేందుకు ఫైబర్ అవసరం. ప్రతిరోజు 3 నుండి 4 లీటర్లు నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. అయితే సమతుల్య ఆహారం వలన కలిగే ప్రయోజనాలు ఏంటంటే, ముఖ్యంగా బరువు అదుపులో ఉంటుంది, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి ప్రమాదం తగ్గుతుంది. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైనటువంటి శక్తి లభిస్తుంది. విటమిన్లు, ఫైబర్ కోసం భోజనంలో సగభాగం వీటితోనే నింపాలి. ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి తీసుకోవడం చాలా మంచిది. ప్లేట్లో 1/2 వంతు మాత్రమే అన్నం, గోధుమలు లేదా జొన్నలు ఉండేలా చూసుకోవాలి. పప్పులు, పాలు వంటి 1/2 భాగం ఉండేలా చూసుకోవాలి. నూనెలు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. అలాగే జంక్ ఫుడ్ కూడా దూరంగా ఉండడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులకు మనం చెక్ పెట్టవచ్చు. అదండి ఫిట్నెస్ మంత్రాలో సమతుల్య ఆహారం గురించి కొన్ని వివరాలు మనం మాట్లాడుకున్నాం కదా. సాయం సమీరం కార్యక్రమంలో తర్వాత అంశం వికాసం. వికాసం శీర్షికన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వివిధ పథకాల గురించి మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాం. ఈరోజు నషా ముక్త్ భారత్ అభియాన్ అనేది భారతదేశాన్ని మాదక ద్రవ్యాల రహితంగా దేశాన్ని మార్చడం కోసం కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ప్రారంభించినటువంటి ఒక జాతీయ స్థాయి ప్రచారం. దేశంలోని యువత, మహిళలు మరియు కమ్యూనిటీ భాగస్వామ్యంతో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడమే ఈ ఉద్యమం యొక్క ప్రధాన ఉద్దేశం. అయితే ఈ కార్యక్రమాన్ని 15 ఆగస్టు 2020 ప్రారంభించారు. దేశంలోని యువత మరియు సమాజంలో డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై విస్తృత అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. నషా ముక్త్ యవా పర్ వికసిత్ భారత్, అంటే వికసిత భారత్ కోసం వ్యసనరహిత యువత అనే నినాదంతో ఈ ఉద్యమం పనిచేస్తుంది. ప్రారంభ దశలో అత్యంత ప్రభావితమైనటువంటి 272 జిల్లాల్లో ప్రారంభమై ఇప్పుడు దేశంలో అన్ని జిల్లాలకు విస్తరించింది. ఇప్పటి వరకు ఈ ప్రచారం ద్వారా దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ప్రచారం యొక్క ముఖ్యమైనటువంటి 3 వ్యూహాలు ఏంటంటే, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ద్వారా డ్రగ్స్ సరఫరాను అడ్డుకోవడం, అలాగే అవగాహన మరియు వ్యాప్తి, సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో యువతకు అవగాహన కల్పించడం, చికిత్స మరియు పునరావాసం, ఆరోగ్య శాఖ సహాయంతో వ్యసనాలకు డీఅడిక్షన్ కేంద్రాల ద్వారా వైద్యం అందించడం.

డ్రగ్స్ వ్యసనం నుండి బయటపడటానికి మరియు కౌన్సిలింగ్ కోసం ఎన్నో ఉచిత సహాయక నంబర్లు కూడా ప్రభుత్వం అందిస్తుంది. వికాసం శీర్షికన నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని గురించి కొన్ని వివరాలు విన్నాం కదా. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం. సిరిసిరి మూవా చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట.

సాయం సమీరం కార్యక్రమంలో తరువాత అంశం ప్రేరణ. ఈరోజు ప్రేరణలో మనం మారితేనే మనం గెలుస్తాం ఈ అంశాన్ని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మన జీవితాన్ని మార్చే శక్తి పెద్ద పెద్ద నిర్ణయాల్లో ఉండదు, చిన్న చిన్న అలవాట్లలో దాగి ఉంటుంది. రోజు చేసే చిన్న పనులే కాలక్రమంలో మన జీవన శైలిని, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాయి, విజయానికి బాటలు వేస్తాయి. అయితే కొత్తగా మంచి అలవాట్లు ప్రారంభించినా వాటిని కొనసాగించలేకపోవడానికి చాలామంది ఎదుర్కొనే సమస్య, చక్కటి అలవాట్లను రూపొందించుకోవడంలో మనం ఎందుకు విఫలమవుతామో, దాన్ని ఎలా అధిగమించాలో, స్థిరమైన అలవాట్ల ద్వారా విజయవంతమైన జీవితం ఎలా సాధ్యమవుతుందో జేమ్స్ క్లియర్ తన ఆటమిక్ హ్యాబిట్స్ పుస్తకంలో బాగా వివరించారు. కొత్త అలవాట్లను ఎంతో కాలం కొనసాగించలేకపోవడానికి ప్రధాన కారణాల్లో మొదటిది, మనం లక్ష్యాలపై పెట్టినంత దృష్టి వాటిని చేరుకునే విధానాల మీద పెట్టకపోవడం. ఉదాహరణకు, బరువు తగ్గాలి, ఫిట్గా ఉండాలి అనే లక్ష్యం పెట్టుకోవడం సులభం, కానీ దానికి అవసరమైన రోజువారీ అలవాట్లను దినచర్యలో భాగం చేసుకోవడం కష్టం. రెండోది, తక్షణ ఫలితాలు కనిపించకపోవడం వల్ల లక్ష్యాన్ని మధ్యలోనే వదిలేస్తాం. అలవాట్ల ఫలితాలు ఆలస్యంగా కనిపిస్తాయి, అందుకే చాలామంది నిరుత్సాహానికి లోనవుతారు. మూడోది, చుట్టూ ఉన్న వాతావరణ ప్రభావం. ప్రోత్సహించే వాతావరణం లేకపోతే ఎంత మంచి అలవాట్లైనా నిలబడవు. అలవాట్లు ఏర్పడటానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది, సంకేతం, కోరిక, ప్రతిస్పందన అంటే రెస్పాన్స్, ఫలితం అంటే రివార్డ్స్. ఈ వరుసను హ్యాబిట్ లూప్ అంటారు. ఉదాహరణకు, ఒక మంచి డ్రెస్ చూశారు, అది వేసుకోవాలంటే సన్నబడాలి, అందుకని జిమ్కి వెళ్ళడం మొదలెట్టారు. వారం రోజులు వెళ్ళేసరికి కాస్త బరువు తగ్గారు, ఆ ఉత్సాహంతో జిమ్కి వెళ్ళి అలవాటును కొనసాగిస్తారు. జేమ్స్ క్లియర్ ఏం చెప్తారంటే, ఈ అలవాటును నిర్మించుకున్న ప్రతిరోజు అందులో 1% మెరుగుదల ఉండేలా చూసుకోమంటారు. అలా మెరుగుపడితే దీర్ఘకాలంలో అది తేలిగ్గా గొప్ప మార్పును తీసుకువస్తుంది. నిరంతర కృషి, సహనం ఫలితాన్ని ఇస్తాయని పెద్దలు చెప్పే మాటలకు అర్థం ఇదే. ప్రతి ఒక్కరికి ఏవో కొన్ని మంచి అలవాట్లు ఉంటాయి. ఆశించిన ఫలితాలు రావాలంటే వాటికి ఇంకా కొన్ని జత చేయాల్సి ఉంటుంది. దాన్ని హ్యాబిట్ స్టాకింగ్ అంటారు. పొద్దున్నే లేచి అలవాటు ఉంటుంది చాలామందికి. లేవగానే ఫోన్ పట్టుకోకుండా వాకింగ్కి వెళ్ళడాన్ని దానికి జత చేయవచ్చు. అలాగే చేసుకున్న అలవాట్లను కొనసాగించేలా చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవడాన్ని ఎన్విరాన్మెంట్ డిజైన్ అంటారు. పుస్తకం చదవాలనుకుంటున్నారు, దాన్ని నిత్యం కనబడేలా మనకు ఎదురుగా పెట్టుకోవాలి. జేమ్స్ క్లియర్ చెప్పిన మరో ముఖ్యమైన అంశం ఐడెంటిటీ బేస్డ్ హ్యాబిట్స్, అంటే మనం ఎలాంటి గుర్తింపు పొందాలనుకుంటున్నామో దాన్ని ఊహించుకుంటూ అందుకు తగ్గ అలవాట్లను పెంపొందించుకోవాలి. నేను క్రీడాకారుణ్ణి, నేను చదవరిని ఇలా అనుకుంటే దానికి తోడ్పడే పనులే చేయొచ్చు. అందుకు అవరోధం అనుకున్న అలవాట్లను దూరంగా ఉండాలి. మీరేమంటారు? ఇప్పుడు ఒక పాట విందాం. బాలరాజు కథ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో చివరి అంశం వ్యక్తిత్వం. ఒక వ్యక్తి ఆలోచించే విధానం, ప్రవర్తన, భావోద్వేగాలు మరియు ఇతరులతో వ్యవహరించే తీరును కలిపి వ్యక్తిత్వం అంటే పర్సనాలిటీ అంటారు. ఇది ప్రతి మనిషిని ప్రత్యేకంగా చూపే ఒక గుణం. అయితే వ్యక్తిత్వం యొక్క రకాలు ఎల్లప్పుడూ ఆశావాదంతో ఇతరులకు సహాయపడే గుణంతో ఉండే వారిని పాజిటివ్ వ్యక్తిత్వం అంటే సానుకూల వ్యక్తిత్వంగా మనం పరిగణించవచ్చు. అలాగే సానుకూలంగా మనలో ఉన్నటువంటి నైపుణ్యాలను, సానుకూల లక్షణాలను పెంచుకోవడమే వ్యక్తిత్వ వికాసంగా మనం చెప్పవచ్చు. సాకులు చెప్పడం మానేయాలి, తప్పులను అంగీకరించడం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. మన అలవాట్లను, ఆలోచనలను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకోవడం ద్వారా పరిపూర్ణత వస్తుంది. జీవితంలో ఒత్తిడిని జయించి మంచి సత్సంబంధాలను ఏర్పరచుకోవడానికి చక్కటి వ్యక్తిత్వం

ఎంతో అవసరం. వ్యక్తిత్వం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం కదా కార్యక్రమంలో. చివరిగా నా ఆటోగ్రాఫ్ చిత్రం నుండి కేఎస్ చిత్ర పాడిన పాట వింటారు.

0: మీరు ఇంతవరకు సాయం సమీరం కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని

0: కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ముందుగా ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమం వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఏజెన్సీ ప్రాంత రైతులకు సేంద్రీయ వ్యవసాయ అనుకూలతలు, సేంద్రీయ వ్యవసాయ ప్రాముఖ్యత ఈ అంశాన్ని గురించి చింతపల్లి శాస్త్రవేత్త డాక్టర్ పి జోగారావు గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, అనకాపల్లి జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:30 జాతీయ వార్తలు, రాత్రి 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం వయలిన్ వాదనం వింటారు శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు. ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, రచన శ్రీ పి గౌరీపతి శాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజ సూరి. 6:10 భక్తిరంజని కార్యక్రమంలో ఆకేళ్ల సుబ్బరాయ కవి విరచిత అనంతనామ సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ ఎస్ఎస్ ఎంఎల్ఎస్ ప్యారమాంబ గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటిమాట శీర్షికన శామ్యూల్ హానిమాన్ గారు వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం సార్వత్రిక విశ్వవిద్యాలయం పితామహుడు ప్రొఫెసర్ గెడ్డం రామరెడ్డి గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు క్లుప్తంగా. అనంతరం ఈ గోలకు అంతేది నాటిక ప్రసారమవుతుంది, రచన శ్రీ అవసరాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ కేవీ రావు. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలు ఉంటాయి. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి శ్రీను గారి క్లారినేట్ వాదనం ప్రసారమవుతుంది, శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 10:00 ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 2:30 జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో సుందరకాండ చెక్కభజన ప్రసారమవుతుంది, నిర్వహణ శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం. 5:00 యువవాణి యోజన కార్యక్రమం. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలు ఉంటాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు, పోషక యాజమాన్యం ద్వారా నివారణ మార్గాలు ఈ అంశాన్ని గురించి పశు సంవర్ధక శాఖ పార్వతీపురం డాక్టర్ పి మాణిక్యరావు గారి ప్రసంగం, అనంతరం జానపద గీతం, తర్వాత వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి, 8:00 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు, 8:30 జాతీయ వార్తలు తెలుగులో, 9:15 స్పాట్ లైట్, రాత్రి 10:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఆట ముగిసే వరకు ఈ వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ప్రసార విశేషాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో

0: రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వంతో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 980,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से

0: लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है।
1: అలాగే ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
0: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में, कानपुर से भोपाल का सेक्शन है बीच में, आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा। 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा कंप्लीट, एक्सप्रेस वे की तरह का है। 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको, कानपुर, हमीरपुर, महोबा तीन जिले इमीडिएटली इससे कवर होंगे।
1: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలితో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1న, జూలై 1న ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి పాలైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని 2వ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి 2 టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో మొదటి అంశం ఏజెన్సీ ప్రాంత రైతులకు సేంద్రీయ వ్యవసాయ అనుకూలతలు, సేంద్రీయ వ్యవసాయ ప్రాముఖ్యత ఈ అంశాన్ని గురించి ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి శాస్త్రవేత్త డాక్టర్ పి జోగారావు గారు ప్రసంగం వింటారు.
1: ఈరోజు మనం ఏజెన్సీ ప్రాంత రైతులకు సేంద్రీయ వ్యవసాయ ప్రాముఖ్యత గురించి ఈరోజు నేర్చుకుందాం. ప్రస్తుత స్వాతంత్ర భారతదేశంలో వ్యవసాయ రంగం అధికంగా రసాయనిక ఎరువులు, పురుగు మందులపై ఆధారపడడం వలన భూమిలో కార్బన విలువలు అవి తగ్గిపోవడం జరుగుతుంది. వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతుంది, పంట దిగుబడులు కూడా నెమ్మదిగా తగ్గిపోవడం మనం గమనించవచ్చు. అలాగే పురుగు మందుల అవశేషాల వలన మానవుల యొక్క ఆరోగ్యానికి హాని జరగడం వంటి అనేక అనర్థాలు మనకు తెలుస్తున్నాయి. దీనికి పరిష్కారం వ్యవసాయ పర్యావరణ సాగులో భాగమైనటువంటి సేంద్రియ వ్యవసాయాన్ని ఆచరించడం అనేదే చాలా రకాల జాతీయ అంతర్జాతీయ సంస్థలు ప్రస్తుతం వెల్లడిస్తున్నాయి. అసలు సేంద్రియ వ్యవసాయం అంటే ఏంటి? సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ప్రధానంగా కృత్రిమ రసాయనిక ఎరువులు, పురుగు మందులు, కలుపు మందులు, పెరుగుదలకు వాడేటటువంటి హార్మోన్ మందులు వాడకం పూర్తిగా నిషేధం. ఇక్కడ కేవలం రసాయనిక నిషేధం చేతనే సంపూర్ణ సేంద్రియ వ్యవసాయం కాదు, వాటితో పాటుగా భూమి ఆరోగ్యాన్ని కాపాడుతూ, భూసారాన్ని పెంచుతూ, ప్రకృతి మరియు పోషకాల సమతుల్యత కాపాడుతూ, వాతావరణం కలుషితం కాకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ, పశు పక్ష్యాదులు మరియు మానవాళి ఆరోగ్యాన్ని రక్షిస్తూ చేసేటటువంటి వ్యవసాయాన్నే సేంద్రియ వ్యవసాయం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక అంతర్జాతీయ సంస్థ అయినటువంటి IFOAM ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ అగ్రికల్చర్ మూమెంట్ అనే అంతర్జాతీయ సంస్థ సుమారుగా 117 దేశాల్లో సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణహిత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ 4 కీలక సూత్రాలను ప్రతిపాదించడం జరిగింది. అందులో మొదటిది ఆరోగ్య సూత్రం. నేల, మొక్కలు, జంతువులు మరియు మానవాళి ఆరోగ్య పరిరక్షణ. 2వ సూత్రం పర్యావరణ సూత్రం, సహజ వనరుల సుస్థిరత మరియు సంరక్షణ. అలాగే 3వ సూత్రం సమానత్వ సూత్రం, ప్రతి జీవికి కాలుష్యం లేని వాతావరణం మరియు నాణ్యమైన జీవనశైలిని అందించుట. అలాగే చివరిది 4వది రక్షణ సూత్రం, రానున్న భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సినటువంటి పర్యావరణాన్ని మనం పరిరక్షించడం. ఇవి ప్రధానంగా ఈ 4 సూత్రాలు చెప్పడం జరిగింది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో సేంద్రియ సాగుకు అనుకూలతలు. ఏజెన్సీ ప్రాంతం మొత్తం విభిన్న వాతావరణ పరిస్థితులను కలిగి ఉంటుంది. అలాగే చాలా రకాల మేలైనటువంటి వాణిజ్య పంటలను పెంచుకోవచ్చు. ఇక్కడ ఉదాహరణకు పసుపు, కాఫీ, మిరియాలు, అవకాడో, లిచి, డ్రాగన్ ఫ్రూట్, అనాస, పనాస ఇటువంటి చాలా రకాలైనటువంటి పంటలను మనం పండించవచ్చు. ఈ పంటలకు ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల ఎరువు, వానపాముల ఎరువు, కోళ్ళ ఎరువు, మేకల ఎరువుతో పాటు నాణ్యమైన సేంద్రియ ఉత్పత్తులను మనం పండించి మంచి మార్కెటింగ్ ధరలకు ఉత్పత్తులను విక్రయించుకోవచ్చు. అలాగే కొన్ని రకాల పంటల నుంచి ఉప ఉత్పత్తులని కూడా మనం తయారు చేసి మార్కెటింగ్ కూడా చేసి గిరిజన రైతులకి వారి యొక్క అభివృద్ధికి ఎంతగానో మనం తోడ్పడడానికి అవకాశం ఉంది. సేంద్రియ సాగులో నేల నాణ్యతను మరియు ఫలదతను కాపాడే ముఖ్య కారకాలు సేంద్రియ ఎరువులు. గిరిజన ప్రాంతంలో సేంద్రియ ఎరువుల్లో ముఖ్యమైనది పశువుల ఎరువు. రాబో కాలంలో గిరిజన ప్రాంతంలో కూడా పశువుల ఎరువు లభ్యత చాలా వరకు తగ్గడం మనం గమనించవచ్చు. వాటికి ప్రత్యామ్నాయంగా వివిధ రకాల కంపోస్ట్ను తయారు చేసుకొని నేలకు అందించడం ఎంతో అవసరం. వాటిలో ముఖ్యమైనవి నాడెప్ కంపోస్ట్, వెర్మీ కంపోస్ట్, మార్కెట్ వ్యర్థాల కంపోస్ట్ మొదలగునవి. ఆయా ప్రాంతాల్లో లభించేటటువంటి వ్యర్థాలను బట్టి వీలైన పద్ధతిని ఎంచుకొని రైతు స్థాయిలో సులువుగా చేసుకోవడం ద్వారా మనం కొంతవరకు ఈ సాగు ఖర్చుని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సేంద్రియ వ్యవసాయం యొక్క లాభాలు ఏంటనేది తెలుసుకుందాం. నేల సంపూర్ణ ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. అన్ని కాలాలకు, అన్ని పంటలకు, అన్ని నేలలకు ఎంతో మేలు చేకూరుతుంది. అలాగే నేలలో హ్యూమస్ నిల్వలు పెరిగి పోషకాల లభ్యత మరియు సమతుల్యతను కూడా పెంచుతుంది. నేల యొక్క భౌతికంగా గాను, రసాయనికంగా గాను మరియు జీవ సంబంధ చర్యలను కూడా ఇవి మెరుగుపరుస్తుంది. నీటిని, పోషకాలని పట్టుకొని నిల్వ ఉంచే సామర్థ్యాన్ని కూడా ఇవి సేంద్రియ వ్యవసాయం ద్వారా పెంచడం అనేది జరుగుతుంది. నేలలోకి నీరు ఇంకే గుణము మరియు మురుగునీటి పారుదల సౌకర్యం కూడా పెరుగుతాయి. అలాగే నేల కాలుష్యం కూడా తగ్గు

పెరుగుతుంది, ఉత్పాదక శక్తి కూడా పెరుగుతుంది, భూగర్భ జలాల కాలుష్యాన్ని కూడా కొంతవరకు నివారింపబడును. అలాగే బయటి వాతావరణం మరియు వ్యవసాయ పద్ధతుల్లో జరిగేటటువంటి నేల సహజ లక్షణాల్లో వచ్చే మార్పుల్ని కొంతవరకు తగ్గించే అవకాశం ఉంటుంది. పంటలను ఆశించే చీడ పీడల యొక్క బెడదను కూడా కొంతవరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అన్నదాతల రైతు నేస్తాలైనటువంటి వానపాముల యొక్క అభివృద్ధిని కూడా ఎంతగానో ఇవి తోడ్పాటుకు గురి చేస్తుంది. మానవాళికి నాణ్యమైనటువంటి సురక్షిత అన్నదాతల రైతు నేస్తాలైనటువంటి వానపాముల యొక్క అభివృద్ధికి ఎంతగానో ఇవి ఉపయోగపడుతుంది. మానవాళికి నాణ్యమైన సురక్షిత ఆహారాన్ని లభిస్తుంది. అలాగే పంట ఉత్పత్తులు నాణ్యతతో పాటు నిల్వ ఉండే గుణాన్ని కూడా ఇవి కలగజేస్తుంది. ప్రకృతి వనరులైనటువంటి వాటిని నిలుపుదలకు దోహదపడుతుంది. ఇవి చాలా వరకు వీటిలో ఉన్నటువంటి ఉపయోగాలు. అలాగే సేంద్రియ సాగుకు అవసరముగు వివిధ సేంద్రియ ఎరువుల తయారీ విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతంలో పశువులు కొంతవరకు ఎక్కువగానే ఉంది, కాబట్టి ఆ పశువుల ఎరువుని శాస్త్రీయ పద్ధతిలో తయారు చేసుకునే విధానం గురించి మాట్లాడుకుందాం. పశువుల పేడ, మూత్రం, తొక్కిన గడ్డి నుండి నాణ్యమైన పశువుల ఎరువును మనం తయారు చేసుకోగలం. అయితే పశువుల సాలకు దగ్గరలో సుమారు 1-6 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 1 మీటరు లోతుగల గుంతను మనం అక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ పేడ మూత్రంతో తడిచినటువంటి గడ్డిని గుంతలో సగభాగంలో పొరలు పొరలుగా నింపుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ప్రతిరోజు వచ్చినటువంటి గడ్డి పేడను వేస్తూ గోతిని నేల పైభాగంలో 2 అడుగుల ఎత్తు వరకు నింపడం జరుగుతుంది. అలాగే సగభాగం పూర్తిగా నిండిన తర్వాత మొదటి భాగంలో తయారైనటువంటి ఎరువు ఏదైతే ఉందో వాటిని మనం వాడుకోవచ్చు. అలాగే 2వ భాగం మళ్ళీ తర్వాత పంట, అంటే 2వ పంటకు మనం వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా గొయ్యి నిండడానికి మనకు 2 జతల పశువులకు 3-4 కాలం పడుతుందన్నమాట. దీని నుంచి సుమారు సంవత్సరానికి 8-10 టన్నుల వరకు ఎరువు లభించడానికి అవకాశం ఉంది. ఈ ఎరువుల నుండి సుమారుగా సంవత్సరానికి 50-60 కిలోల నత్రజని, 15-20 కిలోల భాస్వరం, 40-50 కిలోల పొటాషియం వరకు లభించడం అనేది జరుగుతుంది. అలాగే 2వ పద్ధతి గురించి మాట్లాడుకుంటే నాడెప్ కంపోస్ట్. ఇది ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి గ్రామంలో కూడా నాడెప్ కంపోస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం వారి చేత అవి నిర్మించబడి ఉన్నాయి. ఈ నాడెప్ పద్ధతి అనేది నారాయణరావు పుండరి పాండే అనే మహారాష్ట్ర రైతు అభివృద్ధి చేయడం జరిగింది. వీటికి తొట్టె నిర్మాణం అనేది కావాలి, వీటికి 10 అడుగుల పొడవు కావాలి, 6 అడుగుల వెడల్పు మరియు 3 అడుగుల ఎత్తు ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. 1 అడుగు ఎత్తు వరకు ఇటుకల మధ్యన ఎటువంటి ఖాళీలు అనేది ఉండకూడదు. తర్వాత ఒక్కొక్క ఇటుకకు మధ్య 6 అంగుళాలు ఖాళీ ఉండాలి, ఎందుకంటే వాతావరణంలో ఉన్నటువంటి గాలి లోపలికి ప్రసరణ చెందడానికి ఖాళీలు అనేది అవసరం. నాడెప్ కంపోస్ట్ తయారీకి కావలసినటువంటి పదార్థాలు ఏంటంటే పంట వ్యర్థాలు, మోళ్ళు లేదా ఆకులు, అవి సుమారుగా 1350-1400 కిలోలు కావాల్సి ఉంటుంది. పశువుల పేడ లేదా బయోగ్యాస్ స్లర్రీ ఒకవేళ ఉన్నట్లయితే అవి 100 కిలోల వరకు మనకు అవసరం ఉంటుంది. జల్లెడ పట్టినటువంటి మట్టి అవి కూడా 1500 కిలోల వరకు మనకు అవసరం ఉంటుంది. నీరు 1500 లీటర్లు కూడా మనకు ఈ పైన చెప్పినటువంటి ఆ నిర్మాణానికి అవసరం ఉంటుంది. కంపోస్ట్ నింపే ముందు గోడలను పేడతో పూర్తిగా అలకాల్సి ఉంటుంది. ఇక్కడ మొదటి పొరలో అంటే 8-10 ఇంచుల వరకు పంట వ్యర్థాలు, మోళ్ళు, ఆకులు వీటిని నింపుకోవాల్సి ఉంటుంది. 2వ పొరలో 4 కేజీల పేడను 100 లీటర్ల నీటిలో కలిపి మొదటి పొరపై చల్లాలి. అలాగే 3వ పొరలో 60 కిలోల మట్టిని పొరలాగా చల్లాల్సి ఉంటుంది. ఈ విధంగా 6-7 పొరలుగా కంపోస్ట్ని పూర్తిగా నింపాల్సి ఉంటుంది. ఇలా నింపినటువంటి కంపోస్ట్ తర్వాత పేడ మరియు మట్టి పైన అలకాల్సి ఉంటుంది. చివరన కంపోస్ట్ నింపినటువంటి 15-20 రోజులకి నాడెప్ కంపోస్ట్ కుంగడం అనేది మనం గమనించవచ్చు. కుంగినటువంటి పిట్స్ ముందు పేర్కొన్న విధంగా మళ్ళీ పూర్తిగా నింపాల్సి ఉంటుంది. పూర్తిగా నింపిన తర్వాత 6-15 రోజులకు ఒకసారి నీళ్లు పైనుంచి సిలకరించాలి. 90-120 రోజుల తర్వాత సుమారు ఈ నిర్మాణం నుంచి 2.5 టన్నుల వరకు నాణ్యమైనటువంటి నాడెప్ కంపోస్ట్ తయారవుతుంది. ఈ నాడెప్ కంపోస్ట్ ఎరువులో నత్రజని సుమారుగా 0.7%, భాస్వరం 0.4%, పొటాషియం 1% వరకు పోషకాలు ఉంటాయి. సాధారణ కంపోస్ట్ పద్ధతిలో తయారైన కంపోస్ట్ కంటే నాణ్యమైన కంపోస్ట్ తయారవుతుంది ఈ పద్ధతి ద్వారా. ఒకసారి ఎక్కువ మొత్తంలో అన్ని రకాల వ్యర్థాలను ఉపయోగించి సులువుగా కంపోస్ట్ చేసుకోవాలి అంటే నాడెప్ పద్ధతి అనేది మనం సాధారణంగా ఎంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ కంపోస్ట్ పద్ధతి

కంటే నాడు కంపోస్ట్ పద్ధతి అనేది మనకు మేలైనదిగా చెప్పవచ్చు. అయితే వీటికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాల్సి ఉంటుంది. నాడెప్ కంపోస్ట్ నిర్మాణానికి నీరు నిల్వ ఉండే ప్రదేశాన్ని మనం ఎంచుకోకూడదు. అలాగే ఎత్తుగా ఉండే భూమిని ఎన్నుకోవాలి. ఎరువు తయారీకి నీరు అవసరం, అందువల్ల చెట్టు నీడ ఉండి నీరు అందుబాటులో ఉండే స్థలాన్ని మనం ఎంచుకుంటే మంచిదన్నమాట. అలాగే ఇంకొక పద్ధతి, సేంద్రియ వ్యర్థాలతో వర్మీ కంపోస్ట్ తయారీ విధానం. వీటికి సుమారు 6 నుంచి 8 మీటర్ల పొడవు, 1 మీటర్ వెడల్పు మరియు 1/2 మీటర్ లోతు గల గుంతలు తవ్వుకొని లేదా సిమెంట్ కట్టడాలు మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గుంత అడుగు భాగం గట్టిగా ఉండడానికి కొబ్బరాకులు కానీ చిన్న చిన్న గులకరాలు కానీ రంపపుట్టు వంటి పదార్థాలు పల్చగా పరుచుకొని దానిపై పొరలు పొరలుగా సేంద్రియ వ్యర్థాలను నింపుకోవాల్సి ఉంటుంది. ప్రతి పొరలో చిక్కటి పేడ నీళ్లు చిలకరించుకుంటూ ప్రతి పొరలో తగినంత తేమ ఉండేలా నీటితో తడపాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని పొరలు నిండిన తర్వాత గుంత పైన ఒక

పొరలు పొరలుగా సేంద్రియ వ్యర్థాలను నింపుకోవాల్సి ఉంటుంది. ప్రతి పొరలో చిక్కటి పేడ నీళ్లు చిలకరించుకుంటూ ప్రతి పొరలో తగినంత తేమ ఉండేలా నీటితో తడపాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని పొరలు నిండిన తర్వాత గుంత పైన ఒక అడుగు ఎత్తు వరకు నింపుకొని గుంతని చిక్కటి పేడ నీళ్ళతో నింపాలి. ఈ విధంగా నింపినటువంటి గుంతలో వ్యర్థాలను సుమారు 15-20 రోజుల పాటు మధ్య మధ్యలో కలుపుతూ నీటిని చిలకరిస్తూ పాక్షికంగా కుళ్ళేలా చేసుకోవాల్సి ఉంటుంది. పాక్షికంగా కుళ్ళినటువంటి వ్యర్థాల్లోనికి సుమారు 1 టన్ను వ్యర్థాలకు 1 కిలో చొప్పున వానపాములను మనం వదలాల్సి ఉంటుంది. కిలో అంటే సుమారుగా మనకు 1000 వానపాముల దగ్గరికి వస్తుంది. గుంత పైభాగాన 4 మూలలు వదులుకోవాల్సి ఉంటుంది ఈ వానపాములను. వానపాములు వదిలిన తర్వాత ఎక్కువసార్లు కుప్పను కదపకూడదు. మధ్య మధ్యలో నీటిని సిలకరించుకోవాల్సి ఉంటుంది. వేసవి కాలంలో అయితే వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు, శీతాకాలంలో అయితే 2 నుంచి 3 సార్లు వారానికి మనం తడపాల్సి ఉంటుంది. గుంతలపైన లేదా కుప్పలపైన గోనె సంచులను కానీ చెత్తను కానీ కప్పి ఉంచుకోవాలి. వానపాములు ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకోలేవు. ఈ విధంగా చేయడం ద్వారా వేసినటువంటి వ్యర్థ పదార్థాలను బట్టి సుమారు 70 నుంచి 80 రోజుల్లో వర్మి కంపోస్ట్ తయారవుతుంది. కంపోస్ట్ తయారైన తర్వాత గుంత లోపల తగినంత ఆహార పదార్థాలు దొరక్క వానపాములు గుంత పైభాగానికి చేరుతాయి. ఈ సమయంలో గుంతకు నీరు పెట్టడం మనం ఆపాల్సి ఉంటుంది. కొన్ని రోజుల్లో వానపాములు తేమను వెతుక్కొండు క్రింద భాగానికి చేరుతాయి. ఆ సమయంలో పైన తయారైనటువంటి కంపోస్ట్ బయటకు తీసివేసి నీడలో ఆరబెట్టుకొని సంచుల్లోనికి నింపుకోవాలి. తర్వాత కింది పొరల్లో ఉన్నటువంటి వానపాములను, గుడ్ల సముదాయాలను మరియు కకూన్లను పక్కనే ఉన్నటువంటి చెత్తతో నింపుకొని ఉన్న పాక్షికంగా కుళ్ళిన వ్యర్థాల్లోనికి మనం విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా చేయడం ద్వారా ప్రతిసారి రైతు వానపాములను కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉండదన్నమాట. సంవత్సరానికి 3-4 సార్లు కంపోస్ట్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా వానపాముల ఎరువుల్లో పోషకాల శాతం మిగిలిన కంపోస్ట్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. సుమారుగా నత్రజని 1.5 నుంచి 2%, భాస్వరం 0.5 నుంచి 7.5%, అలాగే పొటాషియం పోషకం 1 నుంచి 1.5% వరకు ఉంటుంది. వీటితో పాటు అన్ని రకాల సూక్ష్మ పోషకాలు, పెరుగుదలకు ఉపయోగపడేటువంటి వివిధ హార్మోన్లు కూడా వీటిలో ఉండడం అనేది మనం గమనించవచ్చు. గుంతలు లేదా కుప్పలను నీడలో లేదా పాకల్లో వేసుకోవాలి. వీటిలో ఉండేటటువంటి పోషకాలు చాలా వరకు వృధాను మనం తగ్గించుకోవడానికి గుంతలు లేదా కుప్పలను మనం వేసుకొని వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకో ఎరువు గొర్రెల పెంట ఎరువు, ఇవి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగానే ఉంటుంది. రైతులు వేసవి సమయంలో పొలాల్లో పంటలు లేనప్పుడు గొర్రెల మందను పొలంలో కట్టివేయడం అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతి. ఇది భూసారాన్ని పెంచడానికి ఒక అనువైన పద్ధతి. గొర్రెలు విడుదల చేసినటువంటి పెంట మూత్రాలతో మొక్కలు కావలసినటువంటి అన్ని పోషకాలు కొద్ది శాతంలో లభించడం అనేది మనం గమనించవచ్చు. అంతేకాకుండా గొర్రెలు అనేక రకాల ఆకులను తిని అవి విడుదల చేసినటువంటి పెంటను అవి పంటల యొక్క రోగ నిరోధక శక్తిని పెంచే అవకాశం కూడా ఉందన్నమాట. గొర్రెల మంద పొలంలో విడిచిన తర్వాత పెంట ఎరువును పొలంలో సమానంగా జల్లి వాటిని కలియ దున్నుకోవాలి. అలాగే ఇంకొక ఎరువు కోళ్ళ ఎరువు. కోళ్ళ పెంట ఎరువును కూడా మనం సేకరించిన తర్వాత 30 నుంచి 60 రోజుల వరకు కుప్పలతో నిల్వ ఉంచి వాటిని తర్వాత వాడుకోవాలన్నమాట. దాని ద్వారా మంచి ఫలితాలను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. కోళ్ళ పెంట ఎరువులో సుమారుగా 1.5% వరకు నత్రజని, 1.5% భాస్వరం, 0.5 నుంచి 0.8% పొటాషియం, కొద్ది మోతాదులో సూక్ష్మ పోషకాలు కూడా మనం వీటిలో గమనించవచ్చు. అలాగే వర్మీ వాష్ అంటే ఏంటంటే వానపాముల శరీర భాగాల నుంచి అవి విసర్జించేటటువంటి విసర్జితాల నుంచి తయారయ్యే ద్రవాన్ని వర్మీ వాష్ అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది మొక్క పెరుగుదలకు దోహదపడే పోషకాలు, హార్మోన్లు, విటమిన్లు మరియు అమైనో ఆమ్లాలను ఇవి ఎక్కువగా ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. వీటి తయారీ ఏంటంటే వానపాములు ఉండటానికి అనువుగా బెడ్ మనం ఫస్ట్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక పెద్ద పరిమాణం గల మట్టి కుండ లేదా ప్లాస్టిక్ డ్రమ్మును ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రం ఏర్పాటు చేసుకొని దానిని దూది సహాయంతో మూసివేయాల్సి ఉంటుందన్నమాట. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3 నుంచి 4 అంగుళాల వరకు ఇసుక పొరతో, ఆ పైన మాగిన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతో నింపాల్సి ఉంటుందన్నమాట. దానిమీద బాగా మాగినటువంటి సేంద్రియ పదార్థాన్ని పాత్రలో 1/4-3 వంతుల వరకు నింపాల్సి ఉంటుంది. ఇందులో సుమారు 150 నుంచి 200 వానపాములు మనం వదలాల్సి ఉంటుంది. పాత్రలో ఎల్లప్పుడూ 50 నుంచి 60% తేమ ఉండేలాగా మనం ప్రతిరోజు నీటిని విడుదల చేస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా

సరైన తర్వాత ఎక్కువ నీరు పోయాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి డికాక్షన్ వంటి ద్రవం బొట్టు బొట్టుగా అంటే నెమ్మది నెమ్మదిగా మనకు బయటకు రావడం అనేది మొదలవుతుంది. ఇలాగే మరో 2-3 సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని మనం సేకరించాల్సి ఉంటుంది. దాన్నే వర్మీ వాష్ అంటాము. ఇది అత్యంత విలువైన సేంద్రియ ఎరువు అన్నమాట. సేంద్రియ పదార్థం అంతా వర్మీ కాస్టింగ్ మారినప్పుడు దాన్ని తీసివేసి మళ్ళీ కొత్తగా సేంద్రియ పదార్థాన్ని మనం అందించినట్లయితే వానపాముల నుంచి మరలా కాస్టింగ్ తయారవడం అనేది మనం గమనించవచ్చు. ఇదే పద్ధతిని మనం పలుమార్లు ఆచరించడం వల్ల కావలసినటువంటి వర్మీ వాష్ లభిస్తుంది. ఇది తేనె రంగులో ఉండి వాసన కూడా దీంట్లో ఉండదన్నమాట. అలాగే ఈ పశువుల గతాన్ని ఉపయోగించి పంచగవ్యాన్ని కూడా మనం తయారు చేయవచ్చు. వాటిని ఏ విధంగా తయారు చేయవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటటువంటి పోషకాలు, హార్మోన్లు కలిగి ఉన్నటువంటి ద్రవరూప సేంద్రియ ఎరువుని పంచగవ్యాన్ అని చెప్పడం జరుగుతుంది. వాటి తయారీకి ఆవు నుండి లభించే పేడ, మూత్రం, ఆవు పెరుగు, పాలు, నెయ్యితో పాటు కొబ్బరి నీళ్లు, బెల్లం మరియు బాగా మాగిన అరటి పండ్లను మనం తగిన మోతాదులో తయారీకి వాడుకోవాల్సి ఉంటుంది. దానికి పేడ 5 కేజీలు కావాలి, మూత్రం 3 లీటర్లు కావాలి, పెరుగు 2 లీటర్లు కావాలి, పాలు 2 లీటర్లు కావాలి, నెయ్యి 1/2 లీటర్ కావాలి, లేత కొబ్బరి నీళ్లు 3 లీటర్లు, బాగా మాగినటువంటి అరటి పండ్లు 15, నీళ్లు 1-3 లీటర్లు మరియు బెల్లం 1 కిలో వరకు అవసరం ఉంటుంది. ఇక్కడ పేడలో నెయ్యి వేసి బాగా కలిపి పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం మట్టికుండలో 4 నుంచి 5 రోజులు బాగా కలిపిన పేడంతా మనకు నెయ్యి వాసన అనేది రావాలన్నమాట. అంటే 4 నుంచి 5 రోజుల వరకు ఈ వాసన రావడానికి పడుతుంది. 5వ రోజు మూత్రం, పాలు, పెరుగు, కొబ్బరి నీళ్ళు, బెల్లం ఇవన్నీ కూడా బాగా కలియబెట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత అరటి పండ్లను మెత్తగా పిసికి ఆ మిశ్రమంలో పోసిన మట్టి పాత్రలోని లేదా ప్లాస్టిక్ డ్రమ్ములో కానీ వెడల్పాటి మూతతో మనం ఉంచాల్సి ఉంటుంది. మూత పెట్టకుండా గుడ్డతో మనం బాగా బిగించాలి. ఈ విధంగా మనం 15 రోజులు చేసిన తర్వాత మిశ్రమాన్ని పల్చటి గుడ్డతో వడబోయాలన్నమాట. ఈ మిశ్రమం 6 నెలల తర్వాత మనం అప్పుడు వరకు కూడా వాడుకోవచ్చు. పాత్ర యొక్క మూత వదులుగా ఉండేలాగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పంచగవ్య గట్టిపడితే నీరు కలుపుకొని కూడా మనం వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఇది మొక్క పెరుగుదలకే కాకుండా చీడపీడలు కూడా దగ్గరికి రానియదన్నమాట. అన్ని రకాల మొక్కలపై వీటిని వాడుకోవచ్చు. నార్మళ్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇది వరి పంటకైతే 5% మనం పిచికారీ చేయాల్సి ఉంటుంది. అంటే 5 లీటర్లు 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకు స్ప్రే చేయాలి. అలాగే ఇతర వేరే పంటలకు 3% అంటే 3 లీటర్ల పంచగవ్యకు 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో ప్రస్తుత కాలంలో పచ్చి రొట్టె ఎరువులు కూడా బాగా ఎక్కువగానే వాడుతున్నారు. ఈ పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏంటంటే ప్రత్యేకంగా నేల సారాన్ని పెంచడం కోసం మనం వాటిని పండించి పుష్పించే దశలో నేలలో కలియదున్నే పంటలనే మనం పచ్చి రొట్టె ఎరువులు అని మనం చెప్పడం జరుగుతుంది. ఇది ప్రధానంగా నేలలో సేంద్రియ పదార్థాన్ని పెంచుతుంది, నత్రజనిని అందిస్తాయి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, పంట దిగుబడిని కూడా పెంచడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది. రైతులు ఎక్కువగా ఉపయోగించే పచ్చి రొట్టె పంటల్లో జనుము, దయాంచ, పిల్లి పెసర, మినుము, బొబ్బర్లు మరియు సజ్బేనియా ఇవి ముఖ్యమైనటువంటి పచ్చి రొట్టె ఎరువులు. ఇక్కడ జనుము పంట ఏజెన్సీ ప్రాంతంలో ఎక్కువగా వాడుతున్నారు. వాటి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే ఇది వేగంగా పెరుగుతుంది. వీటిని 45-50 రోజులకే మనం నేలలో కలియదుండడానికి అవకాశం ఉంటుంది. అలాగే 15 నుంచి 16 టన్నుల వరకు ఈ రొట్టె కూడా భూమిలో కలుస్తుంది. దీంతో సేంద్రియ పదార్థం కూడా భూమిలో బాగా ఎక్కువ కలవడానికి అవకాశం ఉంటుంది. నేలలో సుమారుగా 35 నుంచి 40 కిలోల నత్రజని అందించడం జరుగుతుంది. ఇది జనుము పంట ప్రత్యేకంగా వరి పంటలో బాగా అనుకూలంగా ఉంటుంది. అలాగే దయాంచ పంట కూడా ఒక పచ్చి రొట్టె పంట. వీటి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే నీరుని నిలిచే భూముల్లో బాగా పెరుగుతుంది. క్షార నేలల్లో కూడా ఇవి బాగా తట్టుకొని బతకడమే కాకుండా ఈ క్షార గుణాన్ని కూడా కొంతవరకు తగ్గించుతుంది. అలాగే అధిక పచ్చి రొట్టె కూడా ఇవి ఇవ్వడానికి ఎక్కువగా అందించి నేల యొక్క సారాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. పచ్చి రొట్టె పంటలను రైతులు ప్రతి సంవత్సరం ఒకసారి వేసుకోవాలి. వరి పంటల మధ్యన తప్పనిసరిగా పచ్చి రొట్టె పంటను సాగు చేసుకోవాలి. పుష్పించే దశలోనే నేలలో కలపాలి. సేంద్రియ ఎరువుతో కలిపి వీటిని వాడుకున్నట్లయితే వీటి యొక్క ఉపయోగం మరింత ప్రయోజకంగా ఉంటుంది.

0: అలాగే ఇంకొకటి జీవన ఎరువులు. జీవన ఎరువులు అంటే ఇవి సూక్ష్మజీవులు పంటలకు అవసరమైనటువంటి పోషకాలను నేలలో అందుబాటులోకి తెచ్చి లేదా వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరించే ఉపయోగకరమైనటువంటి సూక్ష్మజీవులను కలిగినటువంటి ఎరువును జీవన ఎరువులు అంటారు. ఇవి ప్రధానంగా సజీవ సూక్ష్మజీవులను కలిగి ఉంటాయి, నేల సారాన్ని పెంచుతాయి, పంటల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి, రసాయనిక ఎరువుల అవసరాన్ని కొంతమేర తగ్గిస్తాయి. ప్రస్తుత కాలంలో రసాయనిక ఎరువుల ధరలు పెరుగుతున్నాయి, నేల యొక్క ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది, అలాగే సేంద్రీయ కర్బనం కూడా తగ్గుతుంది. కాబట్టి జీవన ఎరువులు వాడకం తప్పనిసరిగా చేసుకోవాలి. ఇవి తక్కువ ఖర్చుతో పోషకాలను అందిస్తాయి, నేల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి, అలాగే పర్యావరణాన్ని కూడా హాని చేయదు. జీవన ఎరువుల్లో ప్రధానంగా నత్రజనిని స్థిరీకరించే జీవన ఎరువులు రైజోబియం, అజిటోబాక్టర్, అజోస్పెరిల్లం మరియు నీలి ఆకుపచ్చ శైవలాలు ఉంటాయి. అలాగే భాస్వరాన్ని కరిగించేటటువంటి జీవన ఎరువులు ఫాస్ఫేట్ సోల్యుబులైజింగ్ బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే పొటాషియం కరిగించే జీవన ఎరువు పొటాస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా మైకోరైజా అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ రైజోబియం లక్షణాలు కానీ చూసుకున్నట్లయితే రైజోబియం వాతావరణ నత్రజనిని నేలలో స్థిరీకరిస్తుంది, పంటలకు నత్రజనిని అందిస్తుంది, అలాగే దిగుబడిని కూడా పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రైజోబియం ప్రధానంగా శనగ, పెసర, మినుము, కంది, వేరుశనగ వంటి పప్పుజాతి పంటలకు ప్రధానంగా వాడుకోవచ్చు. అలాగే అజోస్పెరిల్లంను కూడా వరి, మొక్కజొన్న, జొన్న మరియు చెరుకు వంటి పంటలకు ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది ప్రధానంగా వేరు పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది, నత్రజనిని అందిస్తుంది, అలాగే మొక్కల పెరుగుదలకు వేగవంతం చేస్తుందన్నమాట. అలాగే అజిటోబాక్టర్, వీటిని ప్రధానంగా పత్తి, కూరగాయలు, పండ్ల తోటల్లో ఎక్కువగా ఉపయోగించడం అనేది జరుగుతుంది. నత్రజనిని ఇవి కూడా స్థిరీకరణ చేయడం జరుగుతుంది. పెరుగుదల హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి, వేర్ల అభివృద్ధికి ఇవి ఎంతగానో తోడ్పడుతుంది. ఫాస్ఫేట్ సోల్యుబులైజింగ్ బ్యాక్టీరియా, ఇది నేలలో లభించని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందుబాటులోకి తెస్తుంది. భాస్వరం యొక్క వినియోగ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది, వేర్ల అభివృద్ధికి ప్రధానంగా ఉపయోగపడుతుంది. పొటాస్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా, ఇది నేలలోని పొటాషియంను మొక్కలకు అందుబాటులోకి తెస్తుంది, మొక్కల యొక్క వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, పంట నాణ్యత దిగుబడిని కూడా ఇవి పెంచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అయితే జీవన ఎరువుల్ని వినియోగ పద్ధతులు ఏంటంటే విత్తన శుద్ధికి ఇవి ఉపయోగిస్తారు. 200 గ్రాముల జీవన ఎరువును 10 కిలోల విత్తనానికి కలుపుకోవచ్చు. వరి నారు నాటే ముందు జీవన ఎరువు ద్రావణంలో ముంచి మనం వాడుకోవచ్చు. అలాగే నేలలో కూడా వీటిని ఉపయోగించవచ్చు. 500 మిల్లీలీటర్ ద్రవరూప జీవన ఎరువును 200 కిలోల పశువుల ఎరువులో కలిపి ఒక ఎకరానికి మనం వీటిని వేసుకోవచ్చు. ఈ విధంగా జీవన ఎరువులని వాడుకోవచ్చు. అలాగే జీవన ఎరువులు వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. గడువు తేదీ ఉన్న ప్యాకెట్లే మనం కొనాల్సి ఉంటుంది. చల్లని నీడ ఉన్న ప్రదేశంలో నిల్వ చేయాలి, నేరుగా ఎండలో ఉంచకూడదు, శిలీంద్రనాశక మందులతో కలిపి వాడకూడదు. సిఫార్సు చేసినటువంటి పంటలకు మాత్రమే వీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే వీటి యొక్క ప్రయోజనాలు ఏంటంటే రైతులకు ఎరువుల ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది, నేల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది, నేలకు సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది, సేంద్రీయ కర్బనం పోషకాల లభ్యత పెరుగుతుంది. జీవన ఎరువులు నేల ఆరోగ్యానికి జీవం పోసే మిత్రులు, జీవన ఎరువులు వాడండి, ఆరోగ్యకరమైన నేల, అధిక దిగుబడులను సాధించండి.
1: మీరు ఇంతవరకు ఏజెన్సీ ప్రాంత రైతులకు సేంద్రీయ వ్యవసాయ అనుకూలతలు, సేంద్రీయ వ్యవసాయ ప్రాముఖ్యత ఈ అంశాన్ని గురించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి శాస్త్రవేత్త డాక్టర్ పి జోగారావు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు అనకాపల్లి జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు.
2: రైతు సోదర సోదరిమణులకి నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా రైతులకి అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనల గురించి తెలుసుకుందాం. ముందుగా వాతావరణ సూచనలు. భారత వాతావరణ కేంద్రం అమరావతి వారు అందించిన సమాచారం మేరకు అనకాపల్లి జిల్లాలో రాగల 4 రోజుల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 37.8 నుండి 38.8 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుండి 30.5 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ శాతం ఉదయం వేళల్లో అయితే 71 నుండి 74% దాకా ఉంటుంది. మధ్యాహ్న సమయాల్లో అయితే 62 నుండి 70%గా నమోదు కావచ్చు. గాలులు గంటకు 8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలియచేస్తున్నారు. ముందుగా రైతులకు కొన్ని వ్యవసాయ సలహాలు. వరి సాగు చేస్తున్న రైతు సోదరులు

0: వర్షపాతాన్ని అనుసరించి స్వల్ప ఇంకా మధ్యకాలిక వరి రకాలని ఎంపిక చేసుకోవాలి. తగిన తేమను చూసుకుని వరి నారుమళ్ళు వేసుకోవడానికి నేలను దున్ని తయారు చేసుకోవాలి. నారుమడి ఎత్తుగా వేసుకుని 5 సెంట్ల నారుమడికి 200 కిలోల పశువుల ఎరువుని, అలాగే 2 కిలోల యూరియా, 6 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 1 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకుని ఎకరానికి 20 కిలోల చొప్పున విత్తనాన్ని వేసుకోవాలి. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతు సోదరులు తగిన తేమ చూసుకుని ఖరీఫ్ మొక్కజొన్న పంటకి నేలను దున్ని తయారు చేసుకోవాలి. అలాగే మొక్కజొన్నలో అధిక దిగుబడినిచ్చే DHM 115, DHM 111, DHM 117, అలాగే DHM 119, ఇంకా DHM 121 ఇటువంటి రకాలని ఎకరానికి 8 కిలోల చొప్పున 60x20 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. మొక్కజొన్నని విత్తే ముందు సయాంట్రనిల్ప్రోల్, దీంతోపాటుగా థయోమిథాక్సామ్ 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్టయితే మొక్కజొన్నను ఆశిస్తున్న కత్తెర పురుగు ఉధృతి కొంతవరకు తగ్గించుకోవడానికి వీలవుతుంది. మినుము సాగు చేస్తున్న రైతు సోదరుల కోసం కొన్ని సలహాలు. మినుముని సాగు చేసే రైతులు LBG 932, LBG 904, TBG 129, అలాగే LBG 884, TBG 104, ఇంకా TRG 59 ఇటువంటి రకాలని ఎంచుకోవాలి. రసం పీల్చే పురుగులు ఇంకా తెగుళ్ళ నుండి పంటని రక్షించుకోవడానికి కిలో విత్తనానికి 2.5 గ్రాముల కార్బన్ డిజమ్, ఇంకా 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ 600FS తో విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. పెసర సాగు చేస్తున్న రైతులు LGG 630, LGG 460, ఇంకా IPM 214 ఇటువంటి పెసర రకాలని ఎంపిక చేసుకుని విత్తన శుద్ధి చేసిన తర్వాతే విత్తుకోవాలి. చెరకు మొక్క తోటలు సాగు చేస్తున్న రైతు సోదరులు 120 రోజుల వయసు గల చెరకు పైరులో మొక్కల వరుసల మొదళ్లకి ఎత్తుగా మట్టిని ఎగదోసుకోవాలి. 120 రోజుల వయసు గల చెరకు పైరులో పంట ఎదుగుదలను బట్టి మువ్వులో 8 ఆకులు వదిలి జడ చుట్టూ వేసుకుంటే గాలులకి తోట పడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వర్షాధార చెరకు సాగు చేస్తున్న రైతులు ముదురుగడల నుండి విత్తనాన్ని సేకరించి వర్షం పడిన చోట ఎకరానికి 20,000 3 కళ్ళ ముచ్చెల చొప్పున 60 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. నాటే ముందు ముచ్చెల్ని 10% సున్నపు నీటిలో 1 గంట సేపు ముంచిన తర్వాతే నాటుకోవాలి. అలాగే ఎకరానికి 1.25 టన్నుల చొప్పున నాటిన 3వ రోజు నుండే చెరకు చెత్తని కప్పాలి. ఆఖరి దుక్కిలో ఎకరానికి 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇంకా 18 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని వేసుకోవాలి. పచ్చిరొట్ట పైరుని విత్తుకోని రైతులు తేమను చూసుకొని జనుము, జీలుగ, పిల్లి పెసర, అపరాలు ఇటువంటి పచ్చిరొట్ట పైరులని ఎకరానికి 15 కిలోల చొప్పున విత్తనం వేసుకోవాలి.
1: మీరు ఇంతవరకు అనకాపల్లి జిల్లా రైతులకు వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. ఈనాటి పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు.
2: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు RBSK లో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ RBSK గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
3: నమస్కారం సార్.
2: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
3: మంచిది సార్. RBSK ప్రోగ్రాము రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు NHMలో భాగంగా NHMలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ RBSKను 2013లో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0-18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్టెడ్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి

0: ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
1: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి, ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
0: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి డి వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ డి వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ డి వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ డి వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
1: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
0: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలల్లో చదువుతున్నటువంటి 0 నుంచి 18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
1: ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి, అసలు ఎటువంటి విభాగాలు ఉన్నాయి? ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
0: ఆర్బీఎస్కేలో ప్రధానంగా 2 వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి MHT, అంటే మొబైల్ హెల్త్ టీమ్, దాన్నే సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో 4 మెంబర్స్ ఉంటారు, 2 మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు, వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్ట్, ఈ 4 కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ MHC టీమ్స్ మరియు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బీఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక DAC మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
1: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు, మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 సంవత్సరాల పిల్లల వరకు పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
0: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది PSC కానీ CSC కానీ లేకపోతే పల్లె దవాఖానా కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయసు 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి PSC మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బీఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. 2వ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ, లేకపోతే

0: డెలివరీ అయ్యి, డెలివరీ పాయింట్లో పిఎస్సిలో సిఎస్సిలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ టు 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్ అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బిఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని హెచ్బిఎన్సీ అంటాం, హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూబార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడింటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడింటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ హెచ్బిఎన్సీ కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆ ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది 2వ దశ. 2వ దశ దాటుకున్న తర్వాత 3వ దశలో 6 వీక్స్ టు 6 ఇయర్స్. సో 6 వీక్స్ టు 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బిఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే 4వ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
1: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
0: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్ షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బిఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ
0: రైట్? ఆర్బిఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బిఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీం ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడీకి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 టు 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 టు 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4Dతో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 టు 6 ఇయర్స్ పిల్లలకి ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. 2వ విజిట్ వచ్చేసి 7 జూలై టు 8 మార్చ్ అంగన్వాడీస్ 2వ విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4Dలో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుడిని కానీ బాలికని కానీ డిఏసికి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సికి కానీ సిఎస్సికి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బిఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1సారి విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు, స్కూలు 1సారి వెళ్ళడానికి, లేకపోతే అది రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1సారి విజిట్ చేస్తారనడానికి ఈ ప్రత్యేకంగా

0: ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఇదే ప్రసారంలో రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం వయలిన్ వాదనం వింటారు శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. అనంతరం 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు ప్రసారమవుతాయి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు గమనిక. ఇదే ప్రసారంలో 8:15 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా పరదేశీ చిత్రం నుండి ఎంఎం కీరవాణి సుజాత మోహన్ ఆలపించిన పాట వింటారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐన ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపూర్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. ఆకాశవాణి అనంతపూర్ సమర్పణ.
1: ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
2: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట్ర మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపకులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
3: ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ కమ్యూనిటీ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university

0: కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి స్వాగతోపన్యాసం చేస్తూ
1: ద మోస్ట్ రివర్డ్ అండ్ డిస్టింగ్విష్డ్ చీఫ్ గెస్ట్ ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, ఎస్టీమ్డ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్జీ, గెస్ట్ ఆఫ్ ఆనర్ శ్రీ పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఫైనాన్స్ కమిటీ, రిజిస్టర్ స్టాఫ్ హెడ్స్ డీన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇన్వైటెడ్ డిగ్నిటరీస్, గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్, మీడియా ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు ద ఫస్ట్ కన్వోకేషన్ ఆఫ్ ద CUAP. ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి ద్రౌపది ముర్ముజీ ఫర్ గ్రేసియస్లీ అక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అండ్ బ్లెస్సింగ్ దిస్ హిస్టారిక్ అకేజన్. మేడం, వీఆర్ డీప్లీ ఆనర్డ్ టు రిసీవ్ యూ ఆన్ యువర్ మేడన్ విజిట్ టు ద యూనివర్సిటీ యాజ్ ఇట్స్ విజిటర్. యువర్ అగస్ట్ ప్రెజెన్స్ విల్ ఫార్ ఎవర్ రిమైన్ ఏ చెరిస్ట్ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ CUAP.
0: స్వాగతోపన్యాసం అనంతరం రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఆయా విభాగాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
2: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ సీటెడ్ ఆన్ ద డయస్ ఆఫ్ ద డయస్. ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విల్ రిమైన్ ఎచ్డ్ యాజ్ ఎ కీ మైల్ స్టోన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద యూనివర్సిటీ. ద రాయలసీమ రీజన్ ఇన్ విచ్ ద యూనివర్సిటీ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2018 హ్యాస్ ఇమ్మెన్స్ హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఇట్ ఫార్మ్స్ ద పార్ట్ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ ruled by the majestic emperor Sri Krishna Devaraya. The Rayalaseema region is also known for its rich mineral deposits and as a hub of sericulture and horticultural crops. I may also add that Ananthapuramu, the city in which the university has been established, is a prominent educational hub with several higher educational institutions like Sri Krishna Devaraya University, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఏ సెంచురీ ఓల్డ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, అపార్ట్ ఫ్రమ్ ఏ హోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సిచ్యుయేటెడ్ విత్ ఇన్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెరాల్డ్స్ ఏ న్యూ ఇరా ఇన్ ద స్పియర్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టేట్ విత్ ఇన్నోవేటివ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆన్ ద యాన్విల్ which are socially and culturally relevant. The university is poised for rapid growth in the years to come. Higher educational institutions like the Central University of Andhra Pradesh have a great role to play in strengthening the idea of Atmanirbhar Bharat, a self-reliant nation.
0: Anantaram Rashtra Vidya Shaka Mantri Nara Lokesh garu matladutu neti vidyarthule repati bhavi Bharata nirmatalani, విద్యార్థులు ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
3: అందరికీ నా నమస్కారం. టుడే యాజ్ ఐ లుక్ అట్ దిస్ హాల్ ఫిల్డ్ విత్ యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ డు నాట్ సీ స్టూడెంట్స్ రిసీవింగ్ డిగ్రీస్. ఐ సీ అ జనరేషన్ రెడీ టు షేప్ భారత్. ఎవ్రీ జనరేషన్ ఈజ్ రిమెంబర్డ్ ఫార్ సంథింగ్. దిస్ జనరేషన్ హ్యాస్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ అవర్ ఫ్యూచర్. దిస్ ఈజ్ యువర్ టైమ్, దిస్ ఈజ్ యువర్ ఆపర్చునిటీ. Never allow your background to define your future. Let your dreams, your hard work and your character define who you become. It is a great honor to be present at the first convocation of the Central University of Andhra Pradesh. Every convocation is special.

0: can be realized only through the energy, talent, and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy, and respect for nature are not only lofty moral ideas, they are also the foundation of historic development.
1: Chivariga, Andhra Pradesh Kendriya Vishwavidyalayam Registrar Acharya S.B. Kevade Gari Vandana Samarpanato, ee karyakramam vijayavantanga mugisindi.
2: Meer intavaraku Bharata Rashtrapati Gauravaneeyulu Srimati Draupadi Murmu garu ee roju Anantapuramlo mukhya atithiga palgonna Andhra Pradesh Kendriya Vishwavidyalayam prathama snatakostavam pai radio nivedika vinnaru. Nirvahana Kumari K. Shruti Priyanka, sahakaram శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: మీరు ఇంతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపూర్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. ఆకాశవాణి అనంతపూర్ సమర్పణ.

వాద్య సంగీతం వింటున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు తెలుగులో.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత రెండేళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. వార్తల వివరాలు. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవ వేడుకకు రాష్ట్రపతి ఈరోజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైన విద్యార్థులకు డిగ్రీలను, విశేష ప్రతిభ కనపరిచిన వారికి స్వర్ణ పతకాలను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ విశ్వవిద్యాలయం అద్భుతమైన విద్యా కేంద్రంగా ఎదుగుతోందని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో విశేష సహకారాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సాంకేతిక పురోగతి ప్రతి రంగాన్ని వేగంగా మార్చేస్తోందన్న రాష్ట్రపతి, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా నిరంతరం మారాలనే తపనే విద్యార్థులకు అత్యంత గొప్ప బలంగా నిలుస్తుందన్నారు. నిరంతరం నేర్చుకునే తత్వం, పట్టుదల, ఆవిష్కరణల వైపు అడుగులు వేసే యువతే దేశానికి అమూల్యమైన జాతీయ సంపద అని రాష్ట్రపతి పేర్కొంటూ,
1: You are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the inner talent and commitment of our youth. Each one of you is a

0: architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature.
1: డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. డిజిటల్ ఇండియా ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ కార్యక్రమం ప్రజల జీవితంలోని ప్రతి రంగాన్ని ప్రభావితం చేసిందన్నారు. పేదలు, అణగారిన వర్గాల సాధికారతకు డిజిటల్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత సులభతరం చేసిందని పేర్కొన్నారు. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ నుంచి డిజిటల్ లావాదేవీల పెరుగుదల వరకు ఈ కార్యక్రమం సాధించిన అపూర్వ విజయాలు ప్రపంచ దృష్టిని భారత్ వైపు ఆకర్షించాయని చెప్పారు. అంతరాయం లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డీబీటీలు పారదర్శకంగా లబ్ధిదారులకు చేరుతున్నాయని వివరించారు. ద్వారకా ఎక్స్ప్రెస్ వేను ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్, వసంత్ కుంజ్తో అనుసంధానించే 6 వరుసల రహదారి సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఆ వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడిస్తూ, మొత్తం 8.1 కిలోమీటర్ల పొడవైన రహదారి సొరంగం ప్రాజెక్టును 6,969 కోట్ల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో జాతీయ రహదారి నంబర్ 34 పరిధిలోని 117.7 కిలోమీటర్ల మేర 4-6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ కాన్పూర్ కబ్రాయి విభాగాన్ని బీఓటీ టోల్ విధానంలో నిర్మించడానికి సైతం కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు. గత 2 ఏళ్లలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిందని అశ్విని వైష్ణవ్ వెల్లడిస్తూ,
2: ఎన్డీఏ 3 మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే ఐతిహాసిక్ టర్మ్ మే బహుత్ సారే హైవే కే, రైల్వే కే, మెట్రో కే ఔర్ ఇన్ఫ్రా కే ప్రోజెక్ట్స్ బహుత్ సారే లియే గయే. సమరీ మే దేఖే తో 57 రైల్వే ప్రోజెక్ట్స్ 2,60,000 కరోడ్ కే, 36 హైవే ప్రోజెక్ట్స్ 3,70,000 కరోడ్ కే, 12 మెట్రో ప్రోజెక్ట్స్ 1.5 లక్ష కరోడ్ కే, 5 నే ఎయిర్పోర్ట్స్ ఔర్ మోడిఫైడ్ ఉడాన్ స్కీమ్ 37,000 కరోడ్స్, ఫిర్ వాడవన్ పోర్ట్ ఔర్ షిప్ రిపేర్ ఫెసిలిటీ, షిప్పింగ్ కే రిఫార్మ్స్ మిలా కే 1.5 లక్ష కరోడ్ కరీ.
1: క్షయవ్యాధి నిర్మూలన కోసం చేపట్టిన కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసేందుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పిలుపునిచ్చారు. టీబీ నిర్మూలన కార్యక్రమం, డెంగ్యూ నియంత్రణ సన్నద్దతపై ఆయన ఈరోజు ఢిల్లీ ప్రభుత్వంతో సమీక్ష నిర్వహించారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు విస్తృతంగా చేరువయ్యేలా, అందరికీ అర్థమయ్యే భాషలో అందించాలని మంత్రి సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యతను వివరిస్తూ, టీబీని ముందుగానే గుర్తించేందుకు, కేసుల గుర్తింపు సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు మరిన్ని కృత్రిమ మేధ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే యంత్రాలకు సహకారం అందిస్తామని కేంద్ర మంత్రి తెలియజేశారు. వికసిత్ భారత్ జీరాంజీ చట్టం 2025 కింద సవరించిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రామికుల వేతనాలు పెరిగాయి. ఈ పథకం కింద రోజుకు కనీస ప్రాథమిక వేతనంగా 300 రూపాయలను ప్రవేశపెట్టినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఇకపై ఏ రాష్ట్ర వేతనం కూడా రోజుకు 300 రూపాయల కంటే తక్కువగా ఉండదని స్పష్టం చేసింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం MGNREGA కింద జాతీయ సగటు వేతనం రోజుకు 298 రూపాయలు ఉండగా, వీబీజీరామ్జీ పథకం కింద అది 327 రూపాయలకు పెరిగింది. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, అసోం, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో వేతనాల పెంపు గణనీయంగా పెరిగింది. అరుణాచల్ ప్రదేశ్ పర్యటనలో ఉన్న ఆ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంపై విలేకరులతో మాట్లాడుతూ,
3: కల్ మన్రేగా కా సమాపన్ హో గయా ఔర్ మన్రేగా సే బహుత్ బెహతర్ యోజనా జిస్మే 100 దిన్ నహీ 125 దిన్ కా రోజగార్ మాంగనే పర్ మజ్దూర్ బహనో ఔర్ భాయియో కో దియా జాయేగా. వికసిత్ భారత్ జీ రామ్ జీ.

0: योजना आज से लागू हो गई। अकेले केंद्र सरकार ने 95,600 करोड़ रुपए से ज्यादा की राशि इस साल विकसित भारत जी राम जी योजना के लिए रखी है। इतनी विशाल राशि न केवल मजदूर भाइयों और बहनों को रोजगार देगी बल्कि विकसित गाँव को बनाने में सहायक सिद्ध होगी।
1: జనాభా మార్పులపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తన సిఫార్సులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. కమిటీ సభ్యులతో ఈరోజు ఆయన న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. దేశంలోని జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై ప్రత్యక్ష సమాచారం సేకరించేందుకు వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్టు కమిటీ హోంమంత్రికి తెలిపింది. ఈ పర్యటనల సందర్భంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలనా విభాగాలతో సమావేశమై వివరాలను సేకరించనున్నట్టు వెల్లడించింది. అలాగే జనాభా మార్పులకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు, సూచనలు పొందేందుకు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలతోనూ సంప్రదింపులు జరపనున్నట్టు కమిటీ పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ముందుగానే అవసరమైన సమాచారాన్ని సేకరించేందుకు ఒక సమగ్ర ముసాయిదాను సిద్ధం చేసినట్టు కమిటీ హోంమంత్రికి వివరించింది. భారత్, ఇంగ్లాండ్ పురుష జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 క్రికెట్ సిరీస్ ఈరోజు ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఇక రెండవ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ జులై 7న నాటింగ్హామ్లో జరగనుంది. సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ జూలై 11న ముగుస్తుంది. ఆ తరువాత భారత్, ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడనున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కొత్త ఆలోచనలను అన్వేషించే ధైర్యాన్ని, సరికొత్త జ్ఞానాన్ని విద్యార్థులు అలవరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం పాలనా విధానాన్ని మార్చి దేశ పౌరులను సాధికారులను చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వే ప్రాజెక్టులకు ఎన్డీఏ ప్రభుత్వం గత 2 ఏళ్లలో భారీగా నిధులు కేటాయించిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 క్రికెట్ మ్యాచ్ ఇంగ్లాండ్ వేదికగా ఈ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. అమెరికా అబ్బాయి చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు. ఇష్టులైన వాళ్ళొస్తే పట్టలేని హుషారు, పలకరింపుతోనే మనసు మీటగలరు, ఉల్లాసానికి మా ఈ ఇల్లు రాజనగరు.
1: తమరైన సూర్య ఇలా కూర్చోండయ్యా. ఆగండి ఆగండి ఆగండి, వద్దు కూర్చోకండి. అక్కడ తగిన చోటు కాదిది తమ బోటి వారికి ఇక్కడ.
0: ఈ గదిలో నాన్నగారు వాయిదాల వరాలయ్య గడప దాటి ఇటువ

బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ బరువు మొయ్యలేనప్పుడు కిర్రు కర్రుమంటూ చిర్రు బుర్రులాడటం కుర్చీలకు ఆచారం. ఆత్మీయులు వచ్చినప్పుడు ఆ చప్పుడు అపచారం. వచ్చిన మిత్రుల కోసం ముచ్చటగా ఉంటుందని సంగీతం పలికించే స్ప్రింగులతో చేయించ కచేరీలు చేసే కుర్చీ ఇది ఎలా ఉంది? బాగుందండి.

0: ರಾಹುಲ್ ರಾ ಇದ್ಗೋ, ಏನೇ ಸೂರ್ಯ, ಈವ ನಾ ಭಾರ್ಯ. ಈ ಇಂಟಿಗೆ ಎದುರುಲೇನಿ ಏಲಿಕನ ಮಿಸ್ಸೆಸ್ಸು, ಆರ್ಗ್ಯುಮೆಂಟ್ ವಿನಕುಂಡಾ ತೀರ್ಪಿಚ್ಚೇ ಜಸ್ಟಿಸ್ಸು.
1: చాలండి సరసం, ఏళ్ళు ముదురుతున్న కొద్దీ
0: తిడితే తిట్టేవు గాని తాళంలో తిట్టు, తకతోం తకిటతోం తరికిటతోం తకతకిటతోం. స్వరాలయ్య సాంప్రదాయ కీర్తిని నిలబెట్టు,
2: పెడతా పో పెడతా పొగ పెడతా ఉడక పెడతా.
1: కొత్త వాళ్ళ ముందేమిటి వేళాకోళం, ఎవరేమనుకుంటారో తెలియని మేళం.
2: ఎవరో పరాయి వారు కదమ్మా ఈయన, సూర్యంగారని చెప్పానే ఆయనే ఈయన.
1: ఆహా,

0: అంచెలంచెలుగా సాధించిన మా తండ్రి పెంచెలయ్యా. కళ్ళు కళ్ళున వచ్చే చప్పుడు, కళ్ళు కళ్ళున మార్చే విద్య, కాలక్షేపం వారికి పాపం ఆ నాలుగు గోడల మధ్య.
1: ఇదిగో మా పనమ్మాయి, దీని పేరు పల్లవి.
0: దీని కూని రాగంతో మాకు రోజు ప్రారంభం. మా ఇంట్లో సందడికి ఈ పిల్లే మరి పల్లవి.

0: post, post. Post, post. Vavilala, varala, ya BA, LLB. Post, post. Post, post.
1: మా ఇంటికి ముందున్నవి కావు రాతి మెట్లు, అడుగు పెట్టగానే పలుకు హార్మోనియం మెట్లు.

ప్రతి నిమిషాన్ని తుళ్ళిస్తూ సంబరాల సీమలోకి ప్రతి అడుగు మళ్ళిస్తూ ఇదే మాదిరి సుధా మాధురి పంచడమే పరమార్థం, అదే అదే నా సిద్ధాంతం.

Pamagariza,

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో గాయత్రి విభావరి వ్యాకరణంచే వయలిన్ వాదనం వింటారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం కార్యక్రమంలో తోడి రాగాలపన తానం గానలోల నీలీల లెల్లజాలర బాల గోపాల మురళి అనే పల్లవి త్రిశ్రనడ ఆదితాళం పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం పదగర్భం నాలుగు అక్షరముల జాగా.

మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా గుండమ్మ కథ చిత్రం నుండి పి సుశీల పాడిన పాట వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలకు అవుతుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే అరుణ్ కుమార్.

0: And in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chester Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం రచన శ్రీ పి గౌరీపతి శాస్త్రి, సంగీతం శ్రీ తిరుపతి రామానుజసూరి. 6:10 భక్తిరంజన కార్యక్రమంలో ఆకేళ్ల సుబ్బరాయ కవి విరచిత అనంతనామ సంకీర్తనలు ప్రసారమవుతాయి. 6:30 చింతన వ్యాఖ్యాత డాక్టర్ ఎస్ఎస్ ఎంఎల్ఎస్ ప్యారమాంబ గారు. 6:35 పొలం పనులు. 7:15 ఉదయ సమీరాలు కార్యక్రమంలో నేటి మాట శీర్షికన శామ్యూల్ హానిమాన్ గారి వర్ధంతి సందర్భంగా వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం సార్వత్రిక విశ్వవిద్యాలయం పితామహుడు ప్రొఫెసర్ గడ్డం రామరెడ్డి గారి వర్ధంతి, వారి యొక్క జీవిత విశేషాలు. అనంతరం ఈ గోళకు అంతేది నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ అవసరాల లక్ష్మీపతి, నిర్వహణ శ్రీ కేవీరావు గారు. అనంతరం పుష్పాంజలి, సినీ భక్తి గీతాలు, సమాచారవాణి మొదలగు అంశాలుంటాయి. 8:30 పార్వతీపురం మన్యం జిల్లా సమాచార లేఖ రచన శ్రీ సిహెచ్ శ్రీనివాసరావు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సుందరపల్లి శ్రీను గారి క్లారినేట్ వాదన ప్రసారమవుతుంది. శ్రీ హెచ్ రామచరణ్ వైలిన్, శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి మృదంగం. 10:00 ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి. 1:30 ముత్యాల ముంగిళ్ళు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో ఆదాయ వనరులుగా వ్యవసాయ ఉత్పత్తులు ఉపయోగాలు ఈ అంశాన్ని గురించి గృహ విజ్ఞాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం బి దివ్యసుధ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 2:31 జానపద రంజని కార్యక్రమంలో రామాయణంలో సుందరకాండ చెక్కభజన ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం. ఇక 5:00 యువవాణి యువజన కార్యక్రమం. 5:50 ఉద్యోగ వార్తలు. 6:00 సమాచార వాణి. 6:30 సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం మొదలైన అంశాలుంటాయి. 7:15 పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పశువుల్లో పునరుత్పత్తి సమస్యలు, పోషక యాజమాన్యం ద్వారా నివారణ మార్గాలు ఈ అంశాన్ని గురించి పార్వతీపురం పశుసంవర్ధక శాఖ డాక్టర్ పి మాణిక్యరావు గారి ప్రసంగం, జానపద గీతం, వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం ఉంటాయి. 7:45 వికసిత భారత్ విజయవాడ కేంద్రం నుంచి. 8:30 జాతీయ వార్తలు తెలుగులో. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. రాత్రి 10:30 ఐసీసీ ఉమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగే క్రికెట్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది ఆట ముగిసే వరకు. ఇవి రేపటి ప్రసారంలో కొన్ని ప్రధాన అంశాలు విన్నారు. ఇప్పుడు వాతావరణం. వాల్తెల్లో నమ్మదని గరిష్ట ఉష్ణోగ్రత 34.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్. పౌరు విమానస్థలంలో మధ్యన గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదైంది. వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి ఒక దప్ప వర్షం కానీ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. నిలయంలో సమయం 11:13 దాటి 22 సెకండ్లైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మీడియం వేవ్ 363.6 మీటర్లు అనగా

900 కిలోహెర్ట్స్పై ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 రేపటి మీడియం వేవ్ ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.